శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శాఖ సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 2వ తేదీ ఈరోజు మంగళవారం. ఇప్పుడు సమయం 5 గంటల 54 నిమిషాలు దాటి 4 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధ.
1: వాంగ్మయ తపస్సు. అనుద్వేగకరం వాక్యం. సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వేదాంతంలో తపస్సు గొప్పదని చెప్తారు. తపస్సు అంటే మనం గడ్డాలు మీసాలు పెంచుకొని అడవుల్లో చెట్టు కింద ముక్కు మూసుకొని ఏదో మంత్రం జపించాలని అనుకుంటాం. నిజానికి అది తపస్సు కాదు. తప సంతాపే, తప ఆలోచనే అంటూ శరీరాన్ని తపింపచేయడం లేదా ఆలోచింపచేయడం తపస్సు అంటారు. ఇంద్రియాలన్నిటినీ ముందుగా కట్టిపెట్టాలి. ఇంద్రియాలను కట్టిపెట్టడం పెద్ద సమస్య కాదు. మరి కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలని మనస్సు ద్వారా అదుపు చేయాలంటారు. ఓ కన్ను తెరుచుకో, ఓ చెయ్యి ఈ పని చెయ్యి, ఓ పాదమా నిలబడు అంటే ఆగుతాయా, వింటాయా? మరి నోరుగారు చెప్పినా అవి వాటిని అనుసరించవు. ఎవరో మన లోపల చెప్పేవాడు చెప్తే భలే వింటాయి. అదే మనస్సు. ఆ మనస్సును స్వాధీనపరుచుకోవాలి. లేదంటే నీకు శారీరక మానసిక వాంగ్మయ తపస్సులు సాధ్యం కాదు అంటూ శ్రీమద్ భగవద్గీత ఈ తపస్సులు చేసే విధానం కూడా చెప్పబడింది. వాటిలో వాంగ్మయ తపస్సు గురించి తెలుసుకుందాం. ముందుగా అనుద్వేగకరం వాక్యం అన్నారు, అది పలకాలి అని అనుకుంటున్నాం. ఏ మాట పలికితే ఎదుటవారు భయభ్రాంతులు కారో, ఏ మాట వింటే వణికిపోతారో, ఏ మాట వింటే ఆవేశాలకు లోనైపోతారో, ఏ మాట వింటే విచక్షణ ఆలోచన శక్తి కోల్పోయి పశువులా ప్రవర్తిస్తారో, అది ఉద్వేగవాక్యం అంటారు. అలా ఉద్వేగపూరితం కాకుండా మెల్లగా ప్రసన్నంగా చిరుమందహాసంతో మాట్లాడుతూ కార్యోన్ముఖునిగా మార్చగలరో వారి మాటనే అనుద్వేగకరమైన వాక్యము అని అంటారు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగా, సజ్జనుండు పలుకు చల్లగాను అని వేమన్నగారి మాట ఉంది కదా. లోకంలో చాలామంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ, అరే నాకు కోపం వస్తే మనిషిని కాను అని తనకు తానే చెప్తాడు. నిజమే. కాబట్టి ఎంతటి వార్తనైనా ఎట్టి మాటలనైనా చాలా సంయమంగానే చెప్పాలి. ఉద్వేగాలు కల్పిస్తూ ద్వేషాన్ని పుట్టిస్తూ పగ ప్రతీకారాలకు నిలయంగా మన నోటి నుండి మాటలు రాకూడదండి. అమంగళంగా మాట్లాడామంటే తథాస్తు దేవతలు ఉండనే ఉన్నారు. ఇలా మాట్లాడడం ఎలా అంటారేమో. సజ్జన సాంగత్యం చేస్తే ఉద్వేగం లేకుండా సున్నితంగా సందర్భోచితంగా మాట్లాడడం అలవాటైపోతుంది. చూడండి, పెద్ద పెద్ద సభల్లో చాలామంది ఉద్వేగంతో ఏవేవో మాట్లాడి సభల నుండి బహిష్కరింపబడుతున్నారు. నువ్వు అలా అంటే నేను ఇలా అన్నాను అని వాదాలు పెరుగుతాయి. ఇలా ఉండకూడదనే సభా మర్యాదలు ఏర్పాటు చేశారు. మాట తిన్నగా రావాలి అంటే ఎంత కష్టమో కదా. అందుకనే వాంగ్మయ తపస్సులో ఇది ఇంత ప్రాధాన్యత సంపాదించుకుంది. ఇక వాంగ్మయ తపస్సులో రెండో నియమం ఏమిటంటే సత్యం చాలా ముఖ్యమైనది. మేము సున్నితంగా మాట్లాడుతున్నాం అంటూ అబద్ధం అసత్యాలు మాట్లాడకూడదు. అలా మాట్లాడుతుంటే ఒకసారి కాకుండా మరోసారి ఎదుటివారు గమనించి, ఆహా చెప్పావులేవయ్యా అన్ని అబద్ధాలు, తేనె పూసిన కత్తిగాడు వీడు అని చీదరించుకుంటారు. కాబట్టి రెండో నియమం సత్యం మాట్లాడాలి. ఇక మూడోది అది ప్రియంగానూ మాట్లాడాలి. సందర్భానికి తగినట్లు మధుర మధుర తేట తెల్లంగా మాట్లాడి చక్కని భాషను వాడి అందరి చేత సెహభాష్ అనిపించుకోవాలి. ఇది ప్రియంగా మాట్లాడే పద్ధతి. మరి నాలుగవ నియమం హితంగా కూడా ఉండాలి. అంటే ఒక్కొక్కసారి వినడానికి నచ్చకపోయినా మృదువుగా లేకున్నా హితమే పలకాలి. చాలామంది ప్రియవాక్యాలు ప్రశంసలు కోరుకుంటారు. అలా అని అసత్యాలు ప్రియంగా చెప్పి తప్పులు చేస్తున్నా ఆ పర్వాలేదు ఆ పర్వాలేదు అని బుజ్జగించకూడదు. కాబట్టి మనం మన పిల్లలకు చిన్నతనం నుండి మంచి మాటలు వాంగ్మయ తపస్సుగా నేర్పుదాం.

భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు బుర్రాస్ సూరమాంబ కీర్తనలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

గ్లాడియోలస్ పూల సాగు గురించి తెలుసుకుందాం. గ్లాడియోలస్ పూలను కట్ ఫ్లవర్స్గా ఉపయోగిస్తారు. గ్లాడియోలస్లో రకాలు అన్ని రంగుల్లోనూ లభిస్తాయి. గ్లాడియోలస్ పూలు పొడవైన పూల గుచ్చాల మీద 15 నుండి 20 వరకు ఉండి ఏకకాలంలో 5 నుండి 6 వరకు విచ్చుకుని అలరిస్తాయి. బయట ప్రదేశాల్లో పెంచే కట్ ఫ్లవర్ పూల మొక్కల్లో దుంపజాతి గ్లాడియోలస్ ముఖ్యమైనది. గ్లాడియోలస్లో పూలు దుంపల అమ్మకాల ద్వారా కూడా రాబడి పొందొచ్చు. గ్లాడియోలస్ పూలను కట్ ఫ్లవర్స్గాను అందమైన పూగుచ్చాలు తయారు చేయటంలోనూ విరివిగా ఉపయోగిస్తారు. దీనిని కుండీలలో కూడా పెంచుకోవచ్చు. ఉద్యానవనాల్లో, పూల మళ్లలో, బార్డర్స్లోనూ తోట అందాన్ని పెంచడానికి వాడుతూ ఉంటారు. ఇక గ్లాడియోలస్ పూల సాగుకు అనుకూలమైన వాతావరణము, అనుకూలమైన నేలల విషయానికి వచ్చినట్లయితే నైరుతి ఋతుపవనాలు ఆగిన తర్వాత అంటే అక్టోబర్ మొదటి వారం నుండి జనవరి వరకు కూడా నాటుకోవచ్చు. పగటి ఉష్ణోగ్రత 15 నుండి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ గల వాతావరణంలో పూలు బాగా పూస్తాయి. కోస్తా జిల్లాల్లో నవంబర్ నెల నుండి జనవరి వరకు నాటుకుని మంచి పూలు దుంపల దిగుబడి పొందొచ్చు. దుంప నాటిన 75 నుండి 105 రోజులకు పూలు కొతకొస్తాయి. కాబట్టి మార్కెట్లో గిరాకీని బట్టి దుంపలు నాటుకుంటే మంచి లాభాలు పొందొచ్చు. గ్లాడియోలస్ సాగుకు నీరు ఇంకే స్వభావము, కనీసం 30 సెంటీమీటర్ల లోతు గల భూములు, ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిక 5.5 నుండి 6.5 మధ్య ఉండాలి. ఎక్కువ సేంద్రియ పదార్థం కలిగిన గుళ్ల భూముల్లో దిగుబడి బాగా ఉంటుంది. గ్లాడియోలస్లో రకాల విషయానికి వచ్చినట్లయితే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో నుంచి అర్చన, బసంత్ బహార్, ఇంద్రాణి, కాలిమా, కోహేరా, మనీషా, మోహిని, పీతాంబర్, ప్రియదర్శిని, సదాబహార్, త్రిలోకి, రష్మి రకాలు విడుదలయ్యాయి. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ బెంగళూరు నుంచి ఆర్తి, అప్సరా, ఆదర్శ్, ధీరజ్, కుంకుమ, మీరా, నజ్రానా, బెంగళూరు, పూనం, సాగర్, శక్తి, శోభ, సింధూర్, తిలక్ రకాలు విడుదలయ్యాయి. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లుధియానా నుంచి పంజాబ్ మార్నింగ్ గ్లాడియోలస్ రకాలు విడుదలయ్యాయి. ఇక గ్లాడియోలస్ పూల సాగుకు పొలం తయారీ విధానాన్ని గనక మనం చూసుకుంటే, పొలాన్ని ఎన్నుకున్న తర్వాత ఎకరానికి 15 నుండి 20 టన్నుల పశువుల ఎరువులు, 60 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కులో వేసుకోవాలి. ఆఖరి దుక్కి రోటావేటర్తో చేయడం వల్ల భూమి బాగా గుల్లగా ఉండి దుంపలు వృద్ధి చెందడానికి వీలవుతుంది. పొలాన్ని మీటర్ వెడల్పు, అనుకూలమైన పొడవు బెడ్స్ తయారు చేసుకుని బెడ్కు 3 డ్రిప్ పైపులు అడుగు దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇన్లైన్ డ్రిప్ పైపులు ఏర్పరిచి 30 సెంటీమీటర్ల దూరంలో గంటకు 1.3 లీటర్ల నీరు వచ్చే విధంగా సౌకర్యం కలిగించాలి. బెడ్కు 45 సెంటీమీటర్ల కాలిబాటని ఏర్పాటు చేసుకోవాలి. గ్లాడియోలస్ను తల్లిదుంపలు, పిల్లదుంపల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఈ దుంపలు బయటికి తీసిన 3 నెలల వరకు నిద్రావస్థలో ఉంటాయి. ఈ సమయంలో ఇవి మొలకెత్తవు.

పాటు రోజు పూలని మార్కెట్కు పంపాలనుకున్నవారు 4 నుంచి 5 రకాలను ఎన్నుకొని ప్రతి 15 నుండి 30 రోజులకి ఒకసారి 4,000 నుండి 5,000 దుంపల్ని నాటుకోవాలి. దుంపల్ని నాటుకునే ముందు పైన ఉండే పులుసులను తొలగించి 0.2% కార్బనిజం మందులో 15 నుండి 20 నిమిషాలు ఉంచి నాటుకోవాలి. తేలిక నేలల్లో 6 నుండి 7 సెంటీమీటర్లు, అలాగే బరువు నేలల్లో 4 నుండి 5 సెంటీమీటర్ల లోతులో డ్రిప్పర్ దగ్గర నాటుకోవాలి. ఇక గ్లాడియోలస్లో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, నేల తయారీ సమయంలోనే ఎకరానికి 20 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు వేసి భూమిలో కలేదున్నాలి. అధిక దిగుబడి పొందడానికి ఎకరానికి 160 కిలోల నత్రజని ఎరువు వాడుకోవాలి. ఈ మొత్తాన్ని 4 సమభాగాలుగా చేసి 40 కిలోల చొప్పున భూమి తయారీ సమయంలోనూ, 2 నుండి 3 ఆకులు ఏర్పడినప్పుడు, పూగుచ్చం ఏర్పడే సమయంలోనూ, పూత ఏర్పడిన 2 వారాల తర్వాత వేసుకోవాలి. అలాగే 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్ని ఇచ్చే రసాయన ఎరువుల్ని భూమిని తయారు చేసే సమయంలోనే వేసుకోవాలి. గ్లాడియోలస్ ఎక్కువగా జింక్ ఐరన్ లోపాలకి గురవుతూ ఉంటుంది. దీని నివారణ కోసం మనం ఐరన్ జింక్ ఈడిడిఏలని 0.5 నుండి 1% కలిపి మొక్కలు 4, 6, 8 ఆకులు తొడిగే దశల్లో పిచికారీ చేసుకోవాలి. దుంప నాటిన దగ్గర నుండి పూలను కోసేంత వరకు కూడా 4 నుండి 5 సార్లు చేతితో కలుపు నివారణ చేపట్టాలి, లేకపోతే పంట బాగా దెబ్బతింటుంది. మల్చింగ్ ఎండుగడ్డి, వరిగడ్డిని మొక్కల మధ్య కప్పి దుంపల దగ్గర తడి ఆరకుండా చూసుకోవాలి. పూగుచ్చాలు ఏర్పడే సమయంలో మొక్కకు సరైన ఆధారాన్ని కల్పించాలి, లేదంటే పూల కాడలు బరువు వల్ల ఒరిగి నేలపై పడిపోతాయి. సక్రమంగా నీటిని అందించటం వల్ల పంటలో మంచి నాణ్యత కలిగిన పూల కాడల్ని మనం పొందొచ్చు. డ్రిప్ ద్వారా 2 నుండి 3 రోజులకి ఒకసారి 1 గంట పాటు నీరు ఇస్తే సరిపోతుంది. పూల కాడలు వచ్చే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. దుంపలు నాటిన 75 నుండి 105 రోజుల్లో మొక్కలు పూతకొస్తాయి. కింద నుండి మొదటి 2 పూలు విచ్చుకున్న వెంటనే పూలకాడను 4వ జత ఆకు వరకు కత్తిరించి కాడ మొదలును నీటిలో పెట్టుకోవాలి. పూల కాడల్ని కత్తిరించిన తర్వాత మొక్కకు 4 జతల ఆకులు వదిలితే దుంపలు బాగా వృద్ధి చెందుతాయి. గ్లాడియోలస్ దుంపల్ని పూల కోత అయిపోయిన 6 నుండి 8 వారాల తర్వాత భూమిని తవ్వి వెలికితీయాలి. దీనికి 2 నుండి 3 వారాల ముందు నీరు పెట్టడాన్ని నిలిపేయాలి. ఆకులు పండబారి గోధుమ రంగుగా మారినప్పుడు దుంపకు ఎలాంటి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా మట్టిని తవ్వి దుంపలని, పిల్ల దుంపల్ని తీయాలి. ఆయా రకాన్ని బట్టి ఒక్కో మొక్క నుంచి 15 నుండి 60 కార్మెల్స్ పొందొచ్చు. బయటికి తవ్వి తీసిన దుంపల్ని శుభ్రపరిచి వారం రోజుల పాటు నీడలో ఆరబెట్టి క్యూరింగ్ చేయాలి. తర్వాత వెలుతురు, గాలి బాగా సోకే గదుల్లో లేదా శీతల గిడ్డంగుల్లో 4 నుండి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, 80 నుండి 90% ఆర్ద్రత వద్ద నిల్వ చేయడం వల్ల తర్వాత శీతాకాలం పంటకి అనుకూలంగా ఉంటాయి.

0: సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా నకిరేకల్లు మండలం కండ్లకుంట గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కండ్లకుంట గ్రామంలో తొలి విడతలో ఎంపికైన 120 ఇళ్లలో ఇప్పటికే 60 ఇళ్లకు పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీల విద్యుద్దీకరణ కోసం అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ల ఆధునికీకరణకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలియజేస్తూ
1: సూర్యఘర్ చేయాలి, అందరి ఇళ్ల మీద పగలపూట వచ్చే వేడి ద్వారా కరెంట్ ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాదాపు రాష్ట్ర మొత్తం 6 లక్షల కనెక్షన్లు వస్తే ఒక్క పల్నాడు జిల్లాలో 21,000 కనెక్షన్లు ఇచ్చాం. దాదాపు 21,000 కనెక్షన్లు పెట్టాలంటే 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 400 కోట్ల రూపాయలతోటి అన్ని ఇళ్ల మీద కూడా చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. తప్పకుండా అన్ని కూడా కంప్లీట్ చేపిస్తాం.
0: పెట్టుబడుల కోసం వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మహారాష్టలోని ముంబైలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. భారతదేశాన్ని భవిష్యత్తుకు సిద్దం చేయటం ఆంధ్రప్రదేశ్ అనుభవం అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య విధానాలు, నగరాల నిర్మాణం, ఎకోసిస్టంల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు లభించాయని మంత్రి లోకేష్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొట్టారి గ్రామ పంచాయతీలోని కొత్తగూడలో గృహ నిర్మాణ శాఖ నిర్మించిన 2వ దశ ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 450,000 ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
2: సంవత్సరం జరిగే లోపల 100,000 ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ ఇవాళ మీ గూడెంలో ప్రారంభించుకున్న కార్యక్రమము రాష్ట్రంలో 1,00,000 మంది పేదోళ్లు ఇంటి యజమానులైనరు. మళ్లీ అదనంగా 2.5 లక్షల నూతన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాం. ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీల్లేదు. అన్ని గూడాలలో పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు, ఆదివాసీలకు, తండాలలో ఉన్న లంబాడీలకు, గుడిసెలలో ఉన్న వాళ్ళందరికీ.
0: ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ ఏడాది యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ నినాదంతో ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు రాష్టవ్యాప్తంగా 2 వారాల పాటు యోగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21న అమరావతిలో కృష్ణానదిపై నిర్మించిన వెస్ట్ బైపాస్ వంతెనపై రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమం జరగనుందని ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పాత బొమ్మవాణిపాలెంలో నిర్వహించిన పామాయిల్ సాగు రైతుల అవగాహన సదస్సులో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగు ఉపయోగపడుతుందని చెప్పారు. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందేందుకు ఆయిల్ పామ్ పంట దోహదపడుతుందని మంత్రి పేర్కొంటూ
3: రైతాంగాన్ని కొంచెం ప్రోత్సహించి ఆయిల్ పామ్ కల్టివేషన్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ కల్టివేషన్ రైతాంగం దాదాపు 15% పెంచడాని కోసం ఇంట్రెస్ట్ చూపించారు. అక్కడున్న ఇన్స్టిట్యూట్ పెదవేగిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త విత్తనాలతోటి ఆదాయం పెంచడానికి వాళ్ళు తీసుకుంటున్న చొరవ రైతాంగానికి అర్థమయ్యే విధంగా ఒక మార్పు అనేది తీసుకొస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గంలో కొలిపర మండలంలో ప్రత్యేకంగా ఒక 34 రైతులు

0: సుమారు 84 ఎకరాలు పంట వేయడానికి వాళ్ళు అంగీకరించారు. హార్టికల్చర్ మూమెంట్ తీసుకొస్తేనే రైతులకి ఆదాయం పెరుగుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట ఆవిర్భావ దినోత్సవం వేడుకలను సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఈరోజు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు. అలాగే రాష్టంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లో రాష్ట మంత్రులు పాల్గొంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేటలో నిర్మాణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహంగా రాష్ట్రంలో 13 IIT నీట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రచార గోడ పత్రికను ఆమె నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన జరిగే ఈ పోటీల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. పోస్టర్, వ్యాసరచన, వక్తృత్వం, ఫోటోగ్రఫీ, సైన్స్ మోడల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోనూ ఈరోజు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ప్రారంభంతో ప్రాంతీయ రైలు రవాణాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెలిపారు. రైల్వే జోన్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వివిధ శాఖల ప్రధాన అధికారులతో విశాఖలో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే వ్యవస్థ మ్యాప్ను ఆవిష్కరించారు. అనంతరం సందీప్ మాథూర్ మాట్లాడుతూ కొత్త జోన్ ఏర్పాటు ద్వారా పరిపాలనా సామర్థ్యం పెరుగుతోందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేస్వామి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో ఈ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఆలోచనాలోచనం సమర్పణ శ్రీమతి కేవీ సుమలత. తర్వాత స్థూలకాయ నియంత్రణలో యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ అంశం గురించి శ్రీమతి బొబ్బా చౌదరాణి గారి ప్రసంగం. ఇంకా చర్మ సమస్యలకు హోమియో చికిత్స, ఈ అంశంపై డాక్టర్ సిహెచ్వి కిషోర్ కుమార్ గారితో పరిచయం. చివరిగా లలిత గీతాలు వింటారు ఉదయరేఖల కార్యక్రమంలో. 8:30 మన్యం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు. 8:35 చిత్రతరంగిణి, 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జంపెన మాధవరావు గారి నాదస్వరం వింటారు. శ్రీ కె శ్రీనివాసరావు గారు ప్రత్యేక డోలు. 9:30 నమస్తే అమరావతి, 10:00 ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి శ్రీ జె నానిబాబు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. అనంతరం రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి. 11:00 గుర్తు చేసుకుందాం, 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 12:10 లాహిరి లాహిరిలో, 12:40 జీవన లహరి కార్యక్రమంలో అలుపెరగని ప్రయాణం, శ్రీ చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారితో పరిచయం. అనంతరం చిత్రగీతాలు వింటారు. 1:10 చిత్రతరంగిణి, 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో సంతానలేమికి గల కారణాలు అవగాహన, ఈ అంశం గురించి డాక్టర్ వల్లి కొడాలి గారితో పరిచయం. లలిత గీతం, ఇంకా కంటిచూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత విశేషాలు ప్రసారమవుతాయి. 2:30 లలిత గీతాలు, 3:00 టీన్ టైం హిందీ చిత్రగీతాలు, 4:00 యువలయ, 4:30 నీతి దోహే 10వ తరగతికి హిందీ పాఠం, ఉపాధ్యాయులు శ్రీమతి కృష్ణ తులసి, విద్యార్థిని అలియా ఫర్హత్. 4:45 లైవిన్యాసం కార్యక్రమంలో శ్రీ ఏ అంకరాజు గారి డోలు లైవిన్యాసం వింటారు, మిశ్ర చాపుతాళం. 5:05 చిత్రగీతాలు, 5:30 యువవాణి, 6:30 పల్లెసీమల కార్యక్రమంలో బాలవిహార్ శీర్షికన కృష్ణలంక శ్రీ భారతి హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం వ్యవసాయ సూచనలు 6:50, 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖరీఫ్ వరి సాగుకు నేల తయారీ అనుకూల రకాలు, ఈ అంశంపై డాక్టర్ ఎన్ నాగేంద్రబాబు గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, ఇంకా నేలలో సేంద్రీయ కర్బనం యాజమాన్యం విశేషాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీమతి పి కృష్ణవేణి గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 8:15 చిత్రగీతాలు, 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు, 10:00 హరికథాగానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని వివిధ పథకాలపై ఎన్ఎస్డి ఆకాశవాణి సమర్పించు ప్రత్యేక ధారావాహిక ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు

0: భారత్ మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశపు యాక్టిస్ట్, మహాసాగర్, పొరుగువారికే మొదటి ప్రాధాన్యం విధానాల్లో మ్యాన్మార్ ఒక ముఖ్యమైన భాగస్వామి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి భవన్లో మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ రాష్ట్రపతి ముర్ముతో సమావేశమైన సందర్భంగా ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరికత, ఆధ్యాత్మిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశపు ప్రవేశ ద్వారం అని, భారత్తో భూ సరిహద్దును పంచుకునే ఏకైక ఆసియాన్ దేశం మ్యాన్మార్ మాత్రమేనని రాష్ట్రపతి అన్నారు. మ్యాన్మార్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందుకు యు మిన్ ఆంగ్కు అభినందనలు తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ ఎదురుచూస్తోందని చెప్పారు. మ్యాన్మార్ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి ప్రయత్నాలకు మద్దతివ్వడానికి భారత్ సిద్దంగా ఉందని రాష్ట్రపతి చెప్పారు. శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో 2 దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఇరువురు నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం, నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఆర్థిక వృద్ది, ఉపాధి కల్పన, సమగ్ర అభివృద్దిలో ఎంఎస్ఎంఈ రంగానికున్న కీలక పాత్రను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ నిన్న న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా చిన్న వ్యాపారాల అభివృద్ది శాఖ మంత్రి స్టెల్లా టెంబిసా నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఇరుపక్షాలు పరస్పర సహకారం ఉన్న రంగాలపై చర్చించినట్టు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహాయాన్ని పెంచడం, వ్యాపారాలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ను వేగవంతం చేయడం, అలాగే ఎంఎస్ఎంఈ అభివృద్దిలో నైపుణ్యాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరుదేశాల్లో ఎంఎస్ఎంఈల వృద్ది, పోటీతత్వానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్, దక్షిణాఫ్రికాలు నిబద్దత కలిగి ఉన్నట్టు పేర్కొన్నాయి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నిన్న న్యూఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కోసం స్వచ్ఛగాం సురక్షిత జలవాయు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది 1 ఏప్రిల్ నుండి అమల్లోకి వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026పై అవగాహన కల్పించడం, ప్రజలను చైతన్యపరచడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రచారం ఈ నెల 5న ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంతో ముగుస్తుంది. అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారం సాధించిన విజయాలు, స్వచ్ఛ భారత్ మిషన్ నిబంధనలపై చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా మాట్లాడుతూ, రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తి, నిత్యావసర వస్తువుల నిల్వలు, ఆహార భద్రత పరంగా భారత్ సురక్షితమైన స్థానంలో ఉందన్నారు. దేశంలో పప్పుధాన్యాల నిల్వలు గత 3 ఏళ్లలో అత్యంత గరిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఆహార ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి శిఖ మాట్లాడుతూ, వచ్చే నెల 1వ తేదీ నాటికి 513 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల నిల్వలు దేశంలో ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్టేలియా ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ పరిణామాలు, ఇండో పసిఫిక్ ప్రాంతం, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై తమ అభిప్రాయాలు పంచుకున్నట్టు జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యకులు యూ మిన్ ఆంగ్ మధ్య న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, రక్షణ, భద్రత, సరిహద్దు నిర్వహణ, అభివృద్ది సహాయం, సాంస్కృతిక మార్పిడి, ప్రాంతీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది సహకారం, ఆరోగ్యం, విద్య, ఇంధన రంగాల్లో మరింత సన్నిహితంగా పనిచేయడానికి ఇరుపక్షాలు ఆసక్తి చూపినట్టు తెలిపారు. మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఇచ్చే మద్దతును నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భారత భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యలకైనా మ్యాన్మార్ భూభాగాన్ని అనుమతించబోమని ఆ దేశాధ్యకులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ మ్యాన్మార్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $2 బిలియన్లకు పైగా ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, సౌరాష్ట, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని కూడా ఐఎండి పేర్కొంది. నీట్ యూజీ 2026 పునఃపరీక్షను ప్రస్తుతం ఉన్న ఆఫ్లైన్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. పరీక్ష రద్దయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో పునఃపరీక్షను సిబిటి మోడ్లో నిర్వహించే ప్రసక్తే లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి విచారణను కోర్టు జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలుసుకున్నారు. వినోబా భావే విశ్వవిద్యాలయం నుండి సర్ జేసీ బోస్ విశ్వవిద్యాలయానికి అనుబంధ మార్పుల వల్ల కొడర్మా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ సమస్యకు సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ కేంద్ర ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మ్యాన్మార్ శాంతి సామరస్యాల కోసం సాగిస్తున్న ప్రయత్నాలకు భారత మద్దతు కొనసాగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 29వ శ్లోకం.
2: బుద్ధేర్భేదౌ ధృతేశ్చైవ గుణతస్త్రివిధౌ శృణు

ధనంజయ. ఓ అర్జున, పృథక్త్వేన వేరువేరుగాను, అశేషేణ సంపూర్ణంగాను, ప్రోచ్యమానం నాచేత చెప్పబడుతున్నట్టి, బుద్ధేహ బుద్ధి యొక్క, చ ఏవ మరియు, ధృతేహ ధృతి యొక్క, గుణతః గుణాలను బట్టి, త్రివిధం మూడు రకాలైన, భేదం శృణు భేదాన్ని గురించి విను.

అర్జున, త్రిగుణాలను బట్టి బుద్ధి, ధృతి అనేవి కూడా మూడు రకాలుగా ఉంటాయి. వీటి గురించి విడివిడిగా సంపూర్ణంగా వివరిస్తాను, విను. అర్జునుడికి త్యాగ సన్యాసాలను గుణపరంగా విభజించి సమన్వయించుకోవడం చేతకాలేదని గుర్తించిన భగవానుడు ఆ రకమైన వివరణ ఇవ్వడం కోసమే ఈ సింహావలోకనాధ్యాయాన్ని ప్రారంభించాడని అధ్యాయ అవతారికలోనే మనం చెప్పుకున్నాం. బుద్ధిని సాత్విక కర్తృత్వం అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి ముఖ్య సాధనమని, తాను ప్రస్తావించిన ధృతిని, సర్వమానవులు నిత్యం కోరుకునే సుఖాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఇక్కడ బుద్ధి, ధృతి, సుఖాల వివరణ మేధావులకు అక్కర్లేదు, సామాన్యులకు కావాలి. భగవానుడు సర్వజన పక్షపాతి కనుక, ఓ మేధావి ధనంజయ, నీకు అక్కర్లేకపోయినా ఇతరుల కోసం ఈ వివరణ చేస్తున్నాను, నువ్వు కూడా జాగ్రత్తగా విను అంటున్నాడు. అందుకే ధనంజయ అనే సంబోధన.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్షా భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఆలోచనాలోచనం, లోచూపును వెలిగించే చిరుదీపం సమర్పణ శ్రీమతి కేవి సుమలత.
1: టెన్సులు, గ్రామర్ నియమాలు రాజు తలకి ఎక్కడం లేదు. నేనెంత చదివినా అర్థం కాదు. అరుణ్ ఎప్పుడూ మొదటి ర్యాంకులో పాస్ అవుతాడు. అతడెలా చదువుతున్నాడు? ఇంగ్లీష్ పాఠ్యపుస్తకం పుటలు తిప్పుతూ ఆలోచిస్తున్నాడు రాజు. చదవబుద్ధి కాకపోవడంతో పుస్తకం మూసి అరుణ్ వాళ్ల ఇంటికి బయలుదేరాడు. రాజు, ఏంటిలా వచ్చావు అని అడిగాడు అరుణ్. నీకు మార్కులు ఎక్కువగా వస్తాయి, నువ్వెలా చదువుతున్నావో తెలుసుకుందామని వచ్చాను అన్నాడు రాజు. అది ఒక గొప్ప ఐడియా. మార్కెట్లో కొత్తగా వచ్చిన స్పైరల్ నోట్బుక్ ట్యాబ్లెట్ క్యాప్సుల ఆకారంలో వచ్చింది. దానిలో ముఖ్యమైన ఫార్ములాలు, నియమాలు రాసుకోవచ్చు. అది మన చేతిలో ఉన్నా ఎవరికీ తెలియదు. ఇదే నా మార్కుల రహస్యం, రహస్యంగా అన్నాడు అరుణ్. ఆ మాటలకు రాజు హృదయం వేగంగా కొట్టుకుంది. ఇది మోసం కదా అన్నాడు వెంటనే. మన క్లాస్లో సగం మంది విద్యార్థులు ఇలాగే చేస్తారని నీకు తెలియదా? కాపీ చేయడం కూడా తెలివిగా చేస్తాను కాబట్టే నాకు మొదటి ర్యాంకు మార్కులు వస్తాయి అన్నాడు అరుణ్. రాజు మాట్లాడకుండా అలాగే చూస్తున్నాడు. ఇదిగో నా దగ్గర మరో ట్యాబ్లెట్ ఉంది, ఇది తీసుకువెళ్లి పరీక్షలు బాగా రాయి, నీకు మార్కులు బాగా వస్తాయి అని రాజు చేతిలో పెట్టాడు అరుణ్. రాజు ముందు తడబడినా అతడిలోని ఆశ ట్యాబ్లెట్ తీసుకునేలా చేసింది. అరుణ్కి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పరీక్ష హాలులో టీచర్ ప్రశ్నాపత్రాలు పంపిణీ చేసినప్పుడు రాజు భయం వల్ల చెమటలతో తడిచిపోయాడు. యూనిఫారం ప్యాకెట్లో ఉన్న చిన్న స్పైరల్ నోట్బుక్ను మళ్లీ మళ్లీ తడుముకున్నాడు. అరుణ్ అతని ప్రక్క బెంచీలో కూర్చొని పెన్సిల్ తిప్పుతూ రాజువైపు చూసి నవ్వాడు. రాజు, జీవితంలో నిజాయితీ అనేది నీకు నువ్వు ఇచ్చుకునే బహుమతి, దాన్ని ఎప్పుడూ కాపాడుకో. అది ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అకస్మాత్తుగా రాజుకు తండ్రి ఎప్పుడూ చెప్పే మాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడు రాజుకు ప్యాకెట్లో ఉన్న నోట్బుక్ బరువుగా అనిపించింది. తల వంచి నిజాయితీగా తనకు వచ్చింది రాయడం ప్రారంభించాడు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియకపోయినా వదిలేశాడు. ఒక వారం తర్వాత ఫలితాలు వచ్చాయి. అరుణ్కి అన్ని సబ్జెక్టులలో 198 మార్కులు వచ్చాయి. రాజుకు 160 మార్కులు వచ్చాయి. అదేంటి రాజు, నీకు ట్యాబ్లెట్ ఇచ్చినా వ్రాయలేకపోయావు ఆశ్చర్యంగా అన్నాడు అరుణ్. చదువులో కేవలం మార్కులు ముఖ్యం కావు, అవి ఎలా సాధించామో ముఖ్యం. నిజాయితీగా సాధించిన మార్కులు మోసంతో సాధించిన మార్కుల కంటే ఎంతో విలువైనవి, నవ్వుతూ అన్నాడు రాజు. అరుణ్ ముఖంలో రంగులు మారాయి. వక్ర మార్గాల వల్ల తాత్కాలికంగా సులభంగా అనిపించినా నిజమైన విజయం నిజాయితీ మార్గంలోనే ఉంటుంది. జీవితంలో కొన్ని విలువలు అవసరమని మా డాడీ చెప్పారు. నువ్వు కూడా మంచి మార్గంలో నడవాలని నా కోరిక, అరుణ్ చేయి పట్టుకుని అన్నాడు రాజు. అరుణ్ అంగీకారం తెలుపుతూ రాజు చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు.

0: వాడు. కథలోని నీతి, నిజాయితీ మనిషికి విలువైన ఆభరణం.
1: ఆలోచనాలోచనం, లోచూపును వెలిగించే చిరుదీపం. మీరింతవరకు విన్నారు సమర్పణ శ్రీమతి కెవి సుమలతా.

0: ఇప్పుడు స్థూలకాయ నియంత్రణలో యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశం గురించి శ్రీమతి బి చౌదరాణి గారి ప్రసంగం వింటారు.
1: ఈ నెల జూన్ 21న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం అందరము. ఈ సందర్భంగా ఈరోజు యోగా గురించి, యోగా స్థూలకాయమును నియంత్రించడంలో ఎలా పనికొస్తుందో మనము తెలుసుకుందాం. యోగా అనగానే గుర్తుకు వచ్చేది పతంజలి మహర్షి. ఆయన కొన్ని సంవత్సరాల క్రితం యోగాభ్యాసాన్ని ఈ ప్రపంచానికి అందించారు. ప్రాచీన భారతీయ సాంప్రదాయం నుండి వచ్చిన ఒక అమూల్యమైన కానుక యోగము. యోగా అంటే యూనియన్, అదే కలయిక. శరీరము, మనసు, శ్వాస మరియు ఆత్మ ఒక కలయికలో ఉండడం, అప్పుడే అది యోగం అవుతుంది. యోగా అంటే కేవలం శారీరక వ్యాయామం కాదు. యోగా అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించే ఒక సంపూర్ణ అభ్యాసం. యోగాలో ఆసనాలు ఒక భాగం మాత్రమే. అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యానము మరియు సమాధి స్థితులను సంపూర్ణ యోగా అంటారు. ఇప్పుడు మనం ఒబేసిటీ, అదే ఊబకాయము లేదా స్థూలకాయము అంటాం కదా, దాని గురించి తెలుసుకుంటూ మనకి యోగా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వేధిస్తున్న ముఖ్యమైన సమస్య ఊబకాయము లేదా స్థూలకాయం అని కూడా అంటారు. ఇది శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోయి అనారోగ్య పరిస్థితికి దారితీస్తుంది. అధిక బరువు వలన గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నిద్ర పట్టకపోవడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు రావచ్చు. ఊబకాయం రావడానికి పలు రకాల కారణాలు ఉండవచ్చు. వాటిలో ముఖ్యమైన చూద్దాం. సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం వలన అధికమైన బరువును పెరుగుతారు. కాబట్టి ఆహారంలో పోషకాలు ఉండేలా మాంసపుకృతులు మరియు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అనగా ఒంటిపొట్టు బియ్యము, దాన్నే మనం దంపుడు బియ్యం అని కూడా అంటాము, అలాగే చిరుధాన్యాలు మన ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. దానితో పాటు రోజు కొంత కొవ్వు పదార్థం అంటే నెయ్యి లాంటివి కూడా మనము ఖచ్చితంగా మన ఆహారంలో క్రమం తప్పకుండా వాడాలి. అలాగే తగినంత నీరు కూడా మన శరీరానికి చాలా అవసరం. భోజనానికి 20 నిమిషాలు లోపు నీరు తాగరాదు. అలాగే భోజనం అయిన వెంటనే కూడా నీరు తాగరాదు. నిద్రలేమి వలన కూడా మన శరీరంలో జీర్ణక్రియ తగ్గుతుంది. దాని వలన కూడా మనము అధిక బరువును పెరుగుతాం. మానసికమైన ఒత్తిడి వలన కూడా ఊబకాయం వస్తుంది. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటే అభద్రతాభావము వలన శరీరము కొవ్వును అక్యుములేట్ చేసుకుంటుంది. దాని వలన కూడా మనము బరువు పెరుగుతాం. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన కూడా అధిక బరువు పెరుగుతారు. దానికి ఎగ్జాంపులే హైపోథైరాయిడిజం. యోగా ద్వారా మనం పైన పేర్కొన్న అన్నిటినీ మనము అడ్రస్ చేయవచ్చు. యోగా చేయడం ద్వారా శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎలా అంటే మెటబాలిజం రేట్ అంటాం అదే దాన్ని. ఎప్పుడైతే అది తగ్గిపోతుందో శరీరం యొక్క బరువు పెరుగుతుంది. యోగా చేయడం ద్వారా మనము జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం వల్ల జీర్ణక్రియ తగ్గుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు కంపల్సరిగా యోగా లేదా వాకింగ్ లాంటివి ఒక అరగంట పాటు చేయాలి. మానసికమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. సో మనసు ఎప్పుడైతే ఆందోళనకు గురి అవుతుందో అప్పుడు మనకు తెలియకుండానే ఎక్కువ తింటాము. దాన్ని బింజ్ ఈటింగ్ అంటాం.

0: అందువలన కూడా బరువు పెరుగుతారు. మనము ముందుగా చెప్పుకున్న విధముగా యోగా శరీరాన్ని ఫిట్గా ఉంచడమే కాదు, మనసుని ప్రశాంతంగా స్థిరంగా ఉంచే ఆధ్యాత్మిక మార్గం. యోగాసనాలు ఎన్నో రకాలు. ఒక్కొక్క ఆసనము ఒక్కొక్క బెనిఫిట్ ఇస్తుంది. అలాగే కొన్ని ప్రాణాయామాలు కూడా అధిక బరువును తగ్గించడానికి ఉపయోగపడతాయి. ధ్యానము మనసుకు ప్రశాంతంగా ఉండేలాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం బరువు నియంత్రించే ఆసనాలు కొన్ని చూద్దాం. వాటిలో సూర్య నమస్కారాలు రోజు చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాన్ని చూడవచ్చు. రోజు ఎన్ని చేయాలి? 12 సెట్లు చేయాలి. పొత్తికడుపులోని కొవ్వు కరగడానికి పవనముక్తాసనం చాలా ఉపయోగపడుతుంది. వజ్రాసనము జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మనము భోజనం చేసిన తర్వాత ఆసనాల్లో ఒకే ఒక ఆసనము వజ్రాసనము. అలాగే అబ్డోమినల్ స్ట్రెచెస్ వలన అబ్డోమిన్ అంటే పొత్తికడుపులో ఉన్న కొవ్వు కరుగుతుంది. అలాగే శ్వాసక్రియలలో కపాలభాతి కొవ్వు కరగడంలో అద్భుతంగా పనిచేస్తుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా మనము అధిక బరువును నియంత్రించవచ్చు. రోజు 1 గంట యోగా చేయాలి. శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి.
1: ఇంతవరకు మీరు స్థూలకాయ నియంత్రణలో యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశం గురించి శ్రీమతి బి చౌదరాణి గారి ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమంలో ఇప్పుడు స్థూలకాయ నియంత్రణలో యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ అంశం గురించి శ్రీమతి క్షమించాలి చర్మ సమస్యలకు హోమియో చికిత్స ఈ అంశంపై డాక్టర్ సిహెచ్వి కిషోర్ కుమార్ గారితో పరిచయం వింటారు.
5: నమస్కారం డాక్టర్ సిహెచ్వి కిషోర్ కుమార్ గారు.
6: నమస్కారం అండి.
5: డాక్టర్ గారు, మీరు హోమియో వైద్యులుగా వైద్య సేవలు అందిస్తున్నారు కదా, ప్రధానంగా ఈ దీర్ఘకాలిక చర్మ వ్యాధులు అని అంటుంటారు, వేటేటిని మనం దీర్ఘకాలిక చర్మ వ్యాధులుగా చెప్పుకుంటామండి?
6: ఎక్కువ కాలం వస్తూ పోతున్న చర్మ వ్యాధుల్ని దీర్ఘకాలమైన చర్మ వ్యాధులు అంటాము. ఇందులో ముఖ్యంగా సోరియాసిస్, బొల్లి, తామర, దద్దుర్లు, కొన్ని పులిపురికాయలు, అలాగే ఆనలు మొదలైనవి ఎన్నో దీర్ఘ వ్యాధులు చర్మం ద్వారా వస్తూ ఉంటాయి.
5: అయితే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధి చాలా మంది బాధపడుతూ ఉంటారు డాక్టర్ గారు. ఏదైనా కానీ వీటికి గల ప్రధాన కారణాలు ఏమిటి అసలు?
6: ముందుగా సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. అది ఒక్కసారి వచ్చిందంటే దీర్ఘకాలంగా ఉండిపోయే జబ్బుల్లో సోరియాసిస్ ఒకటి. ఈ సోరియాసిస్ గుర్తుపెట్టేది ఎట్లాగంటే, ముందు చర్మం మీద ఒక ఎర్రటి మచ్చలాగా తయారయ్యిద్ది, ఆ ఎర్రటి మచ్చ మీద తెల్లటి పొరలుగా తయారయ్యి మనము దాన్ని తీసినప్పుడు కింద బ్లీడింగ్ సార్లు కూడా కనపడుతూ ఉంటాయి. దురద అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒక చాట వచ్చిందంటే రెండో చాట కూడా అదే ప్రదేశంలో వస్తూ ఉంటాయి. ఇది దీర్ఘకాలంగా ఉండే కంప్లైంట్. ఎక్కువగా సోరియాసిస్ రావడానికి కారణము హెరిడిటరీ డిసీజ్. మన ఫ్యామిలీలో రన్ అవుతున్న వాళ్ళకి ఎక్కువగా ఈ సోరియాసిస్ కనబడుతూ ఉంటుంది. అలాగే ఏదైనా మెడిసిన్స్ వాడినా, ఏదైనా ఎండలో ఎక్కువ ఎఫెక్ట్ అయినా, ఇలాంటి కారణాలు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాము.
5: ప్రధానంగా మీరు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నారు, అదేవిధంగా ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధిగా కూడా చెబుతున్నారు. ఎన్నో రకాల వైద్యం తీసుకుంటూ ఉంటుంటారు, కానీ ఎక్కడ చూపించినా ఇది మందులు వాడుతున్నంతసేపు తగ్గుతుంది, తగ్గిందండి అని అంటారు, మళ్లీ తిరగబెడుతుంది అని చెప్పి చెబుతూ ఉంటారండి. అందుకే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని ఉంటారేమో. మరి దానికి ఏమన్నా శాశ్వతంగా పరిష్కారం ఏం లేదంటారా? ఎట్లా?
6: ఎక్కువ సోరియోసిస్ ఏంటంటే కారణాల కన్నా జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యమండి. ఎందుకంటే తగ్గినా కూడా మళ్లీ రికవర్ అవ్వటానికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల వల్ల, వాళ్ళ స్ట్రెస్ వల్ల అవన్నీ బయటపడుతూ ఉంటాయి. ఒకసారి తగ్గినట్టే తగ్గిపోతాయి, మళ్లీ బయటపడుతూ ఉంటాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఎక్కువ వాళ్ళు తినకుండా పదార్థాలు తినటం. ముఖ్యంగా ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ వెరైటీస్, చేపలు, రొయ్యలు, పీతలు అవి తినకుండా ఉండటం, అలాగే చామదుంప, అరటికాయ, అలాగే మష్రూమ్స్ కొన్ని పదార్థాలకి దూరంగా ఉంటూ మందులు వాడుకుంటే పర్మనెంట్ రిజల్ట్ వస్తుందండి. అలాగే ఈ వ్యాధి చలికాలంలో ఉధృతంగా తయారైద్ది, కాబట్టి ట్రీట్మెంట్ అనేది

0: కంటిన్యూస్గా వాడుతూ తగు జాగ్రత్తలు తీసుకుంటే, తినే పదార్థాలు అవన్నీ జాగ్రత్త తీసుకుంటే ఈ సోరియాసిస్ కూడా చాలా వరకు నయం చేసుకోవచ్చు.
1: మీరు అంటే ఈ ఆహారపు అలవాట్ల పరంగా కొన్ని చెప్పారు, ఇవి తీసుకుంటే కొంచెం అవి ఎలర్జీ అవుతాయో లేకపోతే వీటి ఉధృతం ఎక్కువ అవుతుంది అనేటువంటి చెబుతున్నారు, బాగానే ఉంది. ఒక మాట చెప్పారు మీరు, స్ట్రెస్ ఉన్నా కూడా కొంచెం ఇది ఉధృతంగానే ఉంటుందండి, అంటే మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ సోరియాసిస్ అనేటువంటిది కొంచెం తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంటుందా?
0: అవకాశం ఉందండి, ఎందుకంటే స్ట్రెస్ అనేది మెయిన్ రోలు. ఈ స్ట్రెస్ వల్ల కూడా ఆ పొరలు బాగా మందంగా తయారైపోవటం, మళ్ళీ అవి గోకినప్పుడల్లా బయటికి రావటం జరుగుతూ ఉంటాయి. అందులో సోరియాసిస్లో కూడా రకరకాలు ఉన్నాయి, 5-6 రకాలు ఉంటాయి సోరియాసిస్లో. కొన్ని సోరియాసిస్లు పర్మనెంట్ రిలీఫ్ ఉంటాయి, కొన్ని సోరియాసిస్లు కొంచెం సంకలో వచ్చే సోరియాసిస్ ఉంది, దాని ఇన్వర్స్ సోరియాసిస్ అంటారు, అవి చాలా కష్టం. అలాగే పుస్టులార్ సోరియాసిస్ అంటే చీమ్పొక్కులతో తయారయ్యే సోరియాసిస్ ఉంటుంది, జ్వరాలు వస్తాయి, ట్రీట్మెంట్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఎక్కువ సోరియాసిస్లో గట్టేటు సోరియాసిస్ అని, అలాగే ప్లేక్ సోరియాసిస్, ఆ రెండు సోరియాసిస్లు కరెక్ట్ హోమియోపతి చికిత్స చేస్తే 100% క్యూరబుల్ కేసెసేనండి.
1: డాక్టర్ కిషోర్ కుమార్ గారు, ఈ సోరియాసిస్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా హార్ట్ డిజీజ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? స్టడీస్ ఉన్నాయా హోమియోలో?
0: సోరియాసిస్ వల్ల ఎక్కువగా హార్ట్ డిసీజెస్ రావు కానివ్వండి, సోరియాసిస్లో ఎక్కువ జాయింట్ పెయిన్స్ ఒకటి, దాన్నే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. ఈ సోరియాసిస్ ఉన్నోళ్ళు 10 ఇయర్స్ తర్వాత మోకాలు నొప్పి రావటము, చేతులు జాయింట్స్ పెయిన్స్ రావటం జరుగుతూ ఉంటాయి. అలాగే సోరియాటిక్ నీల్స్ కూడా దెబ్బతింటాయి. ఈ నీల్స్ చూస్తే మన పైన బోన్ కూడా బయటికి రావటము, నొప్పి రావటము, నొక్కుతుంటే రసి కారటము, ఈ 2 రకాలే తప్ప హార్ట్కి స్ప్రెడ్ అయ్యేది అనేది మటుకు ఎక్కడా లేదండి.
1: తామర, గజ్జి ఇలా అని కూడా చెబుతుంటారు కదా, వీటిలో ఏమన్నా తామర లాంటి వాటిలో రకాలు ఉంటాయా?
0: అంటే తామర, గజ్జి వచ్చేసేమో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయండి. సోరియాసిస్ ఎట్లాగా ఆటోఇమ్యూన్ అనుకున్నాము, ఇవన్నీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అంటే మనకి బూజు ఎలా పట్టిద్దో సరైన అలవాట్లు లేకపోతే వేసిన డ్రెస్సులు వేసుకోవటము, మురికి చేతులతో ఏమైనా పట్టుకోవటాలు, ఇవి పడితే అవి పట్టుకోవటం వల్ల ఈ తామరలు గజ్జలు వస్తాయండి. ఎక్కువ ఈ తామర అనేది ఈ స్కూల్ పిల్లల్లో, కాలేజీ పిల్లల్లో ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఈ బట్టలు ఉతుక్కోకుండా రెగ్యులర్గా అయ్యే వేసుకోవటం వల్ల ఈ నడుముకి అలా తయారవుతూ ఉంటాయి. అన్హైజీన్ కండిషన్స్ వల్ల ఈ తామర ఫంగస్, థర్మోఫైట్స్ అనే ఫంగస్ వల్ల ఈ తామర అనేది వస్తూ ఉంటాయి. ఈ తామర కూడా కొన్ని తల మీద వస్తాయి, దాన్ని టీనియా క్యాపిటిస్ అంటాము. అలాగే వేల మధ్యలో కూడా వస్తాయి, మన కాలువేల మధ్యలో కూడా టీనియా పిడిస్ అంటారు, అక్కడ బొక్క కూడా పడిపోతాయి ఈ తామర అనేది. అలాగే రెగ్యులర్గా వచ్చేది తామర వచ్చి టీనియర్ సిర్సినేటస్ అంటాం, హర్పెస్ సిర్సినేటస్ అంటాం, అంటే రింగ్ షేప్ లో ఉంటుంది కాబట్టి దాన్ని రింగ్ వామ్ అంటాం. అవి ఎక్కువ పొట్ట మీద వచ్చేదాన్ని మనము తామర అంటాం.
1: ఇందులోనే హెర్పిస్ అనే ఒక వ్యాధి ఉంటుంది కదా, సెల్లి అని తెలుగులో ఏదో అంటుంటారు, అది కూడా చర్మ వ్యాధి అనుకోవచ్చా?
0: ఇది చర్మ వ్యాధే, కానీ హెర్పిస్ అనేది జోస్టర్, షింగిల్స్ అంటారు సర్పి, అదేంటంటే తరుణ వ్యాధి, అంటే వచ్చి తగ్గిపోద్ది. తామరలాగా చాలా సంవత్సరాలు ఉండిపోవు, తామర కూడా కొంతమందికి వెంటనే తగ్గిపోద్ది, కానీ కొంతమందికి 2-3 ఏళ్ళు జీవితాంతం కూడా ఉండే తామరలు ఉంటాయి. ఈ సర్పి మటుకు కరెక్ట్ ట్రీట్మెంట్ పడితే 10 రోజుల్లో తగ్గిపోద్ది, కాబట్టి ఇది దీర్ఘవ్యాధి కాదండి, కానీ బాధ ఎక్కువ ఉంటుంది. వెంటనే ట్రీట్మెంట్, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే సర్పి ఈజీగా తగ్గిపోద్ది.
1: తర్వాత డాక్టర్ గారు, ఈ సోరియాసిస్ ఎట్లాగైతే దీర్ఘకాలిక మొండి వ్యాధిగా చెప్పుకుంటాము, ఇంకొకటి చెబుతుంటారండి ఎగ్జిమా అని అంటుంటారండి, అది కూడా చాలా చాలా మొండిది, చాలా ఇబ్బంది పెడుతుంది, ఎన్ని మందులేసినా తగ్గదు అనేది చాలా మంది చెబుతూ ఉండగా వింటుంటాం డాక్టర్ గారు. రావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? దాన్ని కూడా ఏమైనా మనం వైద్యము తీసుకునే జాగ్రత్తల పరంగా నయం చేసుకోవచ్చా?
0: ఎక్కువ మందిలో సఫర్ అయ్యే ప్రాబ్లంలో ఎగ్జిమా అండి, దీన్నే డెర్మటైటిస్ అంటాం. చిన్నప్పటి నుంచి ప్రతి వయసు వాళ్ళకి ఈ ఎగ్జిమా అనేది ఏదో ఒక టైంలో ఎఫెక్ట్ అవుతూనే ఉంటారు. ఎక్కువగా ఈ ఎగ్జిమా అనేది ఎక్కువ కెమికల్స్ చేతితో పట్టుకునేటప్పుడు కానివ్వండి, లేడీస్ ఎక్కువగా మాకు వస్తూ ఉంటారు, ఈ డిటర్జెంట్స్ వాడటం వల్ల వాడుతుంటే హ్యాండ్ ఎగ్జిమా వస్తూ ఉంటాయి. ఈ ఎగ్జిమా అనేది మనం ఎలా గుర్తుపడతామంటే, ముందు ఎర్రటి చర్మంగా వస్తుంది, అదంతా డ్రై స్కిన్ గా ఉంటాయి, గోకి ఏం జరుగుతాయంటే అక్కడ క్రాక్స్ ఏర్పడతాయి, పగుళ్ళు ఏర్పడతాయి. ఆడల్లో ఎక్కువ చూస్తాం, చేతులు గాని అరికాలు అరిచేతులు గాని పొడిగా ఉండి క్రాక్స్ ఏర్పడుతూ ఉంటాయి, ఇది హ్యాండ్ ఎగ్జిమా అంటారు. అలాగే ఇంకో ఎగ్జిమా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కాంటాక్ట్ ఎగ్జిమా అంటారు. కాంటాక్ట్ ఎగ్జిమా అంటే ఏదైనా డిటర్జెంట్ సబ్బు పట్టుకుంటే రావటం కానివ్వండి, ఏదైనా గోల్డ్ సిల్వర్ చైన్స్ పెట్టుకుంటారు మెడ దగ్గర ఎగ్జిమా రావడం కానీ, కొంతమంది బొట్టు పడదు ఆ బొట్టు దగ్గర నల్లటి మచ్చబడి ఎగ్జిమా రావటం కానివ్వండి, రకరకాల అన్ ఇరిటేటెడ్ వాళ్ళకి ఆ పదార్థం ఇరిటెంట్, దానివల్ల వచ్చే ఎగ్జిమాని కాంటాక్ట్ ఎగ్జిమా.

0: కానీ ఓన్లీ ఆటో ఇమ్యూన్ డిసీజే కాకుండా చాలా కారణాల వల్ల కూడా మనకి వైట్ స్పాట్స్ ని బొల్లి అంటాం. ఆ వైట్ స్పాట్స్ ఎందుకు అంటే మన స్కిన్ లో ఉండే మెలనోసైట్స్ చనిపోవటం గాని వృద్ధి చెందకపోవటం వల్ల అక్కడ పరుకు తెల్లటి మచ్చగా తయారయ్యేదాన్ని బొల్లి అంటాం. దానికి కారణం వంశపారంతో పాటు థైరాయిడ్ వ్యాధి ఉన్నా కూడా తెల్లటి మచ్చలు ఏర్పడతాయి, అలాగే షుగర్ ఉన్నోళ్ళకి కూడా తెల్లటి మచ్చలు, అలాగే విటమిన్ డిఫిషియన్సీ ఉన్నోళ్ళకి కూడా ఇవి తయారవుతాయి. కాబట్టి కారణం బట్టి కొన్ని బొల్లి కేసులు తగ్గిపోతాయి. థైరాయిడ్ కంట్రోల్ చేస్తే బొల్లి తగ్గిపోద్ది, విటమిన్ డిఫిషియన్సీతో విటమిన్ టాబ్లెట్స్ ఇస్తే బొల్లి తగ్గిపోద్ది, షుగర్ కంట్రోల్లో ఉంటే బొల్లి తగ్గిపోతాయి. కొన్ని బొల్లిలు మటుకు చిన్నప్పటి నుంచి ఉండే మటుకు దీర్ఘకాలంగా ఉంటాయి, తగ్గించడం కూడా ఓపిక్గా ఉంటే నిదానంగా అయినా తగ్గిపోతాయి. కానీ ఒకటి రెండు కొంచెం మచ్చలు హోమియోపతి చికిత్సలో పెరగకుండా చేయొచ్చు, ఉన్నదాన్ని అట్లాగే స్టాగ్నేట్ చేయొచ్చు, నిదానంగా తగ్గిపోతాయండి.
1: ఇంకొకటి డాక్టర్ గారు, మామూలుగా పేను కొరకుడు అంటుంటారు, అంటే మగవాళ్లలో ఎక్కువగా మీసాల దగ్గర గడ్డాల దగ్గర తల్లలో కూడా కొందరికి ఈ పేను కొరకుడు అనేటువంటిది చెప్తుంటే ఇది కూడా చర్మ వ్యాధేనా? మరి దీన్ని కూడా ఏమైనా నయం చేయొచ్చా హోమియో వైద్యంలో?
0: పేను కొరకుడు లేదా ఎలోపేషియా ఏరియాటా అంటారండి, అంటే ప్యాచ్ గా హెయిర్ లాస్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా మనం మీసాలు గడ్డాల్లో ఆడవాళ్ళకి పిల్లలకి అయితే తల మీద వస్తూ ఉంటాయి, ఒక స్పాట్ అంతా హెయిర్స్ అన్ని పోయి ఖాళీ ప్రదేశం ఏర్పడిద్ది, దాన్ని ఎలోపేషియా ఏరియాటా అంటాము. దీనికి హోమియోపతిలో చక్కటి చికిత్స ఉంది, 100% క్యూరబుల్ కేసెస్.
1: డాక్టర్ గారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొన్ని కొన్ని రకాల చర్మ వ్యాధులు, ఏదైనా సోరియాసిస్ గానీ ఎగ్జిమా గానీ ఇలాంటి దీర్ఘకాలిక ముండి చర్మ వ్యాధులు, మన ముఖ్య భాగాలు ఉంటాయి శరీరంలో, అంటే గుండె, కిడ్నీ, అలాగే కాలేయము, మెదడు, వీటి పనితీరులో తేడాలు వచ్చేటువంటి చర్మపరమైనటువంటి వ్యాధులు ఏదన్నా, అంటే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం, రిస్క్ ఏమైనా ఉంటుందా చర్మ వ్యాధులకిన్ను ఇప్పుడు చెప్పినటువంటి వాస్కులైటిస్ డిజీజెస్, అంటే ఈ గుండె, కిడ్నీ, లివర్, అలాగే బ్రెయిన్, వీటికి ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందా అశ్రద్ధ అజాగ్రత్త గనక చేస్తే? ఇప్పుడు సోరియాసిస్, ఎగ్జిమా ఇవి కాకపోయినా ఇంకేమైనా చర్మ సంబంధ వ్యాధులు ఏదైనా?
0: ఎక్కువగా చర్మ వ్యాధుల వల్ల ఆ పార్ట్ వరకే ఇబ్బంది వస్తుంది, కానీ గుండె జబ్బులకి పాకటం అనేది జరగదండి. కానీ ఇప్పుడు వాడే మందులు బట్టి పైన పోతలు స్టెరాయిడ్స్ వాడతారు, ఆ స్టెరాయిడ్స్ నిమిషానికి తగ్గించుకుంటూ తగ్గించుకోవడం వల్ల ఆ ఎఫెక్ట్ వల్ల ఏమైనా గుండె జబ్బులు రావటము అలా జరుగుతాయి తప్ప ఈ జబ్బులన్నీ హార్ట్కి వెళ్తాయి అనేది మటుకు లేదండి.
1: ఈ చర్మ సంబంధ కొన్ని వ్యాధులు ఇబ్బందులు తలెత్తకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళం?
0: ముఖ్యంగా ఈ ఆటోమియన్ డిజీజ్ లో సోరియాసిస్, వెటిలుగోనండి, ఈ రెండిటికి పర్మనెంట్ రిజల్ట్ లేకపోయినా మనం ఆ వ్యాధిని అరెస్ట్ చేయొచ్చు.
1: నియంత్రణలో
0: అయితే 100% హోమియోపతి చికిత్స ద్వారా నియంత్రణ చేయొచ్చు. ఒక చిన్న స్పాట్ ని హోమియో చికిత్సలో మటుకు ఆ స్పాట్ అలాగే ఉంటాం గాని లేదా ఆ తగ్గడం గాని జరుగుతాయండి. అలాగే సోరియాసిస్ కూడా ప్రాక్టీస్ లో చూస్తూ ఉంటాము, ఆ సోరియాసిస్ కూడా ఇక అసలు ఒక స్పాట్ లో ఉందంటే ఆధార స్పాట్ లో ఉంటుంది, లేదా తగ్గిపోవటమే తప్ప పెరగటం ఉండదు. అలాగే ఈ గజ్జి గాని తామర గాని ఈ అట్టికేరియా గాని ఈ కాలు పగుళ్లు గాని మనం తీసుకునే జాగ్రత్తల వల్ల చాలా వరకు 100% క్యూరబుల్ గా ఉంటాయండి. కాబట్టి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందుగా పడని పదార్థం ఏంటో గమనించి దాన్ని దూరంగా ఉంచాలి. ఇప్పుడు కొంతమందికి చేపలు తింటే దద్దుర్లు వచ్చేస్తాయి, అది ఆపేయాలి. కొంతమందికి నాన్ వెజ్ తినే గానీ సోరియాసిస్ ఇంక్రీజ్ అయిపోద్ది, దానికి దూరంగా ఉండాలి. అలాగే కొన్ని పదార్థాలకి దూరంగా ఉంటూ చక్కటి ఉతికిన కాటన్ వస్తువుల్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటూ చక్కటి ఆహారం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా ఈ దద్దుర్లు గాని అన్నిటికీ కారణం కూడా ఈ జంక్ ఫుడ్స్, ఈ కూల్ డ్రింక్స్, కేక్స్ అన్నిటికి దూరదాం. ఎందుకంటే పిల్లల్లో ఎక్కువ ఈ దద్దుర్లు కనపడుతూ ఉంటాయండి. ఆ పదార్థాన్ని దూరంగా చేసుకుంటే మనం చర్మ వ్యాధులకి చాలా వరకు దూరంగా ఉండొచ్చు.
1: నమస్కారం డాక్టర్ కిషోర్ కుమార్ గారు, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు, నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు చర్మ సమస్యలకు హోమియో చికిత్స ఈ అంశంపై డాక్టర్ సిహెచ్వి కిషోర్ కుమార్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: ఉదయరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.
3: ఏక్ జమానే మే హుకుమ్ సింగ్ కో ఘర్ వాలే కుర్కుర్ దాస్ బులాతే థే, క్యూంకి లైట్ పంఖే చాలు దేఖ్తే హీ వో సబ్ పర్ చిల్లానే లగ్తే థే.
4: అరే రమ్మువా, యే పంఖా కా ఖుల్లా ఛోడా, బిజ్లీ కా బిల్ క్యా తేరా బాపు భరేగా.
3: పర్ ఆజ్ ఉన్హే సబ్ ప్యారే లాల్ బులాతే హై, క్యూంకి జబ్ సే ఉన్హోనే సోలర్ ప్యానల్ లగ్వాయా హై, తబ్ సే మీటర్ కీ సూయి భీ చైన్ సే సోతీ హై. ఔర్ హుకుమ్ సింగ్ భీ. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా आज ही रजिस्टर करें pmsuryaghar.gov.in पर.
5: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुनीश शर्मा. मुख्य समाचार. म्यांमार के राष्ट्रपति ऊ मिन आउ लाइन ने कहा, म्यांमार भारत के सुरक्षा हितों के खिलाफ अपनी धरती का

0: చేయాలని మంత్రి సూచించారు. గిరిజన మహిళల ఆర్థిక సాధికారత, ఉపాధి విస్తరణలో వంధన్ వికాస్ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పార్వతీపురం పట్టణంలో ఏర్పాటు చేసిన వంధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జీడి పిక్కలను శుద్ది చేసే విధానం, బాయిలర్ల విభాగం, వలిచే యంత్రాలు, గ్రేడింగ్ ప్యాకింగ్ విభాగాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. జీడిపప్పును ఆధునిక పద్దతుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సూచించారు. వినియోగదారులు నాణ్యతా ప్రమాణాలు కలిగిన వస్తువులనే కొనుగోలు చేసి వినియోగించాలని బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ టి అర్జున్ సూచించారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలు, ఐఎస్ఐ మార్క్ కలిగిన నాణ్యమైన ఉత్పత్తులనే ప్రజలు వినియోగించాలని పేర్కొన్నారు. మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తుల నాణ్యతను నిరంతరం పరిశీలిస్తూ నకిలీ లేదా నాణ్యత లేని ఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మహిళల రక్షణ, సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ సేవలను బాధిత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కనకదుర్గలతో కలిసి వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహహింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, మానసిక శారీరక వేధింపులకు గురైన మహిళలకు ఒకే చోట అన్ని రకాల సహాయ సేవలు అందించేందుకు ప్రభుత్వం వన్ స్టాప్ సెంటర్ను ఏర్పాటు చేసిందన్నారు. బాధిత మహిళలకు వైద్య సేవలు, పోలీసు సహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలు ఈ కేంద్రం ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా తమ సమస్యలను ధైర్యంగా వెల్లడించాలని కోరారు. పీవీటీజీ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం జన్మాన్ గృహ నిర్మాణ పథకం పనులను వేగవంతం చేయాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ పథకం ప్రస్తుత పురోగతిపై సమీక్షిస్తూ నిర్దేశించిన గడువుల్లోపు లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, మండలాల వారీగా నిర్ణయించిన లక్ష్యాలను అధికారులు బాధ్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని రైతులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద ఈకేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భవానీ శంకర్రావు తెలిపారు. అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోందని, ఈ లబ్ది నిరంతరాయంగా కొనసాగాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్లో ఓటీపీ ఆధారంగా లేదా ఫేస్ అథెంటిఫికేషన్ విధానంలో స్వయంగా ఈకేవైసీ చేసుకోవచ్చని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించిన సమాచారం కొరకు 1100 ఫోన్ నంబర్ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఆరుద్ర గీతం, చైర్మన్ చలమయ్య చిత్రం నుంచి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది.

0: సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత, మన ఆకాశవాణి. మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న రాజశ్రీ గీతాన్ని ఎంఎస్ విశ్వనాథన్ సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన పాట గౌరవం చిత్రం నుంచి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ

చేస్తాం మీ ఆకాశవాణి వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి. 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్ర తరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న ఆరుద్ర గీతాన్ని ఘన్సాల సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు తులసి చిత్రం నుంచి.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న సి నారాయణరెడ్డి గీతాన్ని కెవి మహాదేవన్ సంగీతంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. ఓ సీత కథ చిత్రం నుంచి

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

చిత్రతరంగిణి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న ఆరుద్ర గీతాన్ని రమేష్ నాయుడు సంగీతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేశారు దేవదాస్ చిత్రం నుంచి.

చిత్రతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జంపెన మాధవరావు గారి నాదస్వరం వింటారు. శ్రీ కె శ్రీనివాసరావు ప్రత్యేక డోలు కార్యక్రమంలో ముందుగా వినండి పరంధామ ధర్మవతి రాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితార్ రచన.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ జంపెన మాధవరావు గారి నాదస్వరవాద్యం విన్నారు. శ్రీ కె శ్రీనివాసరావు ప్రత్యేక డోలు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట మహానటి చిత్రానికి చారులతామణి పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మిక్కీజే మేయర్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: నమస్తే అమరావతి శీర్షిక నా ఫిల్మ్ గీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: ఆకాశవాణి ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డిప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి. పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గురీష్.
1: సోలార్ పవర్ సే దేశ్ కే లోగో బిజ్లీ దేనే కే సాథ్ హీ ఉన్కా బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై. హర్ ఘర్ కో సూర్య ఘర్ బనానా చాహతా హై, హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయీ కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై. ఇసీ ఉద్దేశ్ కే సాథ్ హమ్నే పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా షురూ కీ హై. అభీ యే యోజనా ఏక్ కరోర్ పరివారో కే లియే హై.
0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, అధిక విద్యుత్ బిల్లులు మరియు పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదకత ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే మహత్తర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సాధారణ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో లేదా సబ్సిడీ సహాయంతో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ పథకం కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశాన్ని ఇంధన స్వావలంబన దిశగా తీసుకువెళ్లడం, కార్బన ఉద్గారాలను తగ్గించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సౌరశక్తి వినియోగాన్ని విస్తరించడం వంటి దీర్ఘకాల ప్రయోజనాలను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఈ పథకం యొక్క లక్ష్యాలు, అర్హతలు, సబ్సిడీలు, దరఖాస్తు విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలు మరియు అమలులో ఉన్న పరిస్థితులు

0: గురించిన పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూ అన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నెట్గ్రాబ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ శ్రీ జే నానిబాబు గారు సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్తు బిజిలీ యోజన పథకం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
1: చాలా సంతోషం అండి. ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనే నినాదంతో 1 కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి మళ్ళీ విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం యొక్క ఉద్దేశం సార్.
0: సార్, ఈ పథకం అమలు ఎప్పుడు ప్రారంభమైంది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు పరిస్థితి ఎలా ఉంది?
1: ఈ పథకం ఫిబ్రవరి 2024 ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38,92,000 గృహాలకు ఈ పథకం అమలు చేయడం జరిగింది సార్.
0: సార్, ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు రాయితీలు ఏమిటి?
1: ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా గరిష్టంగా 78,000 రూపాయల సబ్సిడీ 3 కిలోవాట్ల కెపాసిటీ వరకు ఉంది సార్. దీనికి విపులంగా చెప్పాలనుకుంటే 1 కిలోవాట్కి 30,000 రూపాయల సబ్సిడీ, అదే విధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 60,000, 3 కిలోవాట్ల కెపాసిటీ దాని మీద ఎంతైనా సరే 78,000 రూపాయలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది సార్ కేంద్ర ప్రభుత్వం. అదే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఎస్సీ ఎస్టీ వారికి 200 యూనిట్ లోపల ఉన్న వారికి ఉచితంగా ఈ పథకం కూడా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 200 వరకు అద్దెగా చెల్లించడం కూడా జరుగుతుంది. ఎంచేదంటే వాళ్ళ యొక్క ఇంటిపై రూఫ్ ఇచ్చినందుకు. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ కూడా ఈ అమలులో ఉంది సార్.
0: సార్, ఈ పథకంలో భాగంగా సౌర ప్యానెల్స్ ద్వారా సుమారుగా ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు?
1: 1 కిలోవాట్కి 120 యూనిట్లు చేయొచ్చు సార్. అదే విధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 240, 3 కిలోవాట్లకి 360 యూనిట్లు విద్యుత్ని ఉత్పత్తి చేయొచ్చు సార్ ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే యూనిట్ల వివరాలు సార్ ఇవి.
0: సార్, ఈ పథకంలో ఉపయోగిస్తున్న సాంకేతికత ఏమిటి?
1: సార్, ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే సార్. సోలార్ ప్యానెల్స్ లో మనం సెల్స్, సిలికాన్ సెల్స్ ను ఉపయోగిస్తాం సార్. వాటి ద్వారా సౌరశక్తిని ఉపయోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేదే ఇందులో ఉన్న టెక్నాలజీ సార్.
0: సార్, ఈ పథకానికి అర్హులు ఎవరు? ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
1: అవును సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ పథకానికి అందరూ అర్హులే సార్. ముఖ్యంగా మరి అవసరమైన పత్రాలు కూడా చాలా తక్కువ, కరెంట్ బిల్లు, అదే విధంగా మరి బ్యాంక్ అకౌంట్ నెంబరు. ఎంచేతంటే సబ్సిడీ వచ్చినట్లయితే ఆ అకౌంట్కి నేరుగా లబ్ధిదారుడికి అందుతుంది. ఆ మొబైల్ నెంబరు, ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్కి అనుసంధానం అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా అవసరమై ఉంటుంది సార్.
0: సార్, మనం పత్రాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మరి పథకానికి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటారు లేకపోతే ఆఫ్లైన్ ద్వారానా?
1: ఇది పిఎం సూర్యగర్ పోర్టల్ అని ఉందండి. ఈ పథకం ఆన్లైన్ ద్వారానే చేయడం జరుగుతుంది. నమోదు చేయడం కూడా ఇది చాలా సులభతరం. ఎంచేదంటే ఆ పోర్టల్లో మరీ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వకుండా, ఇబ్బంది పెట్టకుండా ఈ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క పథకాన్ని నమోదు చేసుకునే విధానం ఉందండి. పిఎం సూర్యగర్ పోర్టల్.
0: సరే, ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరమవుతుంది?
1: 1 కిలోవాట్కి సార్, 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ కెపాసిటీ యొక్క యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి 10x10 చదరపు అడుగులు అవసరం ఉంటుంది సార్. అది కూడా నీడ పడని ప్రదేశం ఉండాలి సార్. చెట్లు కానీ ఏమన్నా వాటి ద్వారా మరి నీడ పడకుండా ఉండే ప్రదేశము. 1 కిలోవాట్కి 100 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది.
0: సార్ అంటే ఇప్పుడు ఆ నీడ పడని ప్రదేశం అని మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఇప్పుడు మనకి స్లాబ్ ఉండదు అనుకోండి, సో కింద కూడా ఇది ఏర్పాటు చేసుకునే దానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
1: అంటే ఇది రూఫ్ టాప్ అనే పథకం కాబట్టి మనం రూఫ్ మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. స్లాబ్ లేకుండా ఒక

0: ఉన్నా వేరే స్లోప్డ్ రూఫ్ ఉన్నా పెట్టుకోవడానికి అనువుగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు భావిస్తే దాని మీద మనం చేసుకోవచ్చు సార్.
1: సార్, సౌర ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటుకు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? అందులో ప్రభుత్వ సబ్సిడీ ఎంత వరకు లభిస్తుంది?
0: 1 కిలోవాట్ కి సుమారు మనకి ఖర్చు అయ్యే ఖర్చు 1 కిలోవాట్ కెపాసిటీ ప్లాంట్ కి 60,000 అవుతుంది సార్. దీంట్లో 1 కిలోవాట్ కి మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీ సబ్సిడీ 30,000, ఫోను మనకి 30,000 ఉంటుందండి. ఇది కూడా ఈ 30,000 కూడా మరి మనకి బ్యాంక్ లోన్ కూడా వెళ్ళవచ్చు. ఇది బ్యాంక్ లోన్ కూడా మన నామినల్ వడ్డీతో 5.5%, 5.5%తో మనకి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుందని తెలియజేస్తున్నాం సార్.
1: సార్, సౌర విద్యుత్ వాడకం వల్ల ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
0: ప్రధాన ప్రయోజనాలు దృష్టిలో ఏంటంటే సార్, ఇది మెయిన్ మనం వాడే కరెంటు బిల్లును తగ్గించుకోవడం సార్ మొదటిది. అదే విధంగా ఈ ప్లాంట్లు సౌర విద్యుత్తును వాడకం ద్వారా ఉపయోగించే ఈ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం సార్. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అదే విధంగా మనం ఏదైతే 30,000 అంటున్నాం కదా, 1 కిలోవాట్కి పెట్టిన మొత్తం 5 సంవత్సరాల్లో మనకి అప్పు తీరుతుంది సార్. ఇది మిగిలిన 20 సంవత్సరాలు కూడా ఉచితంగా మనం పొందవచ్చు. ఇవి ఈ సౌర విద్యుత్ వాడకం ప్లాంట్ వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనాలు సార్.
1: సార్, మనం వాడుతున్న ఈ సోలార్ ప్యానల్స్ యొక్క వారంటీ కానీ గ్యారంటీ కానీ సాధారణంగా ఎంతకాలం వరకు ఇస్తూ ఉన్నారు?
0: సాధారణంగా వచ్చే సార్ మనకి ప్యానల్స్ మీద 25 సంవత్సరాల వరకు ఈ వారంటీ గ్యారంటీ ఉంటుంది సార్. 25 సంవత్సరాలు ప్యానల్స్ మీద రెగ్యులర్ గా మనం ఆ దుమ్ము ధూళిని క్లీన్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనం 25 సంవత్సరాల వరకు ఈ ప్యానల్స్ కి ఎటువంటి నష్టం ఉండదు సార్.
1: సార్, సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్టంగా రావడానికి పాటించాల్సిన సూచనలు ఏంటి?
0: గరిష్టంగా రావడానికి సార్ మనం ఈ సోలార్ ప్యానల్స్ ఓపెన్ ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి రూఫ్ టాప్ మీద ఆ రోడ్ సైడ్ కానీ ఇతరత్ర దగ్గరలో ఏమన్నా డస్ట్ ఉన్నట్లని మనం గ్రహించినట్లయితే అవి ఆ ప్యానల్స్ మీద డస్ట్ పడి విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది సార్. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే దుమ్ము ధూళించి అదే విధంగా ఏదన్నా ఇతరత్ర ఇట్లు నీడ పడకుండా ఉండేటట్లు చూసుకున్నట్లయితే ఉత్పత్తి అనేది మనకి గరిష్టంగా రావడానికి అవకాశం ఉంది సార్.
1: సార్, ఈ పథకం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
0: పర్యావరణానికి వస్తే సార్ వాడకం వల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు సార్. దీనివల్ల విద్యుత్ను ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అదే విధంగా కాలుష్యాన్ని ఉండదు కాబట్టి మన అందరి ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడే వాళ్ళని అవుతామని ఈ పథకం ద్వారా కూడా మన ముఖ్య ఉద్దేశం సార్. ఒక విద్యుత్తుని మనం ఆదా చేసినట్లయితే ఒక విధంగా విద్యుత్తుని మనం ప్రొడ్యూస్ చేసినట్టే లెక్క. అది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సార్.
1: సార్, సోలార్ విద్యుత్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది?
0: గణనీయంగా మనకి 90% వరకు 90% వరకు కూడా ఈ విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంది. ఇది ఈ ప్లాంట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి 90% వరకు కూడా విద్యుత్ ఆదా అవుతుంది సార్, తప్పకుండా ఆదా అవుతుంది.
1: సార్, ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతుంది?
0: మెయిన్ గా ఏంటంటే సార్ ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలలో కాకుండా పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఉపయోగపడుతుంటారు. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు అంటే కరెంటు బిల్లులతో కట్ లేక సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ కరెంటు వాడకం ద్వారా గణనీయంగా కరెంటు బిల్లులు తగ్గడంతో మరీ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి ఇది ఎంతగానో అవసరం ఉందని తెలియజేస్తుంది.
1: సార్, ఈ పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లేంటి? వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?
0: అదే సార్ మంచిది. ఈ పథకంలో ఎటువంటి సమస్యలు అనేవి ఇబ్బందులు కూడా లేవు సార్. ఎంచేతంటే ప్రజల్లో ఈ పథకం మీద అవగాహన కల్పించడానికి మేము చాలా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎట్లాగంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్, పాంప్లెట్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం ఈ పథకాన్ని వాడుకోవడానికి, ఈ పథకం మీద ఉండే మరి లాభాలు తెలియజేయడానికి కూడా చక్కని పాంప్లెట్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది సార్. అదే విధంగా మరి ప్రచార రథాల ద్వారా ఈ నాటకాలు ఈ కార్యక్రమాల యొక్క లబ్ధి ఎలా ఉంటుంది అనేది నాటకాల ద్వారా, అదే విధంగా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా, ఇతర సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ప్రచారం చేయడం దీని మీద జరుగుతుందని తెలియజేస్తాం.
1: సార్, మనం చూస్తున్నాం ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అంటే వర్షాకాలంలో ఈ పనితీరు ఎలా ఉంటుంది, సాధారణంగా విద్యుత్ కనెక్షన్ కొనసాగింపు ఎలా, సోలార్ మరియు రెగ్యులర్ పవర్ రెండు కలిపి మనం వాడుకోవచ్చా లేదా వాడితే మన ప్రాబ్లమా, పిల్లలు ఉన్న ఇళ్లలో భద్రత వంటి అంశాలు, ఇలాగే చాలా అపోహలు ఉన్నాయి కదా సార్. సో ఆ అపోహలు ఏంటి, వాటి నివృత్తికి సంబంధించిన వివరాలు.
0: వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఎంచేదంటే ఇది వర్షాకాలంలో కూడా మబ్బులు ఉన్నంతసేపు తప్ప మిగతా మబ్బు వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఆ యొక్క రేడియేషన్ ద్వారా ఈ సోలార్ విద్యుత్తు సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్తు లభించడం జరుగుతుంది. అదే విధంగా కూడా పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదు సార్. ఎంచేదంటే హాని అనేది ఎటువంటి విధంగా కూడా లేదు. ప్యానల్స్ ముట్టుకున్నా షాక్ కొట్టడం కానీ అలాంటివి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ సిస్టమ్ లో ఎక్కడ కూడా ఏ విధంగా అనుకోకుండా పిల్లలు కానీ టచ్ చేసినట్లయితే షాక్ కొట్టి ఇబ్బంది పడడం అలాంటివి ఏమి లేవు సార్. చాలా పిల్లలున్నా సరే ప్రతి ఇంటికి పిల్లలున్న ఇంట్లో కూడా చక్కగా ఎటువంటిది ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేసుకోవచ్చు.
1: సార్, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధి పొందడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో?
0: సార్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే సార్ మన ఏపీలో 1,50,705 మంది కుటుంబాలు లబ్ధిదారులు కుటుంబాలకి ఈ మన రాష్ట్రంలో ఇంతవరకు ప్లాంట్లు ఏర్పాటు చేసి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది సార్.
1: సార్, ప్రజలు తమ సందేహాలు లేదా అభిప్రాయాలను ప్రభుత్వం వరకు ఎలా తెలియజేయగలరంటారు?
0: సార్ మనకి దీనికి ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా లబ్ధిదారులు చక్కటి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ నెంబర్ మీకు ఇప్పుడు తెలియజేస్తాను అందరికీ లబ్ధిదారులందరికీ. అదేవిధంగా 1912 సార్ 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాల్ చేసినట్లయితే ఇమీడియట్ గా మరి వారి యొక్క సందేహాలు కానీ అభిప్రాయాలు కానీ చేసుకోవడానికి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
1: సార్, భవిష్యత్తులో ఈ పథకంలో ప్రభుత్వం తీసుకురానున్న మార్పులు లేదా విస్తరణలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయి సార్ తప్పకుండా. అందరు లబ్ధిదారులకి అదే ఈ కార్యక్రమం అందజేయడానికి సబ్సిడీతో ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా బీసీ వారికి కూడా అదనంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అదనంగా మరి ఒక 20,000 ఇవ్వడానికి ప్రభుత్వం వారు అందించడానికి తగిన ఏర్పాట్లు త్వరలో రానున్నాయని తెలియజేస్తున్నాం సార్ బీసీ వారికి కూడా.
1: సార్, ఇంతవరకు ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రధానమంత్రి సూర్యకర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్. అదే విధంగా చివరిగా ఏంటంటే మోడల్ సోలార్ విలేజెస్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి మోడల్ సోలార్ విలేజెస్ లో ఈ ఒక్క కార్యక్రమం కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ కార్యక్రమానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ మోడల్ గా ఆ విలేజ్ ని ముందు తీసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత అన్ని గ్రామాలకు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. అదే విధంగా మరి ప్రభుత్వం వారు ఎన్నో ఆలోచనలతో సోలార్ ప్యానల్స్ తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సోలార్ పార్క్స్ ను కూడా ఏర్పాటు చేయడానికి కూడా మరి ఎన్నో సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా సోలార్ పెట్టి చక్కగా మరి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కూడా ఏర్పాటు చేయడానికి నెట్ జీరో గా ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం వారు సన్నాహాలు తీసుకుంటున్నారు సార్. దీని మీద అమలు చేయడానికి మా నెట్ క్యాప్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి, త్వరలో అమలు చేస్తామని తెలియజేస్తుంది. ఇంధనాన్ని కూడా మనం ఏ విద్యుత్తునన్నా సరే మనం ఇంధనాన్ని పొదుపు చేస్తూ మరి ఇంధన పొదుపు మరి భాగంగా మనమందరం పాల్గొని దేశాన్ని మా అదే విధంగా మన యొక్క గ్రామాన్ని ముందు మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.
1: మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పాటను వినిపించమంటున్నారు రేవన్నపల్లి గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వేణమ్మ బాలయ్య బాబు. వీరు జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు ఈ పాటను.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు స్వయంవరం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు ఈ పాటను.

రాబోయే అతిథి కార్యక్రమంలో. తర్వాత నాయకుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ గానాన్ని వినిపించమంటున్నారు. అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత పల్నాటి సింహం చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించండి అంటున్నారు మురళీ గారు భాటిప్రోల్ నుంచి. మీరు కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన పాటను విందాము.

0: కార్యక్రమంలో తర్వాత గుణ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ గానాన్ని వినిపించమంటున్నారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ నిత్య.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు.
2: నీకు
1: నే
2: రాసే.
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
3: తమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత ఘర్షణ ఈ చిత్రం నుంచి జీన్స్ శ్రీనివాస్ గానం వినిపించమంటున్నారు ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి.

నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరు గీతాంజలి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు ఈ పాటను.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రావయ్య అతిథి కార్యక్రమంలో చివరిగా మురుగరాజు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, ఎస్పీ శైలజ బృందం గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్, అమన్ గుర్తు నుంచి.

ఈ పాటను వినిపించమంటున్నారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర శ్రీనివాసరావు, పున్నా వెంకటేశం.

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దృశ్యం ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం శరత్.

ఆరాధన ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికి.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మహర్షి, ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. గీతరచన నాయని కృష్ణమూర్తి, సంగీతం ఇళయరాజా.

0: జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడి సందడి వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: మంచి మనసులు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం.

కార్యక్రమంలో ఇప్పుడు పెళ్లి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రాజకుమార్, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు సుప్రీంకోర్టుకు చెందిన 5 నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు వీరి నియామకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీచంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవ, జస్టిస్ అరుణ్ పల్లీతో పాటు సీనియర్ అడ్వకేట్ వి మోహన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 22, 27 తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొలీజియం చేసిన సిఫారసుల మేరకు 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సీనియర్ అడ్వకేట్ మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిబిఎస్ఈ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల్లోని సమస్యల వెరిఫికేషన్, సమాధానాల పునర్మూల్యాంకనం కోసం ఉద్దేశించిన పోర్టల్ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చినట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఈ పోర్టల్ ఈ నెల 6వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. మూల్యాంకనం చేసిన తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీని పొందిన విద్యార్థులు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సిబిఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆధార్ వెరిఫికేషన్ను చేర్చినట్టు బోర్డు పేర్కొంది. ఆధార్ లేని పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, బంధువులు లేదా సంరక్షకుల ఆధార్ వివరాలను ఉపయోగించవచ్చు. స్కాన్ చేసిన కాపీల్లో గుర్తించిన సమస్యల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు జవాబు పత్రానికి 100 రూపాయలు చొప్పున, అలాగే పునర్మూల్యాంకనం కోసం ప్రశ్నకు 25 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుండి న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న 13వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రజల కోసం నగరాలు, సమగ్ర పట్టణ భవిష్యత్తు కోసం బ్రిక్స్ సహకారం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ, నగరాల ప్రణాళిక, పాలన, అభివృద్దిలో ప్రజలకే ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుందన్నారు.

0: భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మ్యాన్మార్ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ఆ దేశాధ్యకులు యు మిన్ ఆంగ్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్న న్యూఢిల్లీలో సమాపేశమైన యు మిన్ ఆంగ్ వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కనెక్టివిటీ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి విస్తృత స్థాయి చర్చలు జరిపారు. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాతో మాట్లాడుతూ మ్యాన్మార్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
1: Both sides underscored the importance of preventing the misuse of sovereign territory for activities inimical to their security interests. Overall, this visit by the President has once again reaffirmed the shared commitment of both sides to deepen their long-standing partnership and to work together for mutual benefit, growth and prosperity in the region.
0: మ్యాన్మార్ అధ్యకుడితో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్కు వచ్చింది. యు మిన్ ఆంగ్ ఈరోజు ముంబైని సందర్శిస్తారు. అక్కడ వ్యాపార పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరుపుతారు. భారత్ అమెరికా దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశకు సంబంధించిన ప్రధాన అంశాలను ఖరారు చేశాయని, ప్రస్తుతం కొన్ని చిన్నపాటి అంశాలపై మాత్రమే చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయడంపై చర్చలు జరిపేందుకు అమెరికా బృందం న్యూఢిల్లీకి చేరుకుందని ఆయన చెప్పారు. ఈ చర్చలు ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాలను, అమరుల త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళులర్పిస్తున్నారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తమ స్వప్నమన్నారు. దానికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ మార్గాన్ని నిర్దేశిస్తుందన్నారు. రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.
2: దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది.
0: తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్టం సమృద్దమైన సాంస్కృతిక వారసత్వాన్ని, కష్టపడే తత్వం ఉన్న ప్రజలను కలిగి ఉందని రాష్టపతి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతర పురోగతి, శ్రేయస్సులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలంగాణ ప్రజల సృజనాత్మకత, ఆవిష్కరణలు, కష్టపడే తత్వం, పట్టుదల ద్వారా దేశ ప్రగతికి గణనీయమైన సహకారాన్ని అందించిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల ధైర్యం, పట్టుదల, పోరాట స్పూర్తికి ప్రతీకలుగా నిలిచే గొప్ప చరిత్ర, అద్భుతమైన సంస్కృతి ఈ రాష్టం సొంతమని కొనియాడారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలు, సంతోషం, విజయాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికా ఉపరాష్టపతి పాల్ మాషటిల్లేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్, మౌలిక సదుపాయాల రంగాల్లో ఉన్న అవకాశాల గురించి చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పాల్ మాషటిల్లే చూపిన నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్, దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని అంగీకరించినట్టు కూడా జయశంకర్ తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు

0: కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుఫాను వచ్చే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, సౌరాష్ట, కచ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రేపటి వరకు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు 5 సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సిబిఎస్ఈ జవాబు పత్రాల పునర్మూల్యాంకన పోర్టల్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం సందర్బంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక, కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శా�ఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. లాహిరి లాహిరిలు, జీవనలహరి. ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో ముందుగా అలుపెరుగని ప్రయాణం. శ్రీ చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారితో పరిచయం వింటారు.
2: ఇష్టమైన ఉద్యోగాన్ని బాధ్యతగా ఆనందంగా చేసేవారు చాలామందే ఉంటారు. కానీ కొంతమంది ప్రాణం పెట్టి చేసేవారు కూడా ఉంటారు. కష్టంగా చేస్తే అది పని మాత్రమే అవుతుంది. అదే గనక ఇష్టంగా చేసినట్లయితే అది మన జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. ఈరోజు మన స్టూడియోలో చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారు రైల్వేలో స్టెనోగ్రాఫర్గా చేసి రిటైర్ అయ్యారు. వారి యొక్క జీవిత విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారు.
3: నమస్కారం
2: మూర్తి గారు. మీ యొక్క జీవిత విశేషాల్లో తెలుసుకునే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియజేయండి.
3: మా తల్లి తండ్రి అందరూ పల్లెటూరులో టీచర్గా పనిచేసేవారు. నాన్నగారు అక్కడి నుంచి నెమ్మదిగా మేనమ కాకినాడ తీసుకెళ్లి నన్ను చదివించాడు.
2: ఎక్కడ పుట్టారండి మీరు?
3: నేను మధ్య వరసలో పుట్టాను, శ్రీకాకుళం జిల్లా. అక్కడి నుంచి కాకినాడ మేనమ తీసుకెళ్లి 6 నుంచి ఆ కాకినాడలోనే చదివించారు. పిఆర్ కాలేజీలో చదివాను. అక్కడ 12 అయిన తర్వాత ఇంకా ముందు చదువులు వద్దు, టైపు షార్ట్ అయిన నేర్చుకోమని చెప్పారు ఆయన. నాకు అంటే కొంచెం ఇంకొంచెం ముందు చదువుదామని అనిపించింది, బట్ ఆయన అలా చెప్పడంతో సరే అని ఒక ఏడాది లోపల మొత్తం 2 కంప్లీట్ చేశాను.
2: ఏ వయసులో చేశారు మీరు?
3: అది 17-18 లోపల అంతా అయిందన్నమాట. అతను చాలా ఇంట్రెస్ట్గా అది నేర్పించారు, నేను అలాగే నేర్చుకున్నాను. ఏడాదిలో టైపు లోవర్ పాస్ అయిపోయాను, హయ్యర్ అవ్వలేదు. షార్ట్ హ్యాండ్ లోవర్ పాస్ అయ్యాను. అది అయిన తర్వాత ఓసారి మా కజిన్ కలకటా నుంచి ఇక్కడికి వచ్చాడు. వస్తే అతనే చెప్పాడు మా మేనమ, మీ ఇతన్ని కూడా ఒకసారి తీసుకెళ్ళరా అని చెప్పి. ఆ వెళ్ళడం ఇంకా అక్కడే ఉండిపోయాను అన్నమాట. వెళ్ళిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వస్తే అది ఏమీ తెలియదు, భాష హిందీ మామూలు స్కూల్లో నేర్చుకున్నదే. అలాగే మొత్తం మీద ఒక పెద్ద కంపెనీ, అది ఇంజనీరింగ్ కంపెనీ. 1963 జూన్లో వెళ్ళాను కలకత్తా. అక్కడే ఈ కంపెనీలో 1 నెల ఉద్యోగం వచ్చింది, 1 నెల లోపే. అక్కడి నుంచి అది అలాగ పట్టుకుని ఏం చెయ్యాలి, పని నేర్చుకుంటూ ఎలాగా అన్ని నెమ్మదిగా ముందుకు వెళ్ళాను అనమాట. అలాగే అది అయిన తర్వాత 3 ఎంత అయిన తర్వాత ఇంకో కంపెనీలో దేనిలో దొరికింది. ఈ రెండు చేస్తుండగానే రైల్వే సర్వీస్ కమిషను పరీక్షలు పడితే అవన్నీ అప్లై చేస్తే 2 ఉండేవి అక్కడ, ఈస్టర్న్ రైల్వే ఒకటి, సౌత్ ఈస్టర్న్ రైల్వే ఒకటి. ఈస్టర్న్ రైల్వేలో టైపిస్ట్గా పాస్ అయ్యాను 2, సౌత్ ఈస్టర్న్ రైల్వేలో టైపిస్ట్గా పాస్.

0: 8 ఏళ్ళకి అలా వెళ్ళానని చెప్పారు కదా, అయిపోయాక మరి భాష రావడం కొంచెం కష్టం అన్నారు, అప్పుడు వెళ్ళాక ఎలా మేనేజ్ చేశారు అక్కడ కలకత్తాలో?
1: ముందు నాకు హిందీ కొంచెం స్కూల్లో తెలుసుకున్నదే వచ్చాను. ఆ తర్వాత వాళ్ళతోటి ఒక అతను లోకల్గా ఇంక ఇక్కడ నేర్చుకోవాలి భాష అన్న ఒక ధ్యేయంతో మొత్తం వాళ్ళు మాట్లాడే విధం, వాళ్ళు చేసే పని, వాళ్ళు ఎలాగా అవన్నీ పసిగట్టి ముందు భాష నేర్చేసుకున్నాను. గమ్మునే వచ్చింది ఇంచేత.
0: అంటే హిందీ బాగా వచ్చింది కాబట్టి
1: హిందీ మీద కొంచెమే, బట్ నెమ్మదిగా నేర్చేసుకున్నాను అనమాట. బెంగాలీ నేర్చేసుకున్నాను, తప్పులు అవన్నీ నేర్చుకుని ఎలాగా ఏంటి ఇవన్నీ నేర్చుకోవడం తోట. అందులో రైల్వేలో జాయిన్ అయిన తర్వాత అది ఇంకా తొందరగా నేర్చుకోవడం సదుపాయం కుదిరింది అనమాట. అందరూ నేర్పడం, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పి అది చెప్పి ఇది ఇలాగా అది ఇలాగా తెలిసిందేంటి తెలియందేంటి అన్నీ పట్టు మొత్తం మీద భాష ఇంచుమించు ఒక ఏడాది లోపులో మొత్తం అంతా వచ్చింది అనమాట. అది రాకపోతే మనకు అవదు అని చెప్పి ఎటు వచ్చి ఒక రాత ఇది తెలియదు, బట్ చదవడం నేర్చుకుంటున్నాను. మళ్ళీ రాయడం ఇంచేతో నెగ్లెక్ట్ చేశాను, రాత చదువును దాంతో ఇది అయిపోయిందని అది ఒకటే కొరత అయింది. లేదనంటే అది కూడా వచ్చేసి ఉండను అనమాట.
0: అంటే మీరు రైల్వేస్కి అప్పుడు 18 ఏళ్ళప్పుడు వెళ్ళారన్నారు, మీరు ఒంటరిగా అప్పుడు వెళ్ళారా లేకపోతే అప్పటికీ మీకు పెళ్ళి భార్యతో వెళ్ళారా?
1: లేదు, మా కజిన్ తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఇంచుమించు 2 ఏళ్ళు ఉన్నాను, 2 ఏళ్ళు అక్కడ వాళ్ళ ఇంట్లోనే పెంపకం వాళ్లే చూసేవారు. అంటే పిన్నిగారు అని అనేవాళ్ళం వాళ్ళ అమ్మని, అన్నదమ్ముల్లాగా. సో ఆవిడ బాగా చేసి చూశారు. చేసిన తర్వాత ఈ ఉద్యోగం రావడంతో తర్వాత మేనమామ లేరు, అప్పుడు పోయారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి మా మేనత్తు ఉండేది మళ్ళీని, అప్పుడు పెళ్ళికి అరేంజ్ చేశారు. నాకు ఎంత గమ్మున చేసుకోవాలని అనిపించలేదు, ఇంకా ముందుకు వెళ్ళి కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్ అది సంపాదించాక అప్పుడు అనుభవం అది వచ్చాక అప్పుడు చేద్దామని ఇది ఉండేది. కట్ వాళ్ళు లేదు పనికిరాదు, నువ్వు ముందు వచ్చి చూసుకొని చేసే మొత్తం మీద పెళ్ళి అయిపోయింది అనమాట. ఇంకా వాళ్ళు చెప్పారు నువ్వేమో ఎక్కడో అక్కడ వేరే చూసుకోమని చెప్పి అన్నారంటే వాళ్ళకి ఇబ్బంది అవుతోంది. సో అంతకుముందు వాళ్ళ ఇంట్లో ఇంచుమించు 3 ఏళ్ళు బాగా వాళ్ళల్లోనే పెరిగి వాళ్ళల్లోనే ఇచ్చేసాను. అయిన తర్వాత ఈ విధంగా ఒంటరిగా అప్పుడు ఒక మెస్లో జాయిన్ అయ్యి ఒక హోటల్లో లాడ్జింగ్ బోర్డింగ్ దాంట్లో ఉంటూ ఇంచుమించు 2 ఏళ్ళు అలాగా అయింది. తర్వాత మ్యారేజ్ అవ్వడం, నెమ్మదిగా ఒక ఇల్లు తీసుకోవడం ఇవన్నీ జరిగాయి. ఈ లోపల మా అమ్మ నాన్న మొత్తం వీళ్ళందరూ పల్లెటూరులోనే ఉంటూ తర్వాత కాకినాడలో వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. నెమ్మది
0: అమ్మ నాన్నగారికి ఎంతమంది సంతానం అండి?
1: మేము ఇద్దరం అన్నదమ్ములం, 4 అప్పచెల్లెళ్ళు అనమాట.
0: అంటే మొత్తం 6.
1: 6. ఆయన చిన్న ఉద్యోగమే, టీచర్గా పనిచేస్తూ రిటైర్ అయిపోయాడు. ఆ ఊళ్ళోనే అలాగే ఉండి ఇంకా నెమ్మదిగా ఇంకా పైడిపాలని ఊ గ్రామం అది నర్సీపట్నం దగ్గర.
0: అంటే అప్పుడు పెంకుటిల్లులే ఉండేవి ఎక్కువగా,
1: తాటేకిల్లు మామూలు మట్టి గోడలు పెద్ద ఇల్లు ఉండేది అనమాట ఆవరణ అదిని. దాంతో అక్కడే అలాగా ఉండి చాలా ఉండేది, దేనికి లోటు లేకుండా అక్కడ ఆ ఊళ్ళో జరుగుతుండేది. అందరూ సమానంగా చూసేవారు, చాలా ఆప్యాయతగా అందరికీ, అంటే లోకల్ వాళ్ళందరికీ. ఆ విధంగా ఇదైంది. ఈ తర్వాత ఇక్కడ కాకినాడలో చదువు, 12వ క్లాస్ అయిన తర్వాత కలకత్తాలో ఉద్యోగం రావడం అలాగా జరిగింది అనమాట.
0: కుటుంబంలో మీతో పాటు ఉన్న మీ అక్క చెల్లెలు కానీ మీ తమ్ముడు కానీ వీళ్ళు కూడా బాగా చదువుకున్నారండి?
1: అంత లేదు, మామూలుగా లోపాయికారంగా 8వ 10వ క్లాస్ కూడా ఎవరూ చేరలేదు పూర్తిగా. ఈ లోపల మేనమామ వాళ్లే చూసి వాళ్ళకి పెళ్ళి అవి చేసి వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని అలాగా పంపించారనమాట.
0: అంటే మీరు ఒక 40 ఏళ్ళు సర్వీస్ చేశారు రైల్వేలో?
1: 38 ఏళ్ళు ఇంచుమించు చేశాను.
0: మీరు రిటైర్ అయినప్పుడు ఏ డెసిగ్నేషన్లో, అంటే ఏ పదవిలో ఉండి మీరు పదవీ విరమణ చేశారు?
1: ముందు నుంచి ప్రతిది వెళ్ళిన దగ్గర నుంచి మంచి ఆఫీసర్ల దగ్గర పనిచేశాను, ఉద్యోగం దగ్గర నుంచి అది అలాగే పెంచుతూ నేర్చుకుంటూ వెళ్ళి తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర పనిచేసేవాళ్ళం. అంటే ఇంజనీరింగ్ మెకానికల్ ఇలాగ అనమాట. మెకానికల్లో ఛాన్స్ దొరికింది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర, అంటే కొంచెం చిన్నది అది. అక్కడిని చేస్తూ అలాగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి వెళ్ళాను. అక్కడ చేస్తూ

0: చేస్తూ ఉండగా ఆ తర్వాత లాస్ట్ ఒక 5 ఏళ్ళ ముందు జిఎం దగ్గరికి తీసుకున్నారు వాళ్ళు,
1: జనరల్ మేనేజర్,
0: జనరల్ మేనేజర్గా. అతని దగ్గర పిఏగా పనిచేశాను, అంటే ఉద్యోగం అదేను, పిఏగా పనిచేసి 5 ఏళ్ళు అలా ఉండగా గ్రేడ్ పెరుగుతూ పెరుగుతూ పిఎస్ అని అనేవారు, అంటే పర్సనల్ సెక్రటరీ, బట్ పని అది అనమాట. అలాగే వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అదేం లేదు, వాళ్ళు పని తెలుసుకుని నా గురించి అక్కడ తీసుకెళ్ళారనమాట. మిగిలిన వాళ్ళు ఎవరూ ముందుకు రాలే. సరే నాకు వచ్చింది కదా అని చెప్పి నేను చేస్తానని చెప్పి వెళ్ళాను. వెళ్ళి అప్పటి నుంచి అలాగే ఒక 5 ఏళ్ళు ఆయన దగ్గరే పనిచేసి అక్కడే రిటైర్ అయ్యి ఇది అయిందనమాట.
1: నాకు తెలిసినంత వరకు అంటే జనరల్ మేనేజర్ వాళ్ళు ఏ ఊరు వెళ్ళాలన్నా వెనకాల సెక్రటరీ కానీ వాళ్ళ స్టెనోల్ కానీ తీసుకుని వెళ్తారు అంటారు. అలా మీరు వెళ్ళారా?
0: మేము ప్రతి అంటే ముందు నుంచి ఆఫీసర్లతో డ్యూటీ మీద వెళ్ళడం ఒక ఇది ఉండేది. ఇది ఎక్కువగా మెకానికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు అక్కడ ఆఫీసర్లు వాళ్ళు ఎప్పుడూ డ్యూటీలో వెళుతుంటారనమాట. ఎప్పుడు వెళుతుంటే అప్పుడు వాళ్ళతో వెళ్ళడం, ఒక సెలూన్ అని ఒకటి ఉంటుంది, దాంట్లోనే వెళ్ళి చేసి ఉండి 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఉండడం రావడం అలాగే
1: వెళుతుండే.
0: వేరే పెట్టి అనమాట మా గురించి. మేము ఎప్పుడు వెళితే ఏ ట్రైన్ కావాలంటే అది దాన్ని తగిలిస్తారనమాట. అది అందులో అన్ని సదుపాయాలు ఉంటారు, వంట ఉండడానికి, దీనికి దానికి, పడుకుందికి, అన్నిటికీ అనమాట, ఒక ఇంట్లోలాగే. అది అయిన తర్వాత అలాగ చేసుకుంటూ అక్కడ పనులు చేయడం, అతనితో పాటు వెళ్ళడం, అతను ఎక్కడ తిరిగితే అక్కడ తిరగడం, నోట్లు రాసుకోవడం, ఆయన వెనకాల ఒక అసిస్టెంట్ కింద అలాగ ఉండడం అనమాట. ఇది అంతా అయిన తర్వాత అది ఇంటికి వచ్చాక, అది సెలూన్కి వచ్చాక అతను మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేసి నోట్ ఇచ్చేవారు. నోట్లు అవన్నీ తీసుకోవడం, తీసుకున్న తర్వాత అవి తర్వాత టైప్ చేయడం. ఒక్కోసారి అక్కడే టైప్ చేసేవాళ్ళం కొంత టైము, తర్వాత ఆఫీస్కి వచ్చి మిగిలిందంతా టైప్ చేయడం, ఇది అది అయ్యేది అనమాట. చేసి అదంతా తయారు చేసి ఓ 3 పేజీలు 4 పేజీలు 10 పేజీలు అయితే అతనికి డ్రాఫ్ట్ ఇస్తే, అతను కరెక్ట్ చేస్తే అది ఫైనల్గా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఇచ్చి పంపించేవారు అనమాట. ఈ విధంగా ఉండేది. జనరల్ మేనేజర్ దగ్గర కూడా అలాగే వెళ్ళాము. అది కంపల్సరీ అనమాట, జనరల్ మేనేజర్ ఎవరో ఒకరు, మేము స్టెనోగ్రాఫర్గా ఒకళ్ళు వెనకాల ఉండాలన్నమాట. అక్కడ మేము ఇద్దరు ఉండేవాళ్ళం, ఒకసారి ఒకతను వెళ్ళేవారు, ఒకసారి నేను వెళ్ళేవాడిని, ఇలాగా అవుతుండేది అనమాట.
1: నేను మొదట పరిచయం చేసినప్పుడు నేనేమన్నానంటే కొంతమంది ఉద్యోగాన్ని ప్రాణంగా ప్రేమిస్తారు అని అన్నాను. ఎందుకన్నాను అంటే నాకు తెలిసింది ఏంటంటే మీరు ఉద్యోగం చేసే సమయంలో సెలవులు అనేది ఎక్కువగా వాడుకునేవారు కాదు అని నాకు తెలిసింది. దాని గురించి మీరేమంటారు?
0: సెలవులు అంటే చాలా అంటే అరుదుగా పెట్టేవాడిని. పని ముఖ్యం, పనిని నిమగ్నంగా చేయాలి, సిన్సియర్గా చేయాలి, ఈ కొన్ని ధ్యేయాలు పెట్టుకుని పనిచేశానమాట. ఆ విధంగానే ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహం కుదిరిందనమాట.
1: మరి ఇంత పనిని ధ్యేయంగా పెట్టుకున్నప్పుడు కొన్ని కొన్ని ఫంక్షన్స్ కూడా అంత దూరంలో ఉన్నారు, వెళ్ళడానికి అయ్యేది కాదు. మరి మీ భార్య ఏమైనా కంప్లైంట్లు చేసేవారా?
0: ఉండేది కొంత, ఇంట్లో ఇది ఉండేది, బట్ అలానే అన్నీ పెట్టుకుంటే జిఎం దాకా వెళ్ళేవాడిని కాదు. అందరిలాగే నాతో ఉన్న కొలీగ్స్ లాగే ఆ చిన్న ఆఫీసర్తోటే అయిపోను నేను. అలా కాదు, ఏదొస్తే అది అని చెప్పి అలానే ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయలేదు, ఉన్న దాంట్లో అటు ఇటు అన్నీ చేసేవాడిని అనమాట. ఒక రోజున ఎప్పుడో ఒకసారి ఇలాగే అయిందనమాట, రిజర్వేషన్ పొద్దున్న 2 రోజులు ముందు చేయించుకున్నది, సాయంత్రానికి ఏదో పెళ్ళికో దేనికో ఎవరిదో కాకినాడ ఎక్కడికో వెళ్ళాలి అని చేత అది వెళ్ళలేకపోయింది. నేను వెళ్ళలేకపోయి ఇలా క్యాన్సిల్ అయింది. ఆయనేమో ఢిల్లీ వెళుతున్నారు, నువ్వు ఇమీడియట్గా ఆయనతో ఇంకొక 3 గంటల్లో బయలుదేరాలని వాళ్ళే రిజర్వేషన్లు అన్నీ అరేంజ్ చేస్తారనమాట. అప్పుడు ఆ విధంగా ఆ రిజర్వేషన్ అంటే పెళ్ళికి క్యాన్సిల్ చేసి అలాగా వెళ్ళవలసి వచ్చేదనమాట. అలాగే ఇంకోసారి ఇంకో ఆఫీసర్ మెకానికల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, రేపు మీకు భోగి పండుగ కదా, వాళ్ళకి ఉంది పండుగ మానేసి మన ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళాలన్నారు, వెళదామండి, మరేం పర్వాలేదు, పని ముఖ్యం కదా.
1: అంటే ఫంక్షన్ అంటే పని ఎంచుకున్నారనమాట.
0: మీరు ముందు వెళ్తున్నారు కాబట్టి నాకు రావడానికి ఏం అభ్యంతరం లేదు అని అన్నారు. అయితే అప్పుడు అతనితో పాటు పండుగ మానేసి అప్పుడు వెళ్ళామన్నమాట. ఏ పనైనా సరే ఏదైనా చెయ్యాలి అని అంటే ముందు పని తర్వాత రెస్ట్, ఆ విధంగా చేయవలసి వచ్చిందనమాట. అదే ఇది కింద

0: నాకు తృప్తి కలిగించింది అనమాట బాగా.
1: అయితే మీకు ఈ పని తర్వాత అంటే ఉద్యోగము కుటుంబమే కాకుండా ఇంకా ఏమైనా వ్యాపకాలు అంటే కొంతమందికి అది ఇష్టం, రాయడం ఇష్టం, కొంతమందికి ట్రావెలింగ్ ఇష్టం, ఇలా ఉంటూ ఉంటాయి, మీకు ఏదైనా ఇష్టం అనేది ఉందా?
0: అంటే చదువుతూ పేపర్ చదవడం మెయిన్ ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత కొంచెం పాటలు వినడం, తెలుగు కానీ హిందీ కానీ ఏదైనా పాటలు, సంగీతం ఇలాంటివి, రేడియో ఇదే అనమాట. టీవీ అవి చాలా తక్కువ, న్యూస్ కూడా రేడియోలో వినడమే ఇంట్రెస్ట్ నాకు, అడ్వర్టైజ్మెంట్లు అవి లేకుండా. తర్వాత క్యాంపుల మీద వెళ్ళినప్పుడు చాలా ఇటు అటు అన్నీ చూసేవాళ్ళం. అది కాకుండా కొంచెం రిటైర్ అయిన తర్వాత చాలా మట్టుకి ఎక్కడెక్కడికి వెళ్ళలేదో అవన్నీ తిరిగి రావడానికి బాగా ఇంట్రెస్ట్ తీసుకుని 2-3 నెలలకు ఒకసారి వెళ్ళిపోతుండేవాడిని అనమాట.
1: ట్రావెలింగ్ మీకు ఇష్టం అన్నమాట బాగా?
0: రిజర్వేషన్ చేసుకుంటూ ఆ విధంగా ఎక్కడికి వెళ్ళాలన్నా దగ్గర దూరం చూసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు.
1: ఏమేమి ప్రదేశాలు చూసారండి?
0: ఇండియాలో ఇంచుమించు కవర్ అయ్యాయి. విదేశాలకు కూడా తర్వాత నేను వెళ్ళాను. అప్పుడు నా వైఫ్ కూడా నాతో సింగపూర్ వచ్చింది. రానన్నట్టు మొత్తం మీద పాస్పోర్ట్ అది చేసి సరే అని చెప్తే అప్పుడు అందరూ వస్తున్నారు. మనం గ్రూప్ను ఒక 10 మందిని నేనే కూడగట్టి, అంటే ఫ్రెండ్సే అందరూ, అప్పుడు మేమే వెళ్ళామన్నమాట. అన్ని అరేంజ్ చేయించి ఇంకొక ట్రావెల్ ఏజెంట్ తోటి అన్ని అరేంజ్మెంట్లు చేయించి,
1: అంటే ముందుగా వెళ్లే ముందు అన్ని ప్లాన్ చేసుకుంటారా ఎలాగ వెళ్ళాలి
0: అంతాను. అది ఇవాళ ఇది ఫలానా చోటకి వెళ్ళాలి అని అంటే ఆ నిమిషం నుంచి అన్ని మొదలెడతాను అనమాట. అక్కడ ఎవరు ఏజెంట్లు ఉన్నారు, ఆ ట్రావెల్ ఎవరు, బుకింగ్ ఎవరు, కార్ ఎవరు బుక్ చేయాలి, రూమ్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఏ హోటల్ మంచిది, అలాగ మొత్తం అన్ని నెట్లో చూసుకుంటూ చేసేవాళ్ళం అనమాట. ఆ విధంగానే అన్నీ అనమాట. మేము దిగేసరికి స్టేషన్కి వెహికల్ వచ్చి ఉండేది, దాని మీద హోటల్కి వెళ్ళి మొత్తం ఇంకా ఆ తర్వాత ప్రోగ్రామ్ అంతా తూచా తప్పకుండా ఉన్నట్టు అంతా జరిగేది అనమాట. షెడ్యూల్ ప్రకారం అన్నీ అయిపోయేది, బయలుదేరి వచ్చేవాళ్ళు అనమాట.
1: పుణ్యక్షేత్రాలు కూడా అన్ని వెళ్ళే ఉంటారు.
0: పుణ్యక్షేత్రాలు అంటే ఇంచుమించు చాలా చూశాను, అంటే ఇమీడియట్గా అన్నీ ఏంటి అని గుర్తుండవు.
1: అంటే ఇండియాలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేశాను అని చెప్తున్నారు మీరు.
0: అదే ద్వాదశ లింగాలు అంటారు, ఏదో ఒకటో ఏదో వెళ్ళలేదు, మిగిలినవన్నీ అయిపోయి.
1: వైష్ణవదేవి ఆలయాన్ని కూడా వెళ్ళొచ్చేసారు.
0: తర్వాత కేదార్ బద్రి అదే అంతా అయింది. ఇంకోటి ఏది అమర్నాథ్ యాత్ర కూడా వెళ్ళాను. అది గ్రూప్లో వెళ్ళాము, అక్కడ గ్రూప్ అక్కడ విరిగిపోయింది అనమాట. అక్కడ కొంచెం
1: సెపరేట్ అయిపోయారంట. అక్కడ
0: అంటే వాళ్ళ అవి వచ్చి ఎవరు వెళతారు ఎవరు వెళ్ళలేరు అన్న ఇదితోటి ఉండిపోయారనమాట. అయితే అది అవదేమో అని అనుకున్నాం. ఆఖరిని వాన్ తెరిపించింది. తెరిపిస్తే అప్పుడు ఎవరు తిన్నా ఇద్దరు ముగ్గురు ఎలా వెళ్ళిపోయారు, నేను నా తిన్నా నేను మామూలుగా అక్కడికి వెళ్ళి బస్సు దిగేసరికి ఒక గోడ పట్టుకుని ఒక మనిషి వచ్చాడు. గుర్రం మీద తీసుకెళ్తాను, మిమ్మల్ని అప్ డౌన్ తీసుకొస్తాను, మళ్ళీ ఇవాళ బయలుదేరి రేపు సాయంత్రానికి నిన్ను తీసుకొచ్చేస్తా అన్నాడు. అతను కూడా చాలా బాగా నాకు ట్రావెల్ చేయించాడు అనమాట. అన్నీ చెప్పి తీసుకెళ్ళి ఏం ఇబ్బంది లేకుండా ఇవాళ తీసుకెళ్ళాడు, మళ్ళీ రేపు సాయంత్రానికి తీసుకొచ్చి దర్శనం అయ్యి తీసుకొచ్చారనమాట. నీళ్లు విపరీతమైన చలి, అందులో జోళ్ళు ఇప్పి దిగు అని అంటే నేను అన్న ఈ అడుగు పెట్టలేకపోతున్నాను, నా కాలు లాగేస్తోంది, తిమ్మిరిగిపోతుంది అని అంటే లేదు కొంచెం ఉంటుంది తర్వాత అని అన్నాడు. అయినా సరే మొత్తం మీద అయితే నువ్వు నా నడ్డి మీద ఇలా వంగో అని చెప్పి అతను చిన్నపిల్లాడిలాగా నన్ను వెనక బీప్ మీద ఎక్కించుకుని ఆ నది దాటించాడు. పేర్లు గుర్తులేవు ఇమ్మీడియట్గా, అంటే గుడికి కొంచెం దగ్గరలోనే అనమాట, అంటే అమర్నాథ్కి దగ్గరలోనే. ఆ పైన మంచు కరిగే వల్ల ఈ నీరంతా చలి అనమాట, ఐస్ కోల్డ్, అడుగు పెట్టలేమన్నమాట. దాంతో అతనే దాటించి వెళ్ళి నేను మళ్ళీ ఇక్కడే ఉంటాను నువ్వు రా అని చెప్పి దర్శనంకి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే అప్పుడు ఆ పైనుంచి నీళ్లు పడి తెగలమైట్ అని ఉంటుంది, అది లింగం ఫార్మేషన్
1: అవుతుంది.
0: ఆ ఫార్మేషన్ ఆసారి వాళ్ళకి లోపల దెబ్బలాటల వల్ల మొత్తం అది బంద్ చేసారు. ఆ నీళ్లు పడే చోటు బంద్ చేయడంతో లింగం ఫార్మేషన్ అవ్వలే. అప్పుడు మామూలుగా ఉన్న చోటు అది దర్శనం చేసుకుని వచ్చేసాను అనమాట. మళ్ళీ అతను తీసుకొచ్చి ఏ ఇబ్బంది లేకుండా వచ్చాడనమాట. అతనికి బాగా నేను రుణపడి ఉన్నాను, అంటే అంత ఇదిగా నా పేరు మీద నీ గుర్రానికి నన్ను ఇంత ఇదిగా చేశావు కాబట్టి 100 రూపాయలు ఎక్స్ట్రా గుర్రానికి నువ్వు దానికి తినిపించు, ఇందులో ఈ 100 రూపాయల్లో నువ్వు తినద్దు, నువ్వు వేరే అని చెప్పి వాడికి వేరే ఇచ్చి గుర్రానికి ఇది నా మొత్తమే తినిపించు, దాని రుణం నాకు ఉంచొద్దని చెప్పాను. అది మరపురాని ఒక పెద్ద ఘటన అన్నమాట. మిగిలినవన్నీ చూశాను. ఎవరు టూర్లు ఎవరిని తీసుకెళ్ళినా చుట్టాలు అందరూ వచ్చేవారు. అంటే మా మరదలు వీళ్ళు వాళ్ళు చార్ధామ్ కూడా అందరినీ చుట్టాలని తీసుకెళ్ళాను. అలాగే సింగపూర్ వెళ్ళాం. సింగపూర్లో కూడా ఏ ఇబ్బంది లేకుండా 10 రోజులు అయింది.
1: మరి ఫారెన్ కంట్రీ అంటే అక్కడ కొంచెం నాన్ వెజ్ తినే ఇది కూడా ఉంటుంది. మరేమో మీరు ప్యూర్ వెజిటేరియన్, అక్కడ ఎలా మేనేజ్ చేసుకునే?
0: వెతుక్కుని వెజిటేరియన్ హోటల్స్ బాగా ఉంటాయి.
1: ఉంటాయా?
0: ఉంటాయి. సో అవన్నీ వెతుక్కుని వాళ్ళ ద్వారా అవన్నీ చూసుకుని అక్కడే అరేంజ్మెంట్లు అన్నీ తినేవాళ్ళం. బ్రేక్ఫాస్ట్ అది మాత్రం నాన్ వెజ్ లేని చోట్ల అందరూ తినేవాళ్ళం అన్నమాట. యూరప్ వెళ్ళినప్పుడు తిండికి ఇబ్బంది అయింది. అంటే అక్కడ మధ్యలో అరేంజ్మెంట్లు ఏం లేవన్నమాట. అప్పుడు ఆఖరికి నేను ఏంటంటే కొంచెం మసాలా మూరీలు ప్యాకెట్లు కట్టుకుని బ్యాగ్లో పడేసుకునేవాడిని అన్నమాట. మధ్యాహ్నం అయినా దొరక్కపోతే ఆ మూరీలు తినేసేసి ఉండేవాడిని. సాయంత్రం మళ్ళీ డిన్నర్ ఉండేది అన్నమాట, ఇండియన్ డిన్నర్. ఈ విధంగా మూరీలతోటి బిస్కెట్లతోటి మేనేజ్ చేసేవాడిని. తిండికి పెద్ద ప్రాధాన్యం పెట్టేవాడిని కాదు. తిరగడం వెళ్ళడం రావడం, ఓ పూట తినకపోయినా ఏమవ్వదు అన్న ఒక ఉద్దేశం అన్నమాట. అలాగే ఇప్పుడు కూడాను ఓ పూట తినకపోతే ఏమవ్వదు అన్న ఒక ఇది అలాగే ఉండిపోయింది అన్నమాట.
1: మరి వెళ్ళిన ప్రతి చోట ఫోటోలు తీసుకుని జ్ఞాపకంగా ఏమైనా ఉంచుకునేవారా?
0: ఉంచేవాళ్ళం. కొన్ని ఉన్నాయి, కొన్ని పాడైపోయాయి. చాలా మట్టుకు ముందు తీసుకున్న కొన్ని కొద్ది ఇబ్బంది అయ్యి ఇదైంది. ఆఖరికి ఒకసారి ముక్తినాథ్ అని కూడా వెళ్ళాం. ముక్తినాథ్ కూడా నేను మా మరదలు వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు వెళ్ళాం. అది ఓ రిస్కీ ప్రయాణం అన్నమాట. ఏరోప్లేన్ చిన్న చిన్న ప్లేన్లు అవి. ఏ ప్లేన్లు ఎప్పుడో 15 రోజులకి 10 రోజులకు ఏదో ఒకటి యాక్సిడెంట్ అవుతుంటుంది. పర్వాలేదు వెళ్ళొద్దాం అని అంటే సరే అని చెప్పి వాళ్ళని తీసుకుని నేను బయలుదేరాను. వెళ్ళాం, చూసాం. అప్పుడు కూడా వెళ్ళేటప్పుడే కొంచెం ప్లేన్ ఇబ్బంది అయింది అనమాట. అయితే దీంతో సరే అని అనుకున్నాను నేను లోపల. చిన్న డకోటా ప్లేన్లు అనమాట. అలాగ మొత్తం ఏం లేకుండా ఇబ్బంది లేకుండా గమ్మున దిగామన్నమాట. దిగిన తర్వాత అవన్నీ అయ్యాయి. దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకుని మళ్ళీ ఏ ఇబ్బంది లేకుండా రిటర్న్ అయ్యామన్నమాట. ఇంక ఈ మధ్యన కొద్దిగా తగ్గింది. అంటే వయసును బట్టి
1: ఇప్పుడు మీకు ఎన్ని ఏళ్ళు అండి మూర్తి గారు?
0: ఇప్పుడు 82 దాటి 83 అడుగు పెట్టాను. అంచేత ఎక్కువ టూర్లు ఇంకా అంటే ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే ఒకడిని అయ్యాను, ఇంకా వెళ్ళాలని ఉంది. కానీ వెళితే ఒక్కడు ఏమవుతాం, ఎలాగుంటుంది ఇబ్బంది అని చెప్పి అదో కొంత ఇది ఉంటుంది అనమాట.
1: అంటే పిల్లలు వాళ్ళతో వెళ్ళడానికి అవ్వట్లేదంటారా?
0: అట్లా అంటే వాళ్ళు పిల్లలు ఎవరి తిన్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. వారు సదుపాయాలను బట్టి వాళ్ళు ఉంటారు కదా, అందరికీ అవదు. అయిన చోటకి కొన్ని చోట్ల మా అబ్బాయితోటి వాళ్ళతోటి వెళ్ళాము. ఈ సౌత్లో కొంత వెళ్ళాము ఒకటి రెండు చోట్ల. మిగిలినవి అవనవి మరి ఇంకా అలాగే నేనే వెళుతూ ఉండేవాడిని. తర్వాత విశాఖపట్నంలో మా కజిన్ బ్రదర్ ఉండేవాడు, అతను అన్నిటికీ నాతోటి వస్తుంటాడు అనమాట. అంటే నేను ఉంటేనే అతను వస్తాడు. అలాగే ఇద్దరికీ బోల్డ్ అరేంజ్మెంట్లు చేసుకుని బోల్డ్ చోట్ల తిరిగామన్నమాట. ఓసారి అతను ఫారెన్ కంట్రీకి కూడా వచ్చాడు. ఈజిప్ట్ తీసుకెళ్ళాను, అతను వచ్చాడు. ట్రావెల్ వాళ్ళే. యూరప్ మాత్రం అతను రాలేకపోయాడు. ఇద్దరం ప్లాన్ వేసుకున్నాం కానీ అతను రాలేకపోయాడు. ఒంట్లో బాగోపడం ఏదో అయిందనమాట. ఇలాగే మొత్తం మీద అన్ని
1: ఇప్పుడు 83 ఏళ్ళు కనుక ఇంకా కొంచెం ఆరోగ్యం సహకరించక కొద్దిగా తగ్గించారనమాట.
0: సహకారాన్ని కాదు అంటే ఎంచేతో మొత్తం మీద అంటే అతను సరిగ్గా కోఆపరేట్ అవ్వలేకపోతున్నాడు. మా కజిన్ ఇద్దరం ఉంటే వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అతను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఊరికే మీరు ఒక్కళ్ళు వెళ్ళొద్దు అని చెప్పి అంటున్నారనమాట. అందుకు నేను ఇచ్చేయటం లేదు. బట్ నాకు ఇంకా కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళాలని ఉంది. అంటే మిగిలినవన్నీ చూడడానికి ఇండియాలోనే అనమాట. అదే చూస్తాను, కొద్ది కొద్దిగా ట్రై చేసి ఏమైనా దగ్గర దగ్గర ఏమున్నా ఇంకా మిగిలినవి అంటే వదిలేసినవి చూసి రావడానికి
1: చూడాలతో అయితే ఉంది మీకు.
0: అంటే ఏమవుతు వెళితే ఏమవుతుంది ఏమవుతుంది అని చెప్పి.
1: మీరు 2004లో రిటైర్ అని చెప్పారు కదా మూర్తి గారు, మరి 2004 నుంచి మీరు ఆ తర్వాత ఏమైనా వ్యాపకం పెట్టుకున్నారా? మరి ఎలా గడుస్తుంది మీకు?
0: అంటే ఇంట్లో కూర్చుని అలాగా ఉండడం ఇంట్రెస్ట్ లేదు నాకు. అంటే అనారోగ్యం చేస్తుంది అని అంటే కాళ్ళు నొప్పులు ఇవి అవి మొదలెడతాయి. యాక్టివిటీ లేకుండా ఉండలేను అనమాట. అంటే మొత్తం ఆఫీసులో రైల్వేలో ఎప్పుడు 24 గంటలు డ్యూటీ ఉండేది. అదే ఇది ఉండేది కాబట్టి ఎవరైనా ఏదైనా పని చెప్తే పిలిస్తే తెలుసున్న కంపెనీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు వాళ్ళకి వెళ్ళి పనిచేస్తే వస్తుంటానమాట. అలాగే అనమాట రెగ్యులర్గా కాకపోయినా మధ్య మధ్యలో వెళ్ళి ఏం పని చెప్తే వాళ్ళకి ఈ స్టెనోగ్రాఫర్ పని చేసి అతను ఒక డైరెక్ట్ ఉండేవాడు. అతనికి స్టెనోగ్రాఫర్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. బోర్డు పని ఉంటుంటే మధ్య మధ్యలో పిలుస్తుంటే వెళుతూ చేస్తూ ఆ విధంగా ఇది చేస్తుంటారు.
1: మీరు రిటైర్ అయిన తర్వాత కాలంలో చాలా మార్పులు వచ్చాయి. అంటే కంప్యూటర్ మీద వర్క్ చేయడం అనేది బాగా సులువైపోయిన రోజులు ఇవి. మరి మీకేమో స్టెనోగానే వచ్చు, మరి కంప్యూటర్ మీద ఎలా వర్క్ చేసేవారు?
0: కంప్యూటర్ అంటే ముందు మాన్యువల్ టైప్ మీద అయిన తర్వాత ఎలక్ట్రానిక్ టైప్ వచ్చింది. జిఎం దగ్గర ఉన్నప్పుడే ఎలక్ట్రానిక్ టైప్ నేర్చుకోవడం అది అయింది. అక్కడ ఉండగానే ఇంచుమించు కంప్యూటర్ కూడా వచ్చింది అనమాట, డెస్క్ టాప్. అది దాని మీద పని నేర్చుకోవడం, పని అవడం, మొత్తం టైపింగ్ అంతా ఒకటే. మిగిలిన ఫండమెంటల్స్ ఇవి అవి వాళ్ళని వెళ్ళి కనుక్కొని నేర్చుకుంటూ తెలుసుకుని తర్వాత కొన్ని నేర్చుకుని ఇది ఇలాగే ఇది ఇలాగానే చిన్న చిన్న బుక్లు ఏమైనా ఉంటే చదువుకోవడం దాంతో అయ్యేదనమాట మొత్తం మీద. ఇప్పుడు ఇంచుమించు అన్నీ బాగా ఇదైంది, నేర్చుకోవడం చేయడం ఇబ్బంది లేకుండా పని జరుగుతుంది.
1: అంటే ఇప్పుడు 83 ఏళ్ల వయసు అంటున్నారు కదా, ఇంత వయసులో కూడా మీరు ఇప్పుడు ఇంట్లో ఉండకుండా వెళ్ళి వస్తున్నారు అన్నమాట?
0: అంటే వెళ్ళి పిలిస్తే పని ఉంటే రా అంటే వెళ్ళడం రావడం ఇది అన్నమాట. పని చేయడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు నాకు ఇంచతో. 3 గంటలు 4 గంటలు డిక్టేషన్ ఇచ్చినా తీసుకోగలను, 5 గంటలు టైప్ చేయమన్నా కూడా నాకేమీ శ్రమ అనిపించదు అన్నమాట. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని ఇచ్చేవాడు చేసేసి 10 నుంచి 6 దాకా ఏమి ఇబ్బంది అనిపించదు. ఇంటికి వచ్చి మామూలుగా రెస్ట్, మిగిలిన ఇది రొటీన్ అనమాట.
1: చాలా బాగుంది మూర్తి గారు. అంటే వృద్ధాప్యంలో కూడా మనం ఏదైనా నేర్చుకోవాలి, సాధించాలి అనుకుంటే ఒక పట్టుదల ఉంటే మనం ఏదైనా చేయగలని చాలా చక్కగా మా శ్రోతలకు తెలియజేశారు.
0: ఇందులో ఏంటంటే డిసిప్లిన్, తర్వాత ఇంటెగ్రిటీ, పట్టుదల, తర్వాత ఎవరిని మోసం చేయకూడదు, పంక్చువాలిటీ, వీటితోటి నేను ఎప్పుడూ బతుకుతానమాట. అదే నాకు ఇది అనిపిస్తుంది, ఎవరిని మోసం చేయకూడదు.
1: మీరు మా స్టూడియోకి వచ్చి మీ జీవిత విశేషాలను, మీ యొక్క ఉద్యోగంలో మీరు నిర్వహించిన బాధ్యతలను చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరింతవరకు అలుపెరుగని ప్రయాణం శ్రీ చొప్పల్లి వెంకట సూర్యనారాయణమూర్తి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతం వింటారు. అమెరికా అమ్మాయి ఈ చిత్రానికి పి. సుశీల పాడిన పాట. గీతరచన దేవులపల్లి, సంగీతం జీకే వెంకటేష్.

0: మీరింతవరకు చిత్రగీతం విన్నారు. ఈనాటి జీవన లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. రోజా ఈ చిత్రానికి మిమ్మిని పాడిన పాట. గీతరచన రాజశ్రీ, సంగీతం ఆర్ ఏఆర్ రెహమాన్.

0: ఏమండి భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: శుభ సంకల్పం ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం MM కీరవాణి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్దిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్టంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆరోగ్య విద్యారంగంలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దేశానికి మార్గదర్శక సంస్థగా నిలుస్తుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ వార్షిక స్నాతకోత్సవాలలో గవర్నర్ ఈరోజు పాల్గొని విద్యార్థులకు పట్టాలను అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయం రాష్టంతో పాటు దేశంలో ఆరోగ్య సంరక్షణ అభివృద్దికి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తమ వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్దమైన నూతన వైద్య ఆరోగ్య నిపుణులను సమాజానికి అందించే కీలక ఘట్టం స్నాతకోత్సవమని తెలిపారు. వైద్య విద్యలో నాణ్యత, సేవా దృక్పథం, మానవతా విలువలను విద్యార్థులు తమ వృత్తి జీవితంలో కొనసాగించాలని గవర్నర్ పేర్కొంటూ,
1: an institution that has emerged as a beacon of excellence in health science education and a vital force in advancing healthcare in Andhra Pradesh and in our nation. And a convocation ceremony is one of the most cherished and solemn traditions of academic life. It is an occasion that celebrates scholarship, perseverance and achievement. More importantly, it marks the moment when a university sends forth into society a new generation of educated men and women prepared to shoulder professional responsibilities with competence and integrity.
0: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా ఎస్ఐఆర్పై గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం జరిగే సమీక్షలో రాష్టంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. పుష్కర ఘాట్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అవసరమైన ఏర్పాట్ల పురోగతిని ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చిస్తారు. అనంతరం రియల్టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. పాలనలో సాంకేతికత వినియోగం, ప్రజాసేవల మెరుగుదల, వివిధ శాఖల పనితీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారని అధికారులు తెలిపారు. తప్పిపోయిన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపే కార్యక్రమంలో రాష్ట పోలీసులు విశేష ఫలితాలు సాధిస్తున్నారని హోంమంత్రి వి అనిత తెలిపారు. ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 4655 మంది మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలతో తిరిగి కలిపినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. తప్పిపోయిన వ్యక్తుల కేసుల్లో ఏ ఒక్కటి కూడా అపరిష్కృతంగా మిగలకుండా రాష్ట, జిల్లా స్థాయిలలో ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రతి కేసు

0: ను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత 12 ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం గణనీయమైన ఆర్థిక సహాయం అందించిందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపట్టి పురంధేశ్వరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం నుంచి సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ది నుంచి సంక్షేమ కార్యక్రమాల వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించిందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల ప్రత్యేక సహాయం అందించగా, అమరావతికి రైల్వే అనుసంధానం కల్పించేందుకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం 2,245 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2025 డిసెంబర్ నాటికి 20,658 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దిని వేగవంతం చేయడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లాలోని కొండకిండాం గ్రామంలో అభివృద్ది చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కును మంత్రి నిన్న సందర్శించి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. అభివృద్ది ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశ్రామిక పార్కుల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొంటూ,
1: ఇక్కడ ఈ పార్క్ సుమారు 60 ఎకరాలు, ఇందులో ఫస్ట్ ఫేజ్ కింద ఒక 20 ఎకరాలు పార్క్ డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ థర్డ్ ఫేజ్ లో కూడా 35 ఎకర్స్ వరకు ఉంది. అది కూడా మేము యూడిఎల్ లో ఇవ్వడానికి కూడా లార్జ్ ఇండస్ట్రీ ఎవరు వచ్చినా కూడా దాని కూడా కొంత ప్లాట్ చేయడం జరిగింది. ఈ పార్క్ వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఒక మంచి పేపు వచ్చే విధానం ఉంటుందని భావిస్తున్నాను. అలాగే ఇక్కడ పార్క్ లో కూడా ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఏమైనా ఉన్నాయో దానిలో కూడా ప్లాన్, చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు.
0: తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాలు ఏర్పడి ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేరువేరుగా ఏర్పడినా తెలుగు వారందరూ ఒక్కటేనని అన్నారు. 2 రాష్ట్రాలు అభివృద్దిలో పరస్పరం పోటీపడి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఉభయ రాష్ట్రాలు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని, 2 రాష్ట్రాల ప్రజలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే అమరావతి, హైదరాబాద్ నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని పేర్కొన్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా భీమవరం నుంచి ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పి రామాంజనేయులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం కొత్త బస్టాండులో ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బస్టాండులోని దుకాణాలు, క్యాంటీన్, శౌచాలయాలను పరిశీలించి ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలు విస్తృతంగా బస్సు సేవలను వినియోగిస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వస్తుసేవల పన్ను, జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని రాష్ట వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఏ బాబు వెల్లడించారు. మే నెలకు సంబంధించి రాష్ట్రంలో నికర జీఎస్టీ వసూళ్లు 3,037 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని తెలిపారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 737 కోట్ల రూపాయలు అదనంగా వసూలై 16% వృద్ది నమోదు అయినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జీఎస్టీ వసూళ్ల పెరుగుదల 6% ఉండగా, దక్షిణాది రాష్ట్రాల్లో 16% వృద్ధి తో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో విలువ ఆధారిత పనులతో పాటు ఇతర పనుల వసూళ్లు కలిపి మే నెలలో మొత్తం 4,950 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చీరాల, పేరాల ఉద్యమానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తి ఆంధ్రరత్న బిరుదాంకితులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి ఈరోజు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో 1889 జూన్ 2న జన్మించారు. స్కాట్లాండ్లో ఎంఏ చదువు పూర్తి చేసుకుని తిరిగి భారత్కు వచ్చిన గోపాలకృష్ణయ్య స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం చీరాల, పేరాల గ్రామాలను పురపాలక సంఘాలుగా చేసినప్పుడు పన్నుల భారం అధికం అవుతుందని ప్రజలను గ్రామాలు ఖాళీ చేయించి

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. దీంతో బ్రిటిషు ప్రభుత్వమే మున్సిపాలిటీని రద్దు చేసింది. చీరాల పేరాల ఉద్యమ సారథిగా నిలిచిన గోపాలకృష్ణయ్య 1928 జూన్ 10వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ ఆరోగ్య సంరక్షణ అభివృద్దిలో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్న రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఓటర్ల జాబితా సవరణపై అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తప్పిపోయిన వారిని గుర్తించడంలో ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం విశేష ఫలితాలు సాధిస్తుందని తెలిపిన హోంమంత్రి వి అనిత. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో సంతానలేమికి గల కారణాలు అవగాహన డాక్టర్ వల్లి కొడాలి గారితో పరిచయ కార్యక్రమం వినండి.
9: డాక్టర్ వల్లి కొడాలి గారు నమస్కారం అండి.
10: నమస్తే అండి.
9: డాక్టర్ వల్లి గారు, మీరు విజయవాడలో ప్రముఖ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు, అలాగే సంతానలేమికి సంబంధించినటువంటి వారికి తగిన అవగాహన కల్పించడం లాంటివి ఈ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా యుక్త వయస్కుల్లో సంతానలేమి సమస్యతో బాధపడేటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. మరీ ప్రధానంగా ఈ సాఫ్ట్వేర్ రంగం లాంటి ఉద్యోగాలు చేసేటువంటి యువ దంపతుల్లో ఎక్కువగా గమనిస్తున్నామండి. అయితే మీరు మీ అనుభవంలో ఎంతోమంది ఇలా సంతానలేమితో బాధపడేటువంటి వారికి తగిన సలహాలు, సూచనలు, అవగాహన కల్పిస్తూ అవసరాన్ని బట్టి చికిత్సలు కూడా అందిస్తూ ఉన్నారు. అసలు ఒకటి చెప్పండి డాక్టర్ గారు, దంపతుల్లో సంతానలేమికి ప్రధాన కారణాలు ఏంటండి?
10: ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ మనం చూస్తూ ఉంటేనండి, కామన్గా కాజెస్ ఏముంటున్నాయంటే లేట్ మ్యారేజెస్ అండి. లేట్ మ్యారేజెస్ మెయిన్గా సక్సెస్ అవ్వాలి ముందు కెరియర్లో, తర్వాతే మ్యారేజ్ అని. అమ్మాయిలు కూడా లేట్ డిలే చేసుకున్నారు, అబ్బాయిలు డిలే చేసుకున్నారు ఏజ్. దాని తర్వాత ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, వెస్టర్నైజేషన్ బాగా జరుగుతుంది మనకిప్పుడు. ఈ ఫుడ్ అంతా మారిపోయింది. మనం రెగ్యులర్గా ఇదివరకు పాతగా తినే ఎవరో ఏం తినట్లేదు. తినకోకుండా ఇప్పుడు ఈ బర్గర్లు, పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్స్, దీంతోపాటు ఏంటంటే పొల్యూషన్ అండి. భయంకరమైన పొల్యూషన్ రావడంతో ఏంటంటే వీరి కణాల్లో బాగా మార్పులు రావడం, అమ్మాయిలకేమో హార్మోనల్ డిస్టర్బెన్స్లు రావడం, దీంతోపాటు పీసీఓడి, పీసీఓఎస్ అనే ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ అయిపోయిందండి. ఇది కూడా ఏంటంటే అమ్మాయిలు ఫుడ్లో మితిమీరిన జంక్ ఎక్కువగా తీసుకోవడం, ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన ఈ పీసీఓడి, పీసీఓఎస్ సమస్య చిన్నప్పటి నుంచే, జస్ట్ మెచ్యూర్ అయిన 3-4 ఏళ్ళకే కనపడుతుంది. దీన్ని కరెక్ట్ చేసుకోకుండా వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు. మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అబ్బాయిల్లో ఏమవుతుందంటే కొంచెం ఒళ్ళుగా ఉండటం, దాంతోపాటు వీళ్ళు కూడా జంకు, ఈ పొల్యూషన్కి బాగా ఎక్స్పోజ్ అవ్వటం, తర్వాత ఈ హ్యాబిట్స్, మనకి స్మోకింగు, ఆల్కహాలు, కొత్తగా డ్రగ్స్ అని వింటున్నాం, ఇవన్నిటి మూలాన కూడా వీరి కణాలు అనేవి బాగా తగ్గటం లేదా వాటిల్లో చలనంలో బాగా తగ్గిపోవడాలు, వంకర్లు రావటం వీరి కణాల్లో, ఇవన్నీ చూడడం మూలాన మీరు అడిగినట్టుగా పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య ఎక్కువగా కనపడతా ఉంది. ఏంటంటే అంత పెద్ద పెద్ద ఇప్పుడు మనకి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దాకా వెళ్ళిపోయి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళు ఒక 6 నెలలు ముందు లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే అసలు ప్రెగ్నెన్సీ అనేది ఫాస్ట్గానే వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే లైఫ్ స్టైల్ కరెక్షన్కి పెద్దగా జనం ఇష్టపడట్లా, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తిన్నాం మానేయటం కానివ్వండి, ఎస్పెషలీ ఈ రోడ్ సైడ్ ఫుడ్ చాలా అంటే హైజీనిక్గా కాకుండా చేసేయటం, దాంట్లో అంత మితిమీరిన ఆయిల్స్, వాడకూడని ఆయిల్స్ ఇవన్నీ వాడడం, అవే వీళ్ళు తినడానికి ప్రిఫర్ చేయటం కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. పిల్లలు లేట్ అవ్వడానికి అన్నిటికన్నా పెద్ద కారణం స్ట్రెస్, అసలు పిల్లలు లేకపోవడంలో వాళ్ళు జాబ్ రీచ్ చాలా స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువ అవర్స్ వర్క్ చేయటం. యూజువల్గా మనం గవర్నమెంట్ పర్మిట్ చేసింది 8 అవర్స్, కానీ వీళ్ళు 12 గంటలు 16 గంటలు వర్క్ చేయటం అందులో ఉంటున్నారు. ప్లస్ ఇప్పుడు చూసిన జనరేషన్ ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీలు ప్లాన్ చేసుకోవట్లా, లేట్ అయినా పర్వాలేదు ఫస్ట్ మనం బాగా సెటిల్ అవుదాము అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అసలు పిల్లలు వద్దనుకునే వాళ్ళు కూడా చాలామంది దంపతులు ఉన్నారు. దాన్ని కూడా మనం వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించాలి. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళే కనాలి పిల్లలు ప్రెజెంట్ దీనిలో.
9: అసలు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి పిల్లలు కలగట్లేదు అనుకునేటువంటి దంపతులు?
10: అంటే మీరు యంగ్ ఏజెస్లో పెళ్లి చేసుకున్నారనుకోండి, 30 లోపలే పెళ్లి చేసుకుంటే కనుక 1 సంవత్సరం మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నారు, భార్యాభర్త ఇద్దరు దగ్గరగానే ఉన్నారు, మీరు ఎటువంటి పిల్లలు పుట్టుకుపోవడానికి ఎటువంటి ట్యాబ్లెట్లు కానీ ఏమి వాడుకోకుండా 1 ఇయర్ ట్రై చేస్తే కంపల్సరీ మీరు రాలేదు అంటే కనుక డాక్టర్ని సంప్రదించాలి. కారణం ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటే కనుక మీకు అది నెక్స్ట్ 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ హ్యాపెన్ అయ్యేలాగా డాక్టర్ మిమ్మల్ని గైడ్ చేయొచ్చు, ఒకటి అది. అలా కాకుండా ఇప్పుడు మనం లేట్ మ్యారేజెస్ చూస్తున్నాము, సెకండ్ మ్యారేజెస్ చూస్తున్నాము, వాళ్ళందరూ కొంచెం 35 అబోవ్ ఉంటున్నారు. ఈ 35 అబోవ్ ఉన్నవాళ్ళు అప్పుడే పెళ్లి చేసుకుంటే కనుక వీళ్ళు వెయిట్ చేయాల్సింది 6 మంత్సే. ఎందుకంటే ఆడవాళ్ళలో ఒకసారి 35 ఇయర్స్ కనుక క్రాస్ అయ్యింది అని అంటే మనకి ఉండే ఎగ్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోతుంది అన్నమాట. సో పిల్లలు పుట్టినా కూడా ఏంటంటే జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే అవకాశం 35 తర్వాత ఎక్కువ ఉంటుంది, కాబట్టి వీళ్ళు 6 మంత్స్లోనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, ఓకే దే కెన్ వెయిట్ అనుకుంటే వెయిట్ చేయొచ్చు, లేదు వాళ్ళకి అప్పటికే ఏమైనా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అంటే కనుక ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకుంటాం మంచిది. అట్లానే అబ్బాయిల్లో కూడా అంతే, 35-40కి మ్యారేజ్ చేసుకున్నారు అంటే వీరి కణాల లోపాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఇవి కూడా ఏంటంటే ముందే చెక్ చేసుకుని ఆ లోపాల కరెక్షన్ కోసం వాళ్ళు మందులు కనుక తీసుకుంటే కనుక ఫాస్ట్గా ఇది అవుతుంది. చాలామందికి ఏంటంటే ఒక అపోహ ఉంది, ఈ ఫర్టిలిటీ మెడిసిన్స్ అనేవి తీసుకుంటే వాళ్ళకేవో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది. యూజువల్గా ఫర్టిలిటీ మెడిసిన్లో హార్మోన్స్ ఒకటి వాడతారండి, తర్వాత ఏంటంటే ఈ వైటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ వాడతారు. సో అబ్బాయిల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే ఎక్కువ ప్రిస్క్రైబ్ అయ్యేవి న్యాచురల్గా మనకి అవైలబుల్ అయ్యే వైటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ ఇట్లాంటివి, ఇవి తీసుకోవడం వలన వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందే కానీ తగ్గిపోదు. ఇక్కడ మనం ఏం చేస్తాము అని అంటే బాడీ ఏజ్ అవ్వకుండా చూడాలి. ఆ ఏజింగ్ అనేది వచ్చింది అని అంటే వీరి కణాలు కానీ ఎగ్స్ కానీ వాటి క్వాలిటీ పడిపోతుంది కాబట్టి. సో మనం ఈ వైటమిన్స్ వీటిని ఇవ్వడం ద్వారానే ఏజింగ్ అనేది బాడీలో ప్రాసెస్ స్టార్ట్ అవ్వకుండా చూడడం ద్వారా వాళ్ళకి ఫర్టిలిటీ అనేది ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది.
9: డాక్టర్ వల్లి గారు, కొందరు రేర్గా సరే వివాహం అయిపోతుంది, అప్పటికీ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఏదో ఉద్యోగం ఉండకపోవడం లేదా ఏదో తాత్కాలిక ఉద్యోగం లాంటివి చేసుకుంటూ ఉంటారు, పార్ట్ టైం జాబ్ లాగా, అది మన దగ్గర అవ్వనివ్వండి లేదా విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు అవ్వనివ్వండి. తర్వాత ఏం చేస్తారంటే గర్భం దాల్చిన తర్వాత అయ్యో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంచెం ఇబ్బంది పడతామేమో అని చెప్పి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీగా అవాంఛిత గర్భం వచ్చింది కదా అని డాక్టర్ని సంప్రదించి అబార్ట్ చేయించుకున్నారు అనుకోండి ఇష్టపూర్వకంగా, తర్వాత ఓ 2-3 ఏళ్లలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు లేదా ఇద్దరు మంచి ఉద్యోగం ఇచ్చే స్థిరపడడం లాగా జరిగింది అనుకోండి, అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అనుకుందాం, అప్పుడు కావాలనుకున్నప్పుడు వాళ్ళకి వెంటనే సంతానం కలగట్లా. ఇప్పుడు దీనికి కారణం ముందు వాళ్ళు అవాంఛిత గర్భం వచ్చినప్పుడు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్ట్ చేసినది కారణం ఏమన్నా అవ్వచ్చా, ఆ కారణం కూడా తర్వాత 2-3 ఏళ్లకు సంతానం కలగకపోవడానికి కారణం అయ్యే ఛాన్స్ ఉందా, అలా ఏం వేరే కారణాలు ఏమైనా అవుతాయా?
10: ఇక్కడండి ఎక్కువ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు అన్నట్టు ఫస్ట్ ప్రెగ్నెన్సీని ఎప్పుడు అబార్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే అబార్షన్ అనే ప్రాసెస్లో ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా కూడా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఫస్ట్ది అబార్ట్ చేసుకుని వీళ్ళు మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు రావట్లేదు అంటే అక్కడ ఏజ్ అనేది మోర్ ఇంపార్టెంట్. నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నీ ఏజ్ 28 అయితే తర్వాత 34కి వచ్చేసిన తర్వాత అప్పుడు ప్లాన్ చేస్తే వెంటనే హ్యాపెన్ అవ్వకపోవచ్చు. సో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది వాటికి కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రాపర్ గైడెన్స్లోకి వెళ్తే కనుక మళ్ళీ ప్రెగ్నెన్సీస్ వస్తాయి.
9: సంతాన సాఫల్యానికి సంబంధించి వైద్య నిపుణుల్ని సంప్రదించినప్పుడు అంటే లోపం అనేది ఇద్దరికీ ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరికీ అవగాహన ఉందండి. అయితే ఈ చికిత్సా విధానాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. గత రోజుల్లో మీలాంటి నిపుణులు కూడా చాలా అవగాహన కార్యక్రమాలు, రేడియోలు, దూరదర్శన్లు లేకపోతే వేరే మాధ్యమాల ద్వారా కూడా ఎన్నో రకాలుగా కార్యక్రమాలు నిర్వహించడం అంటే అవగాహన కల్పించడం కోసం చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఏదో మూడు రకాల విధానాలు చెప్పేవారు, ఐవిఎఫ్, ఐయుఐ, ఇక్సి అని ఇలా అంటూ ఉండేవారు. అవే విధానాలు నడుస్తున్నాయా, ఇంకేమైనా ఆధునికత చోటు చేసుకుందా, అడ్వాన్స్డ్ చికిత్సా విధానాలు ఏమైనా వచ్చాయా, వచ్చిన వాటితో ఫలితాలు ఎలా ఉన్నాయి?
10: కొత్త పద్ధతులు చాలానే వచ్చాయండి. మెయిన్గా చెప్పాలంటే ఇమ్సి ఒకటి, తర్వాత టైమ్ ల్యాప్స్ అనే ఒక కొత్త పరికరం వచ్చిందండి. ఈ టైమ్ ల్యాప్స్ అంటే ఏంటంటే మనం ఎంబ్రియోని కంటిన్యూస్గా చూస్తూనే ఉండొచ్చు. ఇప్పుడు ఒక పిండం మనం తయారు చేయాలంటే భర్త యొక్క వీర్య కణం, ఆ వైఫ్ యొక్క అండం కలెక్ట్ చేసుకుని ఆ రెండింటిని ఇక్సి ఆర్ ఇమ్సి పద్ధతి ద్వారా మనం ఫర్టిలైజేషన్ మనమే జరిపించి దాన్ని ల్యాబ్లో 5 డేస్ పెంచుతామండి. సో ఈ 5 డేస్ పెంచుతున్నప్పుడు దానిలో వచ్చే మార్పులన్నీ మనం గమనించి దానిలో నుంచి బెస్ట్ ఎంబ్రియో ఏరుకొని మనం కనుక వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసామంటే ఉమెన్కి ఆ ఎంబ్రియోని ఈ టైమ్ ల్యాప్స్ పద్ధతి ద్వారా, సో ఇంకా బెస్ట్ అవుట్కమ్, ప్రెగ్నెన్సీ అవుట్కమ్ పెరుగుతుంది. అట్లానే ఇమ్సి కూడా అంతే, ఇంకా అంటే అబ్బాయిల్లో వీర్యకణాలు ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి, సో ఇమ్సి అనేది ఒక మైక్రోస్కోపు, ఆ మైక్రోస్కోప్లో చూడడం ద్వారా ఈ వీర్యకణం అనేది చాలా పెద్దగా కనపడుతుంది. సో దానిలో ఉన్న డిఫెక్ట్స్ని ఫాస్ట్గా ఏరుకొని మనం చేయగలుగుతాం. ఇవి కాకుండా ఏంటంటే ఇప్పుడు మనకి చాలామంది వంశపారపర్యంగా కొన్ని జబ్బులు ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాయి లేదా మేనర్ కాల్ చేసుకుంటూ ఉంటారు. దానికి ఏంటంటే బేబీని మనం వాళ్ళ పొట్టలో పెట్టకముందే, ట్రాన్స్ఫర్ చేయకముందే ఈ యొక్క ఎంబ్రియోకి టెస్టులు ఉన్నాయన్నమాట. దాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్స్ అంటారు, పీజీటీ. అది ఇప్పుడు బాగా మనకి అవైలబిలిటీ వచ్చేసింది ఇండియాలో కూడా. సో పీజీటీ చేసుకుని కనుక మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కనుక చేసుకుంటే సక్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లం లేని ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి. అట్లానే మనకి వంశపారం రీత్యా వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే తరచుగా అబార్షన్స్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, ఈ పీజీటీ టెక్నిక్ ద్వారా వాళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి సక్సెస్ఫుల్గా బేబీని ఇంటికి తీసుకెళ్ళగలిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.
9: ఇప్పుడు మీరు చెప్పారు విధానం ఏదో ఇమ్సి టైమ్స్ ల్యాబ్ ఏదో అన్నారు, కొత్త నూతన విధానాల్లోగా చెప్పుకోవచ్చు అనుకున్నాం. ఆ విధంగా ఏదైతే సంయుక్త బీజము లేదా సంయుగ్మ బీజము అని ఇలా పిండము అని కూడా అనొచ్చు మనం, అది మనం చూడొచ్చు, దాన్ని మనం పరిశీలించవచ్చు, 5 రోజులు 6 రోజులు టెస్ట్ ట్యూబ్లో పరీక్ష నాళికలో పెట్టి మనం పరీక్షించవచ్చు అన్నారు. ఆరోగ్యంగా ఉందా లేదా అనేది కూడా తెలుస్తుందేమో. ఈ రకంగా పుట్టినటువంటి బిడ్డలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అంటే సహజ సిద్ధంగా పుట్టిన బిడ్డలు యాక్టివ్గా ఉంటారు, చలాకీగా ఉంటారు, వికాసవంతంగా ఉంటారు అనేది అందరికి తెలిసిందే. ఈ రకంగా పుట్టిన వాళ్ళలో ఏమైనా
10: ఇంకా
9: జన్యుపరమైన లోపాలు కానీ
10: ఏముండవు,
9: డౌన్ సిండ్రోమ్ అనేది అంటూ ఉంటారు, వింటూ ఉంటాం.
10: ఇప్పుడు ఆ పీజీడీ అనేది చేస్తే మీకు ఆ డౌన్స్ బేబీస్ అనే ఇంకా టోటల్గా తీసేసినట్టే, జన్యుపరమైన లోపాలు అనేవి ఇంకా వాళ్ళకి రావు, అవి చెక్ అయ్యే మనం చేస్తున్నాం పీజీడీ చేసామంటే కనుక.

0: అవకాశం ఉంటే ఇంత సైన్స్ డెవలప్ అయినప్పుడు ఇవి కూడా చేయొచ్చేమో.
1: అది ఇంకా మన ఇండియాలో పర్మిషన్స్ రాలేదండి, దాన్ని డిజైనర్ బేబీస్ అంటున్నారు. అదర్ కంట్రీస్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మా బేబీ మ్యాథ్స్లో చాలా ఇంటెలిజెంట్గా కావాలి, లేదా ఒక బ్లూ ఐ ఉన్న బేబీ పుట్టాలి, లేకపోతే బ్లాండ్ హెయిర్ ఉన్న బేబీ పుట్టాలి అంటే అవన్నీ ఏంటంటే జీన్ సెలెక్షన్ అంటారు. అది ఇంకా మన ఇండియాలో అవైలబుల్ రాలేదండి. ఇంకా ఇది ఇంకా ఏంటంటే పరిశోధన దశలోనే ఉంది, కంప్లీట్గా మనకి అవైలబుల్ కాదు. కానీ కొన్ని కంట్రీస్లో పర్మిషన్స్ ఉండి కొంతవరకు జరుగుతున్నాయి, మన ఇండియాలో ఇంకా పర్మిషన్స్ లేవండి.
0: మేడం, మీ అనుభవంలో ఇప్పుడు చెప్పినటువంటి నూతన ఆధునిక విధానం ద్వారా ఎవరైనా సంతానం కలగట్లేదండి మాకు అని వచ్చి ఉంటే మీ దగ్గర పీజీడీ అనే విధానం అని కూడా అన్నారు మీరు, ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది?
1: ఫలితాలు చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఐవీఎఫ్ చేయించుకుని, ఐవీఎఫ్ ఆర్ ఎక్సీ చేయించుకుని దాన్ని పీజీడీతో కలిపితే సక్సెస్ రేట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అవుతుంది, పిల్లలు ఫాస్ట్గా అయిపోతుంది, ప్రెగ్నెన్సీ కూడా తొందరగా ఫినిష్ అప్ చేసుకోవచ్చు.
0: డాక్టర్ల దగ్గరికి ఈ విధానం
1: వస్తున్నారండి, వస్తున్నారు. ఇప్పుడు ఏంటి మాకు ఎక్కువ ఏంటంటే ఈ తరచుగా అబార్షన్స్ అవుతున్న వాళ్ళు, తర్వాత జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టి ఒక బేబీ ఆల్రెడీ అలా ప్రాబ్లం, మీరన్న డౌన్స్ బేబీ ఉన్నవాళ్ళు ఈ టెక్నిక్ని ఆప్ చేసుకుంటున్నారు. దాని ద్వారా చక్క మంచి ఫలితాలు పొంది మంచి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
0: ఏదైనా సరే పిల్లలు కలగలేదండి, ఇప్పటికే 3-4 ఏళ్ళు దాటిపోయిందండి. మేము అన్ని రకాలుగా 4-5-6 డాక్టర్లని సంప్రదించాము, ఆ విధానంలో వైద్యం చేయించుకున్నాం, ఈ విధానంలో వైద్యం చేయించుకున్నాం, ఈ మూలికలు తిన్నాం, ఈ పౌడర్లు తిన్నాం, ఇలా సరే ఎవరి అవసరం ఎవరి బాధ అలా ఉన్నా వెళుతుంటారనుకోండి. ఇప్పుడు ఏదైనా వాళ్లల్లో ఆరోగ్యరీత్యా ఇబ్బందులుంటే, అంటే పురుష బీజ కణాలు ఆరోగ్యంగానే ఉన్నాయి అనుకుందాం, లేదా లేకుండా ఉన్నాయి ఆ వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా, అట్లాగే అండాలు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి లేదా కొందరికి ఉండకపోవడం కాకుండా ఇతరితర ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రకరకాలుగా ఉంటుంటాయి. కొంతమందికి అంటే మెటబాలిక్ డిజార్డర్స్ లాంటివి అనుకుందాం, ఆ ఇబ్బందులు ఉన్నా కూడా సంతాన సాఫల్యానికి అవరోధమా? ఒకవేళ అది అవరోధం అయి ఉండొచ్చు అని మీ నిర్ధారణలో తేలితే ఆ అవరోధాన్ని అధిగమించి సంతాన సాఫల్యం కలిగేలా చేయొచ్చా?
1: చేయొచ్చండి. ఇప్పుడు ఏంటంటే మనం ఏజ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ మనం ఇంక్రీజ్ అయిందని చెప్పుకుంటున్నాం కదా, 30+ తర్వాతే అందరు పిల్లలు కంటానికి. సో ఇప్పుడు మీరు అన్న అన్ని మెటబాలిక్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్లు, థైరాయిడ్స్ ఇవన్నీ ఉండే ప్రెగ్నెన్సీ కోసం వస్తున్నారు. సో ఏంటంటే ప్రెగ్నెన్సీ అని మాకు మోర్ ఛాలెంజింగ్ అయిపోతుంది. ఏంటంటే మెయింటెనెన్స్ ప్రెగ్నెన్సీ ప్లస్ మెడికల్ డిజార్డర్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ చేయవలసి వస్తుంది కాబట్టి పుడతారండి డెఫినెట్గా. కాకపోతే మీకున్న అండర్లయింగ్ ప్రాబ్లమ్ని మీరు క్యూర్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి. సపోజ్ డయాబెటీస్ ఉంది అబ్బాయిలో కానీ అమ్మాయిల్లో కానీ 2 సార్లు డిలే అవుతుంది ప్రెగ్నెన్సీ అనేది. సో వన్స్ డయాబెటీస్ని ప్రాపర్గా కరెక్ట్ చేసేసుకున్నారనుకోండి ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదా మేము ఏదో ఒక ట్రీట్మెంట్ చేసి, ఏజ్ ఎక్కువ ఉంది వాళ్ళకి, ఏదో ఒక ట్రీట్మెంట్ చేసే వస్తుంది. సో కంట్రోల్లో ఉన్నంతసేపు ఏమి ప్రాబ్లమ్స్ రావు, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఏమి రావు.
0: థైరాయిడ్ పాత్ర ఏమిటంటే, ఆ సమస్య ఉందనుకోండి, అంటే హైపోథైరాయిడిజం అనేటువంటిది కూడా సంతాన సాఫల్యానికి అవరోధం అని కూడా చెప్తుంటారు. టిఎస్హెచ్ లాంటిది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇబ్బంది ఉండి సంతాన సాఫల్యానికి అవరోధం అయి ఉంటే కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆరోగ్యవంతంగా చేసి సంతాన సాఫల్యం పొందొచ్చా?
1: ఇప్పుడు హైపోథైరాయిడిజంకి కొంచెం డిలే ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ రాకపోవడం అంటూ ఉండదు. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో ప్రాబ్లం రియల్గా ఎక్కువగా ఉంటుంది. సో హైపర్ థైరాయిడిజం అనేది చూశారు అమ్మాయిలు అని అంటే కనుక వీళ్ళు వెంటనే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి వాళ్ళ ఎగ్స్ అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఎగ్ వేస్టేజ్ జరగకోకుండా మెడిసిన్స్ వాడుకొని ప్రెగ్నెన్సీ అనేది తొందరగా ప్లాన్ చేసుకోవాలి హైపర్గా ఉంటే. హైపోథైరాయిడిజం పెద్ద ప్రాబ్లం కాదండి, ప్రెగ్నెన్సీస్ వస్తాయి, కొంత అబార్షన్ రిస్క్ ఉంటుంది, కానీ పెద్ద ప్రాబ్లం అయితే కాదు హైపోథైరాయిడిజము. కరెక్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీస్ నార్మల్గా వచ్చాయి.
0: పీసీఓఎస్
1: కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ ఎక్కువ డిలే అవడానికి అదే ప్రాబ్లము. సో అది కూడా బిఫోర్ ప్రెగ్నెన్సీ కరెక్షన్ జరగాలి, ఎంతో కొంత కరెక్షన్ జరిగితేనే ప్రెగ్నెన్సీస్ వస్తాయి.
0: ప్రతి ఒక్క దంపతులకి మీరు ఇచ్చేటువంటి సూచన
1: అంటే సంతానం లేదు అనేది ఏంటంటే, ఫస్ట్ ఆ ఓవర్ యాంగ్జైటీ తగ్గించుకొని పిల్లలు లేరు అనే దాన్ని బాధలాగా చూడుకోకుండా ఫస్ట్ మీరు ఒక 6 మంత్స్ టైం తీసుకుని మీ లైఫ్ స్టైల్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని అవి కరెక్ట్ చేసుకొని కొంత ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకుని బాడీకి మీరు నిదానంగా కనుక ట్రై చేస్తే, అంటే కామ్ అండ్ కంపోస్ట్గా కనుక ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే డెఫినెట్గా వస్తుంది. ఇన్ కేస్ అప్పటికి కూడా అవ్వకపోతే డెఫినెట్గా మెడికల్ హెల్ప్ తీసుకోండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అందరికీ ఐవీఎఫ్ లాంటి అవసరం పడకపోవచ్చు, చిన్న చిన్న కరెక్షన్స్లోనే ప్రెగ్నెన్సీలు కనపడచ్చు.
0: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ వల్లి కొడాలి గారు, నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
2: కార్యక్రమంలో మీరింతవరకు

0: సంతానలేమికి గల కారణాలు అవగాహన డాక్టర్ వల్లి కొడాలి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత గురించి విశేషాలు వింటారు.
2: విటమిన్లు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. శరీరంలో జరిగే మార్పులకు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్లు సరిగ్గా అందకపోతే శరీర భాగాలు అనేక రకాలైన లోపాలకు గురి అవుతాయి. విటమిన్ ఏ లోపం వల్ల ఏ వ్యాధులు వస్తాయి, విటమిన్ ఏ లోపం నివారించడానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, అసలు ఏ పదార్థాలలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుందో తెలుసుకుందాం. బీటా కెరోటిన్ అనే పదార్థం ద్వారా విటమిన్ ఏ లభిస్తుంది. ఈ పదార్థం కాలేయం ప్రేగులలో విటమిన్ ఏగా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. వెంట్రుకల ఎదుగుదలను పెంచి చుండ్రు సమస్యలను నివారిస్తుంది. శరీరంలోని ఎముకలు దంతాలు బలపరిచేలా చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్య నుండి కాపాడుతుంది. ఆరోగ్యవంతమైన చర్మానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు తొందరగా రాకుండా చేస్తుంది.

0: విటమిన్ ఏ పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ బారి నుండి కాపాడుతుంది. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే ప్రధాన సమస్య కంటిచూపు. కళ్లు కాంతిహీనంగా మారిపోతాయి. రాత్రిపూట చూపు కనపడకపోవడం జరుగుతుంది. రేచీగడి వచ్చే అవకాశం కూడా ఉంది. చర్మం పెళుసుగా మారుతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల తరచుగా శరీరం ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంది. విటమిన్ ఏ లభించే ఆహార పదార్థాలు ఏమిటి అంటే, క్యారెట్, మునగాకు, ఆకుకూరలు, మామిడి, టమాటో, బొప్పాయి పండు, వెన్న, నెయ్యి, పాలు, పైనాపిల్, స్ట్రాబెర్రీస్, చేపలు, చిలకడ దుంప, గుమ్మడికాయ, మాంసం, ఇంకా గుడ్డు. వీటిలో విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. అంతేకాకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చు. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. కళ్ళు చాలా సున్నితమైన అవయవాలు కాబట్టి కళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహిణులు టీవీ ఎక్కువగా చూడటం వల్ల, పుస్తకాలు ఎక్కువగా చదవటం వల్ల కంటికి అలసట అనేది కలుగుతుంది. ఉద్యోగం చేసే మహిళలు ఎక్కువసేపు కంప్యూటర్ను చూడవలసి వస్తే వారి కళ్ళు త్వరగా అలసిపోతాయి. అతివేడి చేసినప్పుడు కంటికి ఒత్తిడి కలిగినా కానియండి, కంటికి ఇన్ఫెక్షన్స్ వచ్చి కళ్లకలకలు, దురదలు వచ్చే ప్రమాదం ఎక్కువ. కళ్లకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే కన్ను ఆరోగ్యంగా కలకాలం ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం. ఏ వస్తువునైనా తీక్షణంగా చూసినప్పుడు కళ్లు అలసిపోయినట్లనిపించినా, ఎర్రబడినట్లు అనిపించినా కంటికి కొంచెం సేపు విశ్రాంతి ఇవ్వాలి. అలాగే కంటిమీద కీరదోస, బంగాళాదుంపలను చక్రాల్లా కోసి దీనిలో ఏదైనా గాని ఒకటి తీసుకుని కళ్లమీద పెట్టుకుని 5 నిమిషాల పాటు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు కళ్ల అలసట దూరం అవుతుంది. అప్పుడప్పుడు కళ్లకి చిన్నపాటి వ్యాయామాలు కూడా చేయాలి. కంటి గుడ్డును కుడి నుంచి ఎడమకి, ఎడమ నుండి కుడికి వాల్ క్లాక్ డైరెక్షన్లో తిప్పాలి. మరీ అలసట ఎక్కువగా అనిపించినప్పుడు పచ్చటి గడ్డిని గాని, పచ్చని చెట్లని గాని చూస్తే కళ్ల అలసట మటుమాయమైపోతుంది. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల దగ్గర నుండి కళ్లద్దాలు పెట్టుకుంటున్నారు. వాళ్ళని టీవీకి దూరంగా కూర్చోపెట్టి చూడనివ్వాలి. పుస్తకాలు కూడా దూరంగా పెట్టి చదివించాలి. సరైన విద్యుత్తు, సరైన కాంతి పుస్తకాల మీద పడేటట్లుగా చూసుకోవాలి. డిమ్ లైట్లో చదవకూడదు. ఎక్కువసేపు పిల్లలు ఫోన్లలో గేమ్స్ ఆడకుండా ఉండేలాగా చూసే బాధ్యత తల్లిదండ్రులదే. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే పిల్లల కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోగలుగుతాము. ఇంకా వాతావరణంలో కాలుష్యం ఎక్కువగా ఉండటం వల్ల ఇంటికి వెళ్లేసరికి కళ్లలో దుమ్ము, ధూళి చేరిపోయి కళ్లను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భాలలో కంటిని రుద్దకుండా, నలపకుండా కొద్ది కొద్దిగా నీళ్లను కంటిలోకి చల్లుకుంటూ కంటి రెప్పలను ఆర్పుతూ ఉంటే కళ్లు శుభ్రపడి దుమ్ము, ధూళి బయటకు వచ్చేస్తాయి. కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల కంటిని కోల్పోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి కన్ను లేనిదే కలియుగం లేదు అంటారు పెద్దలు. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ విటమిన్ ఏ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను, పళ్లను తీసుకోవడం ద్వారా కంటిని కలకాలం కళకళలాడేలా ఉంచుకోవచ్చు. అన్ని దానాల్లోకి నేత్రదానం చాలా గొప్పది. ఇప్పుడు నేత్రదానం చెయ్యడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఒక మనిషి కళ్లు దానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుంది అనేది పాత మాట. ఇప్పటి ఆధునిక వైద్యం ప్రకారం ఒక మనిషి కళ్లు దానం చేస్తే అది 8 మందికి చూపు వస్తుంది. ఆ వైద్య విధానం మన దేశంలోనే ఉండటం గర్వకారణం.
1: కార్యక్రమంలో మీరింతవరకు కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఏ ప్రాముఖ్యత గురించి విశేషాలు మీరింతవరకు విన్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు డి వరహాలు గారు గానం చేసిన లలిత గీతం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈరోజు మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఏఆర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. టీన్ టైమ్. ఈనాటి టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చురాలియా హై తుమ్నే, ఈ చిత్రానికి షాన్ అల్కాయగ్నిక్ పాడిన పాట, గీతరచన సుధాకర్ శర్మ, సంగీతం హిమేష్ రేషమ్యా.

కార్యక్రమంలో ఇప్పుడు బాజీగర్ ఈ చిత్రానికి కుమార్ సాను అల్కా యాగ్నిక్ పాడిన పాట. గీత రచన నవాబ్ అర్జు, సంగీతం అను మాలిక్.

అకేలే హమ్ అకేలే తుమ్ ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్ అల్కా యాగ్నిక్ పాడిన పాట. గీతరచన మజ్రూ సుల్తాన్పురి. సంగీతం అను మాలిక్.

0: जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మైకిలాడి తువానారి ఈ చిత్రానికి కుమార్ సాను అల్కాయగ్నిక్ పాడిన పాట. గీత రచన రాణి మాలిక్, సంగీతం అను మాలిక్.

కార్యక్రమంలో చివరిగా తుమ్సే మిల్కే రాంగ్ నెంబర్ ఈ చిత్రానికి కుమార్ సాను, అనురాధ పౌడ్వాల్ పాడిన పాట. గీతరచన ప్రవీణ్ భరద్వాజ్, సంగీతం డాబు మాలిక్.

మీరింతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. ఫోన్ నంబర్ మరొకసారి 0866-248-8812. కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న 1919లో జరిగిన చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? ప్రశ్న మరొకసారి

సారి 1919లో జరిగిన చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? కార్యక్రమంలో ముందుగా కోడలు దిద్దిన కాపురం ఈ చిత్రానికి పి. సుశీల పాడిన పాట, గీతరచన సి. నారాయణరెడ్డి, సంగీతం టీవీ రాజు. క్విజ్ ప్రశ్న మరొకసారి, 1919లో జరిగిన చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు?

ఇవలయ కార్యక్రమంలో నేను అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరో అని అడిగాను. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సూర్యనారాయణ గారు తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవి రావు గారు తణుకు నుంచి. ఇంటి పేరు కరెక్ట్గానే పెట్టారండి, ఆయన పేరు రాంగ్గా టైప్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ గారు దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు.

కరెక్ట్ ఆన్సర్ అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ కడప నుంచి వినయ్ శ్రీదేవి, శైలజ, కృష్ణ తులసి, అపర్ణ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి. కరెక్ట్ ఆన్సర్ పెడన జోగానంద కాలనీ నుంచి అప్పలరాజు గారు. కరెక్ట్ ఆన్సర్ కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు. కరెక్ట్ ఆన్సర్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ నాగమణి గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వరగంటి బదరి విశాల గారు. ఎక్కడి నుంచి పంపించారో చెప్పలేదండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ వెంకీ గారు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు పాపిణ్యపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ కందేరి గోపీనాథ్ కందేరి సుధారాణి తిరుపతి నుంచి. కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ కోట మన్మధరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, మను, రాజవోలు గ్రామం రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంభూపాల్ గారు, భారతి గారు మార్కాపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ మాణిక్యాలరావు గారు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనికా, త్రిలోక్. ఎక్కడి నుంచి అనేది పంపించలేదండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, తెనాలి నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ సమీనా గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్. కరెక్ట్ ఆన్సర్ లతా సుహాస్, హోస్కోట నుంచి. కరెక్ట్ ఆన్సర్ లాయర్పేట ఒంగోలు నుంచి శివకామేశ్వరరావు, వెంకట రంగారావు, పద్మావతి, రామలక్ష్మమ్మ. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ లతా గారు ఉయ్యూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. కరెక్ట్ ఆన్సర్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్, శ్యామల, అయాన్స్, శివన్న, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా. కరెక్ట్ ఆన్సర్ వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, భరత్ కుమార్, వాసవి నగర్, ఖార్ఖానా, సికింద్రాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ బత్తిని రవికుమార్, రామారావు, మల్లేష్ కుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ వీరా కనకారావు, పార్వతి, వీరభద్రాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ శ్రీనివాస్ గారు, శామల గద్వెల్ నుంచి, గజ్వేల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ శ్యామ్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ కుంచి రామమూర్తి గారు కుంచివానిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్ మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్

లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య. కరెక్ట్ ఆన్సర్ భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్, మార్టూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ కె రవీంద్రారెడ్డి గారు, సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ దస్తగిరి సంధ్యా, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్వలి, ఫాతిమా. కరెక్ట్ ఆన్సర్ కాకర రాజకుమార్, లావణ్య, సకినేటిపల్లి, రాజోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ మహేంద్ర గారు, తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రావు గారు, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుండి సుబాన్, రషీదా బేగం, సుమయ్య. కరెక్ట్ ఆన్సర్ రాధాగారు, ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం, తెలంగాణ నుంచి. కరెక్ట్ ఆన్సర్ చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ గమళ్లపాలెం, గూడూరు, నెల్లూరు జిల్లా నుంచి పావని, రుక్మిణి, శ్రీజ, తేజ, దీక్షిత, దార్విక్, మోక్షిత్, హరి, హర్ష. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మచిలీపట్నం నుంచి గాంధీ, జగదీష్, భగవాన్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాసుల పద్మగారు, గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఉమామహేశ్వరి గారు, తర్లుపాడు నుంచి. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ కేవీ రావు గారు, తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ గారు. కరెక్ట్ ఆన్సర్ నాగేంద్రప్ప ఉదయవు గారు, మొలకలమూరు తాలూకా, కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాంబాబు, సుశీల, రాజా, సుబ్రహ్మణ్యం, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. క్వశ్చన్ అంటున్నారా, 1919లో జరిగిన చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అని అడిగానండి. రాచర్ల సుబ్రహ్మణ్యం గారు, సరిపల్ల, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా, కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగరత్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాలి నుంచి కుమార్ గారు. రాంగ్ ఆన్సర్ అండి మీరు పెట్టింది, ఒకసారి చెక్ చేసుకోండి. రాధాప్రకాష్ గారు, ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. పెట్టిన వాళ్లే మళ్లీ మళ్లీ పెడుతున్నారండి, కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీగారు, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య గారు, మస్తాన్ బాషా, బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట్ల చింత ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూరేపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డోకిపర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపీనాథ్, బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తాన్రావు, దామర్ల పెదమస్తాన్రావు. కరెక్ట్ ఆన్సర్ రాంబాబు, సుశీల, రాజా, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రామ మనోహర్, తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు వేదాపాయలు నుంచి మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, 1919లో జరిగిన చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అని అడిగాను. ఆత్మకూరు నుంచి తాటిపాముల ఆదిశేషు గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. నేను అడిగిన క్విజ్ ప్రశ్నకు సరైన సమాధానం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. ఈయనకి జూన్ 2వ తేదీన, అంటే ఈరోజు ఆయన జయంతి, ఆంధ్రరత్న బిరుదును కూడా పొందారు. కార్యక్రమంలో తర్వాత క్విజ్ ప్రశ్న, భారతదేశంలో ఏ ప్రదేశంలో యమునా నది గంగానదిని కలుస్తుంది? ప్రశ్న మరొకసారి, భారతదేశంలోని ఏ ప్రదేశంలో

యమునా నది గంగానదిని కలుస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు గంగోత్రి, ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి, గంగా, కల్పన, శ్రీవర్ధిని పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి. ప్రశ్న మరొకసారి, భారతదేశంలోని ఏ ప్రదేశంలో యమునా నది గంగానదిని కలుస్తుంది?

నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారతదేశంలోని ఏ ప్రదేశంలో యమునా నది గంగానదిని కలుస్తుంది అని అడిగాను. భాస్కర్ని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి ఇందాకటి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సూర్యనారాయణ గారు తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ మనోహర్ తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ అమ్మను గుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ హర్నాదుపురం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం.

మండలం బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎల్ బండ విలేజ్ నుంచి వినయ్ యాంటోనీ రవిరెడ్డి. భాష కరెక్ట్ ఆన్సర్ పంపించారు రేణుకా గోపరాజు గారు కడప నుంచి. కరెక్ట్ ఆన్సర్ కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు. కరెక్ట్ ఆన్సర్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య. కరెక్ట్ ఆన్సర్ శ్యామ్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పావులూరు నుండి శంకా మోహనకృష్ణ గారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరగంటి బదరి విశాల గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ లాయర్పేట్ ఒంగోలు నుంచి రామలక్ష్మమ్మ పద్మావతి రంగారావు శివకామేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్ నాగమణి గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ ఆన్సర్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. కరెక్ట్ ఆన్సర్ కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుండి సుభాన్ రషీదా బేగం సుమయ్య. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుబ్రమణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ మిడతల రామమూర్తి గారు ఉరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నాగేంద్రప్ప ఉదేవు గారు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రామమోహన్ రావు సత్యవతి సూర్య మను ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ వైసీహెచ్ డేవిడ్ గారు దొనకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కందేరి గోపీనాథ్ కందేరి సుధారాణి తిరుపతి నుంచి. కరెక్ట్ ఆన్సర్ వెంకీ గారు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ గణేష్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ లతా సుహాస్ గారు హోస్కోట నుంచి. కరెక్ట్ ఆన్సర్ తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మోనికా త్రిలోక్. కరెక్ట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల నాగటి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి కుమార్ దివ్యజ్యోతి. కరెక్ట్ ఆన్సర్ వెలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి భరత్ కుమార్ వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ కాసుల పద్మగారు గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ బత్తిని రవికుమార్ రామారావు మల్లేష్ కుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాంభూపాల్ గారు భారతి మార్కాపూర్ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ శ్రీనివాస్ సామల గజ్వేల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురహరి యశోదా జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్ మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ ఎం రావు గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్
ఇంకొల్లు గాంధీ మార్కెట్ నుంచి డాడా సావిజ్ జాహీర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట్ నుంచి సుప్రియా సంతోష్. కరెక్ట్ ఆన్సర్ వీరా కనకారావు పార్వతి వీరభద్రాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్. కరెక్ట్ ఆన్సర్ సమీనా గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కాకర రాజకుమార్ లావణ్య సెకినేటిపల్లి రాజోల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ కట్ల రాజేశం సరోజిని మాయా కొత్తగూడెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ. కరెక్ట్ ఆన్సర్ తెనాలి నుంచి కుమార్ గారు. కరెక్ట్ ఆన్సర్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ మధు శ్రీవాణి రవి రాధిక త్రిలోక్ నవీన్ సౌమ్య శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీగారు నరేందర్ రెడ్డి రామకృష్ణయ్య గారు మస్తాన్ బాషా బుచ్చిరెడ్డిపాలెం నుంచి రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య గురుగుంట్ల ముంతా పెద్దన్న సూర్యపాలెం నుంచి శేషిరెడ్డి చిన్నప్ప డోకుపర్తి శివప్రసాద్ తుమ్మలచర్ల గోపీనాథ్ బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ చెన్నకేశవరావు గారు అత్తిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ మోనీష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ లతా గారు ఉయ్యూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎల్ బండా విలేజ్ నుంచి కడప శ్రీదేవి శైలజ. ఆన్సర్ పంపించలేదండి, ఒకసారి చెక్ చేసుకోండి. దామర్ల చినమస్తానరావు దామర్ల పెదమస్తానరావు మంగళగిరి నుంచి. కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు. కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ రిపీట్ చేయాలి. భారతదేశంలోని ఏ ప్రదేశంలో యమునా నది గంగానదిని కలుస్తుంది అని అడిగానండి. కుంచి రామమూర్తి గారు కుంచివానిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి ఆర్ శృతి కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ దాసరిపాలెం నుంచి శివదాసు రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ప్లీజ్, టైం అయిపోయిందండి. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారతదేశంలోని ఏ ప్రదేశంలో యమునా నది గంగానదిని కలుస్తుంది అని అడిగాను. చేబ్రోలు కైలాష్ గారు ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారతదేశంలోని ఏ ప్రదేశంలో యమునా నది గంగానదిని కలుస్తుంది అని అడిగాను. ప్రయాగ్రాజ్, అంతకుముందు అలహాబాద్ అని పిలిచేవాళ్ళు. ఇది ఉత్తరప్రదేశ్లోని ఒక ప్లేస్. ఇది త్రివేణి సంగమం కూడా అండి. ఇక్కడ గంగా యమున సరస్వతి నదుల సంగమం. ఓకే అండి, ఈనాటి యువలయ కార్యక్రమానికి మెసేజెస్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో నీతి దోహే పదవ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి పి కృష్ణ తులసి, విద్యార్థి షేక్ అలియా ఫర్హత్. వినండి పదవ తరగతికి హిందీ పాఠం నీతి దోహే.
4: నమస్తే అధ్యాపికా జీ.
5: నమస్తే. ఆవో ఆలియా బైఠో. ఆజ్ హమ్ నీతి దోహే నామక్ కవితా పాఠ్ కో పఢెంగే ధ్యాన్ సే సునో. ఇస్ కవితా పాఠ్ మే దో మహాన్ కవియోం కే దోహే హై. పహలా రహీమ్ కా, దూసరా బిహారీ కా. అబ్ మై కవి రహీమ్ కే బారే మే పరిచయ్ దుంగి, ధ్యాన్ సే సునో.
4: జీ హాన్ అధ్యాపికా జీ.
5: రహీమ్ కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుల్ రహీమ్ థా. వే అక్బర్ కే దర్బార్ కే నవరత్నో మే ఏక్ థే తథా అక్బర్ కే మిత్ర్ ఆర్ ప్రధాన సేనాపతి థే. ఉన్కా జన్మ 1556 మే లాహోర్ మే హువా ఔర్ ఉన్కి మృత్యు 1626 మే దిల్లీ మే హుయి థీ. రహీమ్ సంస్కృత్, అరబీ, ఫారసీ భాషావోం కే విద్వాన్ థే. రహీమ్ అప్నే దోహోం కే లియే ప్రసిద్ధ హై. ఉన్కే దోహే నీతి పరక్ ఔర్ ఉపదేశాత్మక్ హోతే హై. రహీమ్ సత్సయి, బరవై నాయికా భేద్, శృంగార్ సోరఠ్ ఇన్కి ప్రసిద్ధ రచనాయే హై. అచ్చా అబ్ మై రహీమ్ కే దోహోం మే పహలా దోహా పఢుంగి, సునో.
4: జీ హాన్ అధ్యాపికా జీ.
6: కహీ రహీమ్ సంపత్తి సగే బనత బహుతు బహురీత్, విపతి కసౌటీ జె కసె తేయి సాంచె మీత్.
5: అచ్చా అబ్ తుమ్ పఢో.
4: జీ అధ్యాపికా జీ. కహీ రహీమ్ సంపత్తి సగే బనత్ బహుత్ బహురీత్, విపత్తి కసౌటీ జె కసె తేయి సాచే మీత్.
5: ఫిర్ ఏక్ బార్ పడో.
4: కహీ రహీమ్ సంపత్తి సగే బనత్ బహుత్ బహురీత్, విపత్తి కసౌటీ జె కసె తేయి సాచే మీత్.
5: ఠీక్ హై. అబ్ ఇస్కా భావ్ బతాతీ హూ, సునో. రహీమ్ ఇస్ దోహే మే కహతే హై కి జబ్ హమారే పాస్ ఖూబ్ పైసే హై ఔర్ హమ్ సుఖ మే డూబే హుయే హై తబ్ కయీ లోగ్ కయీ ప్రకార్ సే ఆతే హై. థోడా సా పరిచయ హోనే పర్ భీ హమ్ సే దోస్తీ కర్నా చాహతా హై ఔర్ హమారే సాథ్ సాథ్ ఘూమ్తే రహతే హై. జబ్ హమ్ కష్టో మే హై ఔర్ హమారే పాస్ పైసే నహీ హై, దూసరోం కీ సహాయతా కీ ఆవశ్యక్తా హోతీ హై తబ్ కోయీ భీ హమే సహాయతా నహీ కర్తే హై. కష్టో మే విపత్తియో మే జో హమే సాథ్ దేతా హై వహీ సచ్చా మిత్ర హై. అర్థాత్ కష్టో మే హీ సచ్చే మిత్రం కీ పెహచాన్ హోతీ హై. కహీ రహీమ్ మానే రహీమ్ ఈ విధంగా చెబుతున్నారు. ఏమనంటే సంపత్తి అంటే సంపద, ధనము అనే అర్థం. సంపద ధనము మన వద్ద ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో, మనము సుఖాలలో మునిగి ఉంటామో అప్పుడు బహురీత్ అంటే అనేక రకాలుగా అనేక మంది మన వద్దకి వస్తారు. కొద్దిగా పరిచయం ఉన్నా మనతో స్నేహం చేయాలనుకుంటారు, మన వెంట వెంట తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం కష్టాలలో ఉంటామో, మన వద్ద డబ్బులు ఉండవో, ఇతరుల సహాయం అవసరం మనకు ఏర్పడుతుందో, అప్పుడు ఎవరు మనకు సహాయం చేయటానికి ముందుకు రారు. కష్టాలలో ఆపదలందు ఎవరైతే మనకు తోడుగా ఉంటారో వారే మనకు నిజమైన మిత్రులు. అబ్బు దోసరే దోహే కో పఢుంగి, ధ్యాన్ సేసును.
6: రహీమన్

0: बिना सब शून्य है, पानी के बिना मोती, मनुष्य और चूने सब बेकार हैं। अन्य बातों में कहना है तो पानी, यहाँ इसका अर्थ है चमक, चमक के बिना मोती, और पानी यहाँ इस शब्द का अर्थ है जल, जल के बिना चूना बेकार है। उसी तरह पानी यहाँ इस शब्द का अर्थ है प्रतिष्ठा, गौरव। प्रतिष्ठा के बिना मानव का जीवन भी शून्य है। रहीम ई दोहा नंदु पानी अने पदमनु अनेक अर्थाल्लो उपयोगिंचारु। సూక్ష్మ దృష్టితో ఈ పదానికి అర్థం చేసుకోవాలి. ఈ దోహానందు పానే అనే పదానికి నీరు, మెరుపు, ప్రతిష్ట మొదలగు అర్థములలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మోతి మరియు చూన్ అనే పదాలను కూడా వేరు అర్థాలలో ఉపయోగించారు. కవి రహీం ఈ విధంగా చెప్తున్నారు, మానవ జీవితంలో నీటికి గొప్ప స్థానం ఉంది. నీరు లేకపోతే అంతా శూన్యమే. ముత్యములు, మానవులు, భూమి అన్ని వ్యర్థమే. ఇంకొక విధంగా చెప్పాలంటే పాని ఇక్కడ ఈ పదానికి అర్థం మెరుపు. మెరుపు లేకుండా ముత్యములు, మరియు పాని ఇక్కడ ఈ పదానికి అర్థం నీరు. నీరు లేకుండా భూమి మరియు సున్నము వ్యర్థం. అదేవిధంగా పాని అనే పదానికి ఇక్కడ అర్థం ప్రతిష్ట. ప్రతిష్ట లేకుండా మానవ జీవితం కూడా వ్యర్థమే. అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి ఉత్తర్ దో. రహీమ్ కా పూరా నామ్ క్యా హై?
1: రహీమ్ కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుల్ రహీమ్ హై.
0: రహీమ్ కా జన్మ కహా హువా?
1: రహీమ్ కా జన్మ లాహోర్ మే హువా.
0: అచ్చా, రహీమ్ కిస్ దర్బార్ మే రహతే థే?
1: రహీమ్ అక్బర్ కే దర్బార్ మే రహతే థే.
0: మీత్ శబ్ద కా అర్థ బతావో.
1: మీత్ శబ్ద కా అర్థ హై మిత్ర యా దోస్త్.
0: అచ్చా, ఇస్ దోహే మే సచ్చా మిత్ర కిసే కహా గయా?
1: విపత్తి మే జో సాథ్ దేతా హై వహీ సచ్చా మిత్ర హై.
0: అచ్చా, యే తో రహీమ్ కే దోహే హై. అబ్ హమ్ बिहारी के दोहों को पढ़ेंगे.
1: जी हाँ अध्यापिका जी.
0: अच्छा, दोहों को पढ़ने के पहले बिहारी के बारे में परिचय दूंगी. सुनो, रीतकाल के कवियों में बिहारी को सर्वश्रेष्ठ माना जाता है. बिहारी का जन्म 1595 में ग्वालियर के निकट बसुआ गोविंदपुर गांव में हुआ. बिहारी की ख्याति सुनकर मुगल सम्राट शाहजहां ने इन्हें अपने दरबार में आमंत्रित किया. आगरे में कुछ दिन रहकर ये आमेर के मिर्जा राजा जयसिंह के दरबार में चले गए. वहाँ इन्होंने शतसई की रचना की. इनके दोहे नीतिपरक होते हैं. इनके दोहों के लिए गागर में सागर भर देने वाली बात कही जाती है, अर्थात थोड़े से शब्दों में अधिक भाव भर देना है. इनकी मृत्यु 1663 में हुई. अच्छा, बिहारी जी के दोहों में पहले दोहे को पढ़ूंगी. सुनो, कनक

0: జరిగింది. కనక్కనే పదానికి ఒక అర్థం బంగారము లేక సంపద, రెండవసారి ఉమ్మెత్తగా చెప్పటం జరిగింది. ఇది యమకాలంకారం. యమకంటే రెండు అని అర్థం. ఏదైనా ఒక పదమును మళ్లీ మళ్లీ వేరువేరు అర్థాలలో ఉపయోగించినచో దానిని యమకలంకార్ అని అంటాం. కవి బిహారీ ఏమని చెప్తున్నారంటే, కనక్క కనక్క తయ సౌగుని అనగా ఉమ్మెత్త కంటే బంగారం అంటే ధనము 100 రెట్లు మత్తును కలిగిస్తుంది. ఉమ్మెత్తకాయను తింటే మనిషికి మత్తు ఎక్కుతుంది. బంగారము అంటే ధనము పొందటం వల్ల మనిషికి శాశ్వతంగా మత్తు ఎక్కుతుంది, అంటే పిచ్చివాడుగా అవుతాడు. ఉమ్మెత్తకాయ లేదా మాదక పదార్థములను సేవించినచో కొద్ది సమయం వరకు మనిషి మత్తులో ఉంటాడు, తరువాత మత్తు వదిలిపోతుంది. కాని బంగారమును పొందటం వల్ల ధనము యొక్క మత్తు ఎక్కువసేపు ఉంటుంది. అబ్ ఇస్ దోహైకే కఠిన శబ్దం కో బతాతి హూ లిఖ లో.
1: జీ హా అధ్యాపికా జీ.
0: కనక్ సోనా బంగారము సంపద.
1: కనక్ సోనా బంగారము సంపద.
0: సౌగుని సౌబార్ 100 రెట్లు.
1: సౌగుని సౌబార్ 100 రెట్లు.
0: మాదకత నష మత్తు.
1: మాదకత నష మత్తు.
0: అధికాయ్ బహుత్ ఎక్కువ.
1: అధికాయ్ బహుత్ ఎక్కువ.
0: బౌరాత్ మదించిన మత్తెక్కిన.
1: బౌరాత్ మదించిన మత్తెక్కిన.
0: అబ్మై దూసరే దోహే కో పఢుంగి సునో. నరిక

0: अब तुम पढ़ो।
1: जी हाँ अध्यापिका जी। नरकी अरु नल नीर की गति एकई करजोई, जेतौ नीचौ हवाई चलई तेतौ ऊंचौ होई।
0: फिर से बोलो।
1: नरकी अरु नल नीर की गति एकई करजोई, जेतौ नीचौ हवाई चलई तेतौ ऊंचौ होई।
0: अच्छा इसका भाव सुनो। आदमी और नल के पानी की गति एक ही होती है, जितना नीचे होकर चलता है उतना ही ऊपर उठता है। इसका अर्थ यह है कि जो आदमी विनम्रता से अपना जीवन बिताता है उतना उन्नति पा सकता है। हम ये विषय पेड़ के झुकी डालियों से भी सीख लेते हैं, अर्थात विनम्र व्यक्ति उन्नत शिखरों पर खड़े रहता है। अब इसका भाव सुनो। మనిషి మరియు కుళాయి ధారల నడక చలనము ఒకే విధంగా ఉంటాయి. కుళాయి నీరు కిందకు ఎంత వేగముగా ప్రవహిస్తుందో అంతే వేగంతో పైకి ఎగిసిపడుతుంది. దీని అర్థము ఏంటంటే ఏ మనిషి అయితే వినమ్రతతో తన జీవితాన్ని గడుపుతాడో అంత అభివృద్ధిని సాధిస్తాడు. మనం ఈ విషయాన్ని వంగిన చెట్ల కొమ్మల నుంచి కూడా నేర్చుకోవచ్చు. వినమ్రత కలిగిన వ్యక్తి ఉన్నత శిఖరాలను అందుకుంటాడు. ठीक है। अच्छा आलिया अब पाठ समाप्त हो गया।
1: धन्यवाद अध्यापिका जी।
0: शुभाशीष।
2: नीति दोहे पदो तरगति की हिंदी पाठम मीरिंतवरकु विन्नारु। उपाध्यायिनी श्रीमती पी कृष्ण तुलसी, विद्यार्थी शेख अलिया फरहत। ई कार्यक्रमम आकाशवाणी विजयवाड़ा केंद्रं नुंडि वेलवडिंदी।

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఏ అంకరాజు గారి డోలు లయ విన్యాసం వింటారు మిశ్రచాపుతాళంలో.

మీరింతవరకు శ్రీ ఏ అంకరాజు గారి డోలు లయ విన్యాసం విన్నారు. మిశ్రచాపుతాళంలో ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపుబాటిలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా ఒకే ఒక్కడు చిత్రానికి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
4: ఫిదా చిత్రానికి మధుప్రియ, రామ్కి, సింధూరి పాడిన పాట వింటారు. గీత రచన సుద్ధాల అశోక్ తేజ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
4: వేటూరి గారి సాహిత్యంలో చూడాలని ఉంది ఈ చిత్రానికి హరిహరన్ పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 to 2026. It's a sixer.

ఆకాశవాణి 90 ఇయర్స్ నాట్ అవుట్ ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో చివరిగా వేటూరి గారి సాహిత్యంలో బాంబే చిత్రానికి చిత్రా పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి
4: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
3: మన భారతదేశం విన్న తొలి స్వరం
4: ఆకాశవాణి.
3: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
4: కోట్లాది గుండెల చప్పుడుగా.
3: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
4: సమాజ స్వరం
3: మన ఆకాశవాణి.
4: సమాచారాన్ని అందించడమే కాదు,
3: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
4: 9 దశాబ్దాల విశ్వసనీయత,
3: 90 ఏళ్ల అనుబంధం.
4: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
3: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
4: గ్రామం నుంచి నగరం వరకు
3: సమాచారం,
4: వినోదం,
3: విజ్ఞానాన్ని అందిస్తూ
4: సంస్కృతికి అద్దం పట్టింది.
3: మారుతున్న కాలంతో పాటు
4: సరికొత్త సాంకేతికతతో
3: మీ ముందుకు సరికొత్తగా
4: ఆకాశవాణి. వినండి,
3: ఆస్వాదించండి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్.

0: కాల్ 1800-420-2233.
1: హాయ్ అండి, యువ శ్రోతులందరికీ నమస్కారం. ఎప్పట్లాగానే సరికొత్త విశేషాలతో మే ముందుకు వచ్చేసాం. కార్యక్రమంలో మనం ముందుగా ప్రపంచ ఆహార సంబంధిత ఆరోగ్య సమస్యల అవగాహన రోజు కనుక దీని గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలని చెప్తుంటాం. కానీ కొంతమంది ఆహార విషయంలో అనారోగ్యకరమైన అలవాట్లకు బానిసై తమ ఆరోగ్యాన్ని తామే దెబ్బతీసుకుంటుంటారు. ఇలాంటి సమస్యల గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జూన్ 2న ప్రపంచ ఆహార సంబంధిత ఆరోగ్య సమస్యల అవగాహన రోజు నిర్వహిస్తారు. ఈ రోజుల్లో ముఖ్యంగా యువతలో శరీర ఆకృతి గురించి ఎక్కువ ఆందోళన కనిపిస్తుంది. సన్నగా కనిపించాలని కొందరు భోజనం తగ్గిస్తారు, మరికొందరు బరువు పెరుగుతామనే భయంతో సరైన ఆహారం తీసుకోరు, ఇంకొందరు ఒత్తిడి ఆందోళన కారణంగా అవసరానికి మించి తింటారు. ఇవన్నీ కూడా ఆహార సంబంధిత ఆరోగ్య సమస్యలకు దారితీసే అంశాలే. మన శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు, ఉద్యోగులు, యువత సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అందంగా కనిపించడం అంటే కేవలం సన్నగా ఉండడం కాదు, ఆరోగ్యంగా ఉండడమే నిజమైన అందం. ప్రతి ఒక్కరి శరీర నిర్మాణం వేరు. ఇతరులతో పోల్చుకొని ఆహారాన్ని తగ్గించడం లేదా పెంచడం సరైన పద్ధతి కాదు. మన రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, పాలు, తగినంత నీరు ఉండేలా చూసుకోవాలి. అలాగే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి డైట్ను అనుసరించడం కూడా మంచిది కాదు. ఏదైనా ప్రత్యేక డైట్ పాటించాలనుకుంటే వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి. పిల్లలు భోజనం చేయకుండా ఉండడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం లేదా ఆహార విషయంలో అసాధారణ ప్రవర్తన చూపితే వారితో ప్రేమగా మాట్లాడి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. శ్రోతలారా, ఆరోగ్యకరమైన జీవితం కోసం సరైన ఆహారం చాలా ముఖ్యం. మన శరీరాన్ని ప్రేమిద్దాం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకుందాం. ఈ ప్రపంచ ఆహార సంబంధిత ఆరోగ్య సమస్యల అవగాహన రోజు సందర్భంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని గుర్తుంచుకుందాం. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కని పాట మీకోసం.
2: పుష్ప చిత్రం నుండి సిశ్రీరామ్ పాడిన పాట వింటారు.

పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం కార్యక్రమంలో మరొక అంశం గురించి తెలుసుకుందాం. మన జీవితంలో కొన్ని సందర్భాలు చాలా కీలకంగా ఉంటాయి. ఒక ప్రమాదం జరిగినప్పుడు లేదా ఎవరికైనా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు వైద్యులు వచ్చే వరకు ఇచ్చే ప్రాథమిక సహాయం ఒక ప్రాణాన్ని కాపాడగలదు. అలాంటి ప్రాథమిక చికిత్సల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారాన్ని నేషనల్ సిపిఆర్ మరియు ఏఈడి అవగాహన వారంగా పాటిస్తారు. ముందుగా సిపిఆర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్, అంటే గుండె కొట్టుకోవడం లేదా శ్వాస ఆగిపోయినప్పుడు వైద్య సహాయం అందే వరకు గుండె మరియు ఊపిరితిత్తుల పనితీరును కొనసాగించేందుకు చేసే అత్యవసర ప్రథమ చికిత్స. అలాగే ఏఈడి అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. ఇది గుండె స్పందన అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు విద్యుత్ షాక్ ద్వారా గుండెను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి ఉపయోగించే పరికరం. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, పెద్ద షాపింగ్ మాల్ వంటి ప్రదేశాలలో ఇవి అందుబాటులో ఉంటాయి. ఒక వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోయి స్పందించకపోతే వెంటనే అత్యవసర వైద్య సేవలకు సమాచారం ఇవ్వాలి. వైద్య బృందం వచ్చేలోపు సరైన ప్రథమ చికిత్స అందితే ప్రాణాలను కాపాడే అవకాశాలు పెరుగుతాయి. అందుకే సిపిఆర్ గురించి ప్రాథమిక అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు తరచూ ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో పాల్గొని అవసరమైన అవగాహన పొందడం మంచిది. ఎందుకంటే అత్యవసర పరిస్థితి ఎప్పుడు ఎక్కడ వస్తుందో ఎవరికీ తెలియదు. అలాగే మనం ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ వంటి మంచి అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఒక చిన్న అవగాహన, ఒక చిన్న సహాయం ఒక సరైన చర్య కొన్నిసార్లు ఒక ప్రాణాన్ని నిలబెట్టగలదు. అందుకే ఈ నేషనల్ సిపిఆర్ మరియు ఏఈడి అవగాహన వారం సందర్భంగా ప్రథమ చికిత్స గురించి తెలుసుకుందాం, ఇతరులకు కూడా తెలియజేద్దాం. ఆరోగ్యంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం.

పాడ విన్నారు కదండి. ఇప్పుడు మనం పట్టుదల విజయానికి తొలి అడుగు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో యువత ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో ఒకటి నిరుత్సాహం. ఒక పరీక్షల్లో ఆశించిన మార్కులు రాకపోయినా, ఉద్యోగం ఆలస్యమైనా, ఒక అవకాశం చేజారిపోయినా చాలామంది తాము ఓడిపోయానని భావిస్తారు. కానీ నిజానికి విజయం అనేది ఒక రోజులో వచ్చే విజయం కాదు. దాని వెనక ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో వైఫల్యాలు, ఇంకా అంతకంటే ఎక్కువ పట్టుదల ఉంటుంది. మన జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకొని ముందుకు వెళ్లే శక్తినే పట్టుదల అంటారు. గెలిచిన వాళ్ళందరికీ ఒక సామాన్య లక్షణం ఉంటుంది. ఆ ప్రతిభ కాదు, అదృష్టం కాదు, అది పట్టువదలని మనస్తత్వం. ఒక విత్తనం మట్టిలో నాటిన వెంటనే చెట్టుగా మారదు. నీరు, సమయం, సంరక్షణ అవసరం. అలాగే మన కళలు కూడా ఒక్కరోజులో నిజం కావు. వాటికి కష్టం, సహనం, నిరంతర ప్రయత్నం అవసరం. యువత ఒక విషయం గుర్తుంచుకోవాలి, వైఫల్యం అనేది ముగింపు కాదు, అది నేర్చుకునే అవకాశం. ఒకసారి విఫలమైతే ఇంకోసారి ప్రయత్నించాలి, రెండోసారి కాకపోతే మూడోసారి ప్రయత్నించాలి. ప్రయత్నం ఆపినప్పుడే నిజమైన ఓటమి వస్తుంది. సోషల్ మీడియాలో ఇతరుల విజయాలను చూసి

0: సాగండి, మీపై నమ్మకం పెంచుకోండి, మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోండి. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.
1: ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుండి నరేంద్ర బృందం పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో మరొక పాట. అంజీ చిత్రం నుండి టిప్పు, సునీత పాడిన పాట వింటారు.

పాఠం విన్నారు కదండి. ఇప్పుడు దాకా మనం ఎంతో మంచి సమాచారం తెలుసుకున్నాం కదండి. మళ్ళీ రేపు మరో ఆసక్తికరమైన విశేషాలతో మీ ముందుకు వస్తాము. ఇంతటితో యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

0: లక్ష్యాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
0: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
0: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
0: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
0: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లాట్రైట్ గనుల వర్గీకరణ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. నైరుతి రుతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర సూచించారు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. అందరికీ సమానంగా వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ 30వ సంయుక్త స్నాతకోత్సవాలకు ఆయన ఈరోజు

0: అధ్యక్షత వహించి స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వైద్య విద్య, ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ విదేశాలలో ఆరోగ్య సేవల బలోపేతానికి ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దోహదపడిందని గవర్నర్ కొనియాడారు. విద్యార్థులు యోగా ధ్యానం చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలని, తగిన విశ్రాంతి, నిద్రకు ప్రాధాన్యతనివ్వాలని గవర్నర్ సూచిస్తూ,
1: ఇన్స్టిట్యూషన్స్ లైక్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్టాండ్ అట్ ద హార్ట్ ఆఫ్ దిస్ ఎండెవర్ ఫర్ ద ప్రిపేర్ ద స్కిల్డ్ అండ్ కంపాషనేట్ ప్రొఫెషనల్స్ హూ ట్రాన్స్ఫార్మ్ హెల్త్ కేర్ సిస్టమ్ అండ్ స్ట్రెంగ్తన్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద సొసైటీ. డియర్ గ్రాడ్యుయేట్స్, టుడే మార్క్స్ ద కల్మినేషన్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్, డిసిప్లిన్ అండ్ పర్సీవియరెన్స్. ద డిగ్రీస్ యూ రిసీవ్ టుడే సింబలైజ్ యువర్ అకాడమిక్ సక్సెస్, బట్ దే ఆల్సో సిగ్నిఫై సంథింగ్ ఫార్ గ్రేటర్, ద ట్రస్ట్ దట్ సొసైటీ ప్లేసెస్ ఇన్ యూ.
0: గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై అమరావతిలోని సచివాలయంలో వివిధ శాఖలతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సందర్బంగా ఆయన చెప్పారు. పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలలో పుష్కరాల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం 6 జిల్లాల్లో 525 ఘాట్లను పుష్కరాల కోసం సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈసారి పుష్కరాలలో పుణ్యస్నానాల కోసం 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లుగా తెలిపారు. రాజమహేంద్రవరం, నర్సాపురం సహా వివిధ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ పరిధిలో 1974 కోట్ల రూపాయల వ్యయంతో 1660 పనులు జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. అదేవిధంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలో 1080 కోట్ల రూపాయల విలువైన 1140 పనులు చేస్తున్నారని ముఖ్యమంత్రికి వివరించారు. లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులపై కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు లేఖ రాశారు. లాటరైట్లో అల్యూమినియం 20% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దానిని ఉపఖనిజంగా కాకుండా బాక్సైట్గా పరిగణించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మార్పుల వల్ల రాష్ట ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆ లేఖలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల రాష్టంలో గనుల లీజు ప్రక్రియ స్తంభించిపోయిందని వెల్లడించారు. కొత్త నిబంధనలతో గతంలో మైనర్ మినరల్ కింద ప్రాసెస్ చేసిన 402 గనుల లీజు దరఖాస్తులను రాష్ట ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందని కేంద్రం దృష్టికి ముఖ్యమంత్రి వివరించారు. గతంలో మైకా, క్వార్ట్స్, ఫెల్డ్స్పార్, బాక్సైట్ ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ ఖనిజాలుగా మార్చినప్పుడు కేంద్రం సేవింగ్ క్లాజ్ ఇచ్చిందని తన లేఖలో గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో లాటరైట్ ఖనిజానికి కూడా సేవింగ్ క్లాజ్ ఇచ్చి పెండింగ్ లో ఉన్న 402 దరఖాస్తులను పాత నిబంధనల కింద ప్రాసెస్ పూర్తి చేసి 2 ఏళ్లపాటు వెసులుబాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. నైరుతి రుతుపవనాల కాలం అధికారికంగా ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం అడవినెక్కలంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాంగణంలో నైరుతి రుతుపవనాలు 2026 అంచనాలు, సన్నద్దత, విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు అన్న అంశంపై సమాపేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సమాపేశానికి దృశ్య మాధ్యమం ద్వారా ఢిల్లీ నుంచి పాల్గొన్న మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ, నైరుతి రుతుపవనాల కాలంలో ఎదురయ్యే వాతావరణ సవాళ్ల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, విపత్తుల తీవ్రతను తగ్గించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బహుళ విపత్తు వాతావరణ హెచ్చరిక సేవలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో అన్నది పూర్తిగా ఆయన వివరించారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు జరిగే ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీన్ దయాల్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కారాన్ని ప్రకాశం జిల్లా అధికారులు అందుకోనున్నారు. ఈ పురస్కారం సాధించిన ప్రకాశం జిల్లాలోని గుండమాల గ్రామంపై ఆకాశవాణి ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లాలోని తీరప్రాంత మత్స్యకార గ్రామం గుండమాల మారుమూల ప్రాంతంలో ఉన్న మౌలిక వసతుల కల్పనలో ఈ గ్రామం ముందంజలో ఉంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో స్వావలంబన పూర్వక మౌలిక వసతుల సాధన విభాగంలో కొత్తపట్నం మండలంలోని గుండమాల పంచాయతీ 3 ర్యాంకులో నిలిచి 25 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని సాధించింది. ఈ సందర్బంగా గ్రామస్తుడు బాబు మాట్లాడుతూ,
2: నా పేరు బాబు, గుణం మల్మాది. సరే, మాకు ఈ అవార్డు రావటం చాలా గర్వకారణంగా ఉంది. దీన్ దయాళ ఉపాధ్యాయ అవార్డు అంటే జాతీయ స్థాయిలో బెస్ట్ పురస్కారమే. ఈ అవార్డు వచ్చినందుకు మా ఊరు ప్రజలు సహకారం చాలా చాలా మట్టుకు ఉంది. ఎందుకంటే మా ఊరు ఫస్ట్ నుంచి కూడా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. బాగా ఎవరు తప్పు చేసినా గానీ ఖండించే విధంగా ఉండటం వల్ల, మాకు అందరు సమిష్టిగా చేయటం వల్ల మాకు ఈ అవార్డు వచ్చింది.
0: తెలంగాణ రాష్ట 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు తెలియజేశారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన స్పందిస్తూ, రెండు రాష్టాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ తెలుగు జాతి ఎప్పుడూ ఒకటేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో కేవలం మౌలిక వసతుల కల్పన కోసమే ఎకరాకు 2 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజధాని రైతులు ఆయనను ఈరోజు కలిశారు. ఈ సందర్బంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించామని తెలిపారు. మావిగన్ను గ్రోత్ కారిడార్గా ప్రకటించాలని ఆయన రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం 48 వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయని కలెక్టర్ విజయకృష్ణన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వసతి గృహాల్లో విద్యార్థులకు ఉచిత భోజనం, పాఠ్య పుస్తకాలు, వసతి ఆరోగ్య పరిరక్షణతో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లా స్థాయిలో గుర్తింపు పొందారని పేర్కొన్నారు. యునైటెడ్ నేషన్స్ ఇండస్టియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యునిడో ప్రతినిధి బృందం ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో పర్యటించింది. నగరంలోని పారిశుద్ధ్య, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించిన బృందానికి సుస్థిర పట్టణాభివృద్ది, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుద్ధ్య నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కమిషనర్ మయూర్ అశోక్ వివరించారు. ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. లాటరైట్ గనుల వర్గీకరణ విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. నైరుతి ఋతుపవనాల కాలం ప్రారంభమైన నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావాలని భారత వాతావరణ విభాగం ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ప్రవాచకో నరేంద్ర దత్త సేమవాలః. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా ప్రోక్తం యత్ శిక్షా సశక్తీకరణస్య మహత్వపూర్ణం సాధనం విద్యతే అపి చ వాస్తవిక వికాసః తదైవ సమ్యగ్ రూపేణ ప్రాప్స్యతే యదా సమాజస్య సర్వే ఏవ పక్షాః సామాజికేన, ఆర్థికేన, శైక్షికేన చ రూపేణ వికసితాః భవిష్యంతి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఇత్యనేన విగతమాసే 23.20 అర్బుద రూప్యకాణాం ఆదాన ప్రదాన విషయకం శిఖరం సమావాప్తం. కేంద్ర సర్వకారేణ ఆవృజన నియమే నిర్గతాయాః అధిసూచనాయాః అనుసారం అధునా 80+100 దినాని యావత్ ఆగమ్యమానాః వైదేశికాః యది స్వకీయం ప్రవాస సమయం వర్ధయితుమిచ్ఛంతి తర్హి తేభ్యః ఆవృజనావధే సమాప్తిపూర్వం ఏవ పంజీకరణం అనివార్యమస్తి. భారతస్య ముఖ్య న్యాయాధీశ న్యాయమూర్తి సూర్యకాంత ఇత్యసౌ అద్య సర్వోచ్చ న్యాయాలయస్య పంచ న్యాయాధీశేభ్య పదస్య శపథవచనం ప్రాయచ్ఛత్. సర్వోచ్చ న్యాయాలయ న్యాయాధీశానాం సంఖ్యా సమేధ్య 38 సంజాతా. అపి చ విజ్ఞాన ప్రౌద్యోగికీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జర్మనీ దేశస్య థురింగియా ఇత్యస్య మంత్రి రాష్ట్రపతి చ మారియో వోక్ట్ ఇత్యసౌ చ అద్య నవదిల్ల్యాం క్వాంటం సంచారస్య ఫోటోనిక్స్ ఇత్యస్య ఉద్యోగ నేతృత్వ భూతస్య డీప్టెక్ సహయోగస్య చ విషయే చర్చితవంతౌ. అథ వార్తాః విస్తరేణ. రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా ప్రోక్తం యత్ శిక్షా సశక్తీకరణస్య మహత్వపూర్ణం సాధనం విద్యతే. శిక్షా ఏవ జనాన్ ఆత్మనిర్భరం జాగరూకః సక్షమశ్చ కారయతి. అద్య నవదిల్ల్యాం అసో

0: జనజాతీయ ఛాత్రవృత్తి లాభార్థినః సంబోధయతి స్మ. అస్మిన్ అవసరే సా ప్రోక్తవతీ యత్ వాస్తవిక వికాసః తదేవ సమ్యగ్ రూపేణ ప్రాప్స్యతే యదా సమాజస్య సర్వే ఏవ పక్షాః సామాజికేన ఆర్థికేన శైక్షికేన చ రూపేణ వికసితాః భవిష్యంతి.
1: जुबा हमारी राष्ट्र की शक्ति आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं विशेषकर जनजातियों समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जोड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तब सशक्त समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण होगा.
0: సా రేఖాంకితవతీ యత్ సర్వకారస్య ఛాత్రవృత్తి యోజనయా జనజాతివర్గేభ్య ఉచ్చ శిక్షాయాః అవసరాణాం చ ఆదానేన ప్రదానేన తేషాం జీవనం పరివర్తితం. ద్రౌపది ముర్ముమువర్యా అకథయత్ యత్ భారతే ప్రతిభాసంపన్నానాం నైయున్యం న అస్తి అపితు తేషాం అభిజ్ఞానం పోషణం తేభ్య ఉచిత మార్గదర్శన ప్రదానం చ ఆవశ్యకమస్తి.
1: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को आगे बढ़ाने के लिए अनेक योजनाओं के माध्यम से निरंतर प्रयास कर रहे हैं. छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है. ये उन युवाओं के जीवन में नई संभावनाओं का द्वार खोलती है जिनमें प्रतिभा तो होती ही है परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ते रोकता. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई कि अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्र में उच्च शिक्षा प्राप्त की है.
0: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఇత్యనేన విగత మాసే 23.20 అరబుదు రూప్యకాణం ఆదాన ప్రదాన విషయకం శిఖరం సమావాప్తం. విత్తీయ సేవా విభాగ సార్వజనిక సందేశ మాధ్యమే లిఖితే సందేశే డిజిటల్ ఇతి రూపేణ ధనాదాన ప్రదానం స్వీకర్తుం నాగరికాన్ ప్రతి ఆభారం వ్యక్తీకృతవాన్. అవధేయం యత్ యూపీఐ ఇత్యేతత్ ప్రకల్పం విశ్వస్య సర్వోచ్చత్వేన రియల్ టైమ్ పేమెంట్ ఇతి ప్రకల్ప రూపేణ సమద్భూతమస్తి యత్ దేశస్య డిజిటల్ అర్థవ్యవస్థాయాః ఆధారః వర్తతే. కేంద్ర సర్వకారేణ ఆవ్రజన నియమే విదేశ నియమేషు చ సంశోధనం అధిసూచితమస్తి. నియమానుసారం భారతే 80+ దినాని యావత్ ఆగమ్యమానాః వైదేశికాః యది స్వకీయం ప్రవాస సమయం వర్ధయితుమిచ్ఛంతి తర్హి తేభ్య ఆవ్రజనావధే సమాప్తి పూర్వమేవ పంజీకరణం అనివార్యమస్తి. ఇతః పూర్వం 80+ దినానాం అవధే సమాప్త్యానంతరం 14 దినాభ్యంతరం పంజీకరణం ఆవశ్యకమాసీత్. గృహమంత్రాలయేన ఆవ్రజన్ విదేశీ నియమః ఇత్యేషా అధిసూచన నిర్గతాస్తి. యస్యాం ఆవ్రజన్ విదేశీ నియమః ఇత్యస్యాంతర్గతం పంజీకరణ సీమాయాం సమయసీమా అధ్యర్థనా తంత్రే చ మహత్వపూర్ణాని పరివర్తనాని కృతాని సంతి. यद्यपि निर्धारितावधेः अनन्तरं पञ्जीकरणं केवलं आपत्काल परिस्थितिषु एव स्वीकार्यं भविष्यति. प्रथमवारं नियमेषु अन्तर्जालमाध्यमेन अध्यर्थना प्रणालिः योजितास्ति. केनापि आदेशेन प्रभावितः जनः अधुना आव्रजन विभागायुक्तं अन्तर्जालमाध्यमेन प्रार्थयितुं शक्नोति. अध्यर्थना आदेश प्राप्तिसमयात् 30 दिनानाम् अभ्यन्तरम् एव कुर्यात्. ఆయుక్తః సంబంధిత పక్షం సంశ్రుత్య నిర్ణయం దాస్యతి అపి చ విషయస్య సమాధానం 60 దినానాం అభ్యంతరం ఏవ కుర్యాత్. సంస్కృత వార్తాయాః సంస్కరణం ఇదం ఇదానీం ఆకాశవాణితః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇతి చలదూరభాషీయ తంత్రాంశి అపి ఉపలబ్ధో భవిష్యతి. భారతస్య ముఖ్య న్యాయాధీశ న్యాయమూర్తిః సూర్యకాంతః ఇత్యసౌ అద్య సర్వోచ్చ న్యాయాలయస్య 5 న్యాయాధీశేభ్యః పదస్య శపథవచనం ప్రాయచ్ఛత్. న్యాయమూర్తి శీలనాగు శ్రీచంద్రశేఖర సంజీవ సచదేవ అరుణపల్లి వరిష్ఠాధివక్త్రి వి మోహనా చ సర్వోచ్చ న్యాయాలయస్య న్యాయాధీశత్వేన శపథవచనం స్వీకృతవంతః. అవధేయం యత్ కేంద్రేణ సర్వోచ్చ న్యాయాలయ కాలేజియం ఇత్యస్య అనుశంసాం పాలయతా యః ఏవ ఏతేషాం నియుక్తి విషయకీ స్వీకృతి ప్రదత్తా. ఏతాః నియుక్తయః రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా సర్వోచ్చ న్యాయాలయ సంశోధన అధ్యాదేశః ఇత్యస్య ప్రతిష్ఠాపనానంతరం కృతాః సంతి. అధునా భారతస్య ముఖ్య న్యాయాధీశేన సహ సర్వోచ్చ న్యాయాలయ న్యాయాధీశాం స్వీకృతా సంఖ్యా 34 సమేధ్య 38 యావత్ కృతాస్తి. విజ్ఞాన ప్రౌద్యోగికీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ జర్మనీ దేశస్య

0: కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి బాల విహార్ కార్యక్రమంలో విజయవాడ కృష్ణలంక శ్రీ భారతి హై స్కూల్ విద్యార్థి విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా బుర్రకథని మనకి పరిచయం చేయడానికి వస్తున్నారు నవ్యశ్రీ, వాణి, అఖిలాండేశ్వరి.
4: జయము జయము మన భారత మాతకు జయము, దిగ్విజయము
5: తన్నాన తాన,
4: చదువులనిచ్చు సరస్వతి తల్లి.

0: దేవనందన తరికిట జం తరిత.
1: అక్క, ఈరోజు నువ్వే కథ చెప్పబోతున్నా?
2: ఈరోజు మనం చెప్పబోయే కథ సీత ఇష్టాలు.
0: తకతా తకిట తక తరికిట తరికిట తా, ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన

0: పది మందికి ప్రేరణనిచ్చే వర్తమాన కథరా తరికిట జం తరిత.
1: ఇంతకు ఎవరా పైడివమ్మ, ఏమా కదా?
2: తర్వాత కథ వినండి.
0: పూట గడవని తల్లి తండ్రులకు పాటులెక్కువాయే,
3: తన్నాన తానా
0: పంటలు పొండక పొట్టని.

0: తరికిట జంతరిత.
1: ఇంతకు సీత బడికెళ్ళిందా లేదా?
0: లేదు చెల్లి, అమ్మా నాయన పనిలోకి పోతే తమ్ముణ్ణి చెల్లెల్ని ఆడించుకోవడానికి ఆమె అంకితమైపోయింది.
1: ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదక్క?
2: ఇంటి పనులనే చేసరా,
1: సరే
2: వంట పని కొంత.

0: అరికిట జమ్తరిత.
1: తర్వాత ఏం జరిగిందక్క?
0: ఇంకేం జరుగుతుంది, నాలుగు రాళ్ళు సంపాదించిన తర్వాత ఆ రాళ్లతోనే ఆ పిల్ల నెత్తిపై నీళ్లు పోసి పెళ్లి చేశారు.
2: ఓ భారతీయుడా, ఓ బాలబానుడా, వినవయ్య వీణుల విందుగా, తెలుసుకోవయ్య చరితను ముందు, ఎన్నో జన్మల పుణ్య ఫలం విధి మానవ జన్మంబు.
1: అది మానవ జన్మంబు.
2: అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టంబు.
1: అవును, పుట్టుట శ్రేష్టంబు.
2: సహనము స్నేహము ప్రేమాభావము ఆమె గొప్పతనము.
1: అది ఆమె గొప్పతనము.
2: ఆ గొప్పను కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి,
1: బహు చక్కగా పెంచాలి.
2: అప్పుడే ఇల్లూరు దేశం అభ్యున్నతి పొందు.
1: అను అభ్యున్నతి పొందు.
2: అట్టి బాలికల నుంచి పెట్టుట అన్యాయం బగును.
1: అంతే అన్యాయం బగును.
2: ఓ భారతీయుడా, బాలబానుడా, వినవయ్య వీణుల విందుగా, తెలుసుకోవయ్య చరితను ముందు, ఎన్నో జన్మల పుణ్య ఫలం ఇది మానవ జన్మంబు.
1: అది మానవ జన్మంబు.
3: ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు, వాళ్ళ నడిచిపెట్టడం మహాపాపం అంటున్నావు, బాగానే ఉంది. కానీ అటువంటి నలుగురు గొప్పవాళ్ళ పేర్లు చెప్పక్క.
2: రుద్రమదేవి చూడరా,

0: పరచర
1: సాయి
0: దుర్గాబాయి దేశము
1: సాయి
0: మహిళల మార్గము దిద్దరా
1: సాయి
0: కల్పన చావ్లా చూడరా
1: సాయి
0: అంతరిక్షమునకెగరరా
1: సాయి
0: అన్ని రంగములలోన మహిళలు ఆదర్శంగా నిలిచారు బలానంటి బలితముడా సాయి మేలు బలానోయ్ తందాన తకతా తకిట తక తరికిట తరికిటతా అక్షరమాల నేర్చరా
1: సాయి
0: తెలుగు చక్కగా చదివేరా
1: సాయి
0: ఎక్కాలన్నీ నేర్చరా
1: సాయి
0: లెక్కలు చక్కగా చేసరా
1: సాయి
0: పరిసరాల విజ్ఞానము
1: సాయి
0: పక్కాగా గ్రహించరా
1: సాయి
0: ఏది చదివినా ఏది రాసినా ఎదురు లేదు తనకు
1: తందాన
0: అందరిలోనూ అన్నిటికన్నా ముందు నిలిచి తుదకు తాతకిటతక తరికిట తరికిట ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు బాయి
1: చూడరాదు బాయి
0: అన్నిటిలోనూ అవకాశాలను కల్పించాలోయి
1: కల్పించాలోయి
0: చదువులనైనా పదవులనైనా సమానమేనోయి
1: వాళ్ళు సమానమేనోయి
0: వాళ్లలోని ప్రతిభను గుర్తించి గౌరవించోయి
1: తప్పక గౌరవించబోయి
0: తరికిట జంతరిత

0: మహిళలకు మంగళం జయ మంగళం,
1: మంగళం ఆదర్శ మహిళలకు మంగళం జయ మంగళం.
0: తరికిట జం తరిత
2: బడిలో ఆటలు పాటలు అన్ని ఉంటాయి అని చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు ధనుజయ్, తరుణ్ అండ్ మహేష్.
3: బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా, బడిలో ఆటుందిరా చిన్న, బడిలో పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గంతుతూ అక్షరాలు నేర్చుకున్నాం రారా చిన్న, ఆడుతూ పాడుతూ ఎగురుతూ గంతుతూ అక్షరాలు నేర్చుకున్నాం రారా చిన్న. ఒకటో అక్షరమే చిన్న అంటే అమ్మే కదా, ఒకటో అక్షరమే చిన్న అంటే అమ్మే కదా. పాలనిచ్చిన తల్లి జన్మనిచ్చే తల్లి మమ్మ కన్న అమ్మ తల్లిరా, పాలనిచ్చిన తల్లి జన్మనిచ్చే తల్లి మమ్మ కన్న

0: అంటే అవ్వు కదా,
1: అక్షరమే చిన్న అంటే అవ్వు కదా.
0: పాలనిచ్చిన తల్లి గోవునిచ్చిన తల్లి గోమాత దైవమురా, పాలనిచ్చిన తల్లి గోవునిచ్చిన తల్లి గోమాత దైవమురా. బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా, బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా. మూడో అక్షరమే చిన్న అంటే ఇదే కదా, మూడో అక్షరమే చిన్న అంటే ఇదే కదా. ఇంటిలోన కోరు ఇంటి బయట పోరు ఇంటింట కథ వినరా, ఇంటిలోన పోరు ఇంటి బయట పోరు వింటింట కథ వినరా. బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా, బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా. నాలుగో అక్షరమే చిన్న అంటే ఇగే కదా, నాలుగో అక్షరమే చిన్న అంటే ఇగే కదా. ఇక వాలిన పళ్ళు ఇక వాళ్ళని తిల్లు తింటేనే రోగాలేరా, ఇక వాలిన పళ్ళు ఇక వాళ్ళని తిల్లు తింటేనే రోగాలురా. బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా, బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా. ఐదో అక్షరమే చిన్న ఊ అంటే ఉడితే కదా, ఐదో అక్షరమే చిన్న ఊ అంటే ఉడితే కదా. చెట్టు మీద ఊడతా చెంగు చెంగు అంటూ దూకి ఆటలు ఆడేనురా, చెట్టు మీద ఊడతా చెంగు చెంగు దూకి ఆటలు ఆడేనురా. బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా, బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా. ఆరో అక్షరమే చిన్న ఊ అంటే ఉయ్యాలేరా, ఆరో అక్షరమే చిన్న ఊ అంటే ఉయ్యాలేరా. ఊగి తూగి పాప ఉయ్యాలో పాప నిద్ర పోయేనురా, ఊగి తూగి పాప ఉయ్యాలో పాప నిద్ర పోయేనురా. బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా, బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గంతుతూ అక్షరాలు నేర్చుకున్నాం రారా చిన్న, ఆడుతూ పాడుతూ ఎగురుతూ గంతుతూ అక్షరాలు నేర్చుకున్నాం రారా చిన్న. బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా, బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా.
2: సీసా అప్ అండ్ డౌన్ అనేటువంటి రైమ్ ని పాడడానికి మన ముందుకు వస్తున్నాడు ఒక బుడతడు మహేష్.
3: సీసా అప్ అండ్ డౌన్, సీసా అప్ అండ్ డౌన్, విచ్చిదలేటు లండన్న, వన్ ఫుడ్ ఆఫ్ అదర్ ఫుడ్ ఆఫ్, వన్ ఫుడ్ ఆఫ్ అదర్ ఫుడ్ ఆఫ్. దట్టి జలేటు లండన్న, దట్టి జలేటు లండన్న.
2: ప్రపంచ దేశాలన్నిటిలోకి మన భారతదేశం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు పరిణమిస్తున్న దేశంగా చెప్పబోతూ మన ముందుకు వస్తున్నారు అఖిల వాణి.

0: మన భారతదేశం చాలా విశిష్టమైనది. భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న దేశంగా మన దేశం ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. అటువంటి మన దేశంలో కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా కలిసిమెలిసి సోదర భావంతో జీవిస్తున్నారు. అటువంటి మన భారతదేశ ఔన్నత్యాన్ని తెలియజేస్తూ మన చిన్నారులు పాడినటువంటి ఈ పాట యువతులకి పిల్లలందరికీ కూడా ఆదర్శప్రాయంగా మారాలని ఆశిద్దాం. మన తెలుగు తల్లి గొప్పతనాన్ని వివరించడానికి వస్తున్నారు కౌసల్య మహిష.
1: మన తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళాలతులు, కడుపులో బంగారు కనచూపులో.

తుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులడుతుంటేను బంగారు పంటలు పండుతాయి మురిపార ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగరారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాలు నారాలు ఇకయ్య కణములో తియందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ బుధ

0: జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.
1: తేనెల తేటల మాటలతో మన దేశమాతను కొలుద్దామంటూ మన ముందుకు వస్తున్నారు గాయత్రి, జ్యోతి, తేజశ్రీ.

గాంగ జటాధర భావనతో హిమ శైల రూపమే నిలబడగా, గాంగ జటాధర భావనతో హిమ శైల రూపమే నిలబడగా, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, గలగల పారే నదులన్నీ ఒక బృందగా

పాలిహారతులు, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని, వారందరినీ తలచుకొని మన మానస వీధి

0: తెచ్చుకొని ఇక జీవనయానం చేయుదమా.
1: మన తల్లైనా సరే మనల్ని కేవలం నవమాసాలే మోస్తుంది, కానీ దేశమాత భూమాత మన ఆఖరి క్షణం వరకు కూడా మనల్ని మోస్తూనే ఉంటారు. అటువంటి దేశమాత యొక్క గొప్పతనాన్ని కీర్తించడం, ఆ మాతకి వీలైనంత వరకు మనం సేవ చేసుకోవడం,

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో భవ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: వంగ పంట సాగును గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో వంగ 19620 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేపడుతూ 510120 టన్నుల దిగుబడి వస్తోంది. వంగని మనం సంవత్సరం పొడవుతో కూడా నాటుకోవచ్చు. బాగా నీరు ఇంకే నేలలు, ఒక మాదిరి నుండి హెచ్చు సారవంతమైన నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. చౌడు నేలలు వంగ సాగుకి పనికిరావు. ఎకరాకి సూటి రకాలైతే గనక 260 గ్రాములు, అలాగే సంకరజాతి రకాలైతే గనక 120 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. ప్రాంతీయ మార్కెట్లో వినియోగదారుల అభిరుచిని బట్టి రకాలని ఎంపిక చేసుకోవాలి. మన రాష్టంలో ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతానికి భాగ్యమతి, పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా క్రాంతి, గులాబీ రకాలు అనుకూలమైన రకాలు. సంకరజాతి రకాల విషయానికి వచ్చినట్లయితే ఊదా రంగులో గుండ్రటి రకాల్ని మనం చూసుకుంటే అర్కా నవనీత్, పూసా హైబ్రిడ్ 6, మహీకో హైబ్రిడ్ 2 నంబర్ 54, ఉత్కర్ష, మోహిని, అగోరా, మంజు, సంజు ఈ రకాలు ఊదా రంగు ఉన్నటువంటి గుండ్రటి రకాలు. ఊదా రంగులోనే గుత్తి రకాల విషయానికి వచ్చినట్లయితే మహీకో రవయ్య, మహీకో హైబ్రిడ్ నంబర్ 3. ఊదా రంగులోనే పొడవు రకాల విషయానికి వస్తే పూసా హైబ్రిడ్ 5, గులాబీ, యుఎస్ 172 రకాలు. పచ్చటి రంగులో పొడవు రకాల విషయానికి వచ్చినట్లయితే అర్కా ఆనంద్ మహీకో హైబ్రిడ్ నంబర్ 9, గ్రీన్ లాంగ్, హరిత, హర్షిత, బీహెచ్ 0028, బీహెచ్ 13-11, బీహెచ్ 14-44 ఈ రకాలు పచ్చటి పొడవు రకాలు. ఇక పచ్చటి గుండ్రటి రకాల విషయానికి వస్తే మహీకో హైబ్రిడ్ నంబర్ 56, గ్రీన్ మోతి రకాలు. ఊదా రంగులోనే చారల రకాల విషయానికి వచ్చినట్లయితే కల్పతరు, మహీకో హైబ్రిడ్ నంబర్ 11-16, విజయ్ ఈ రకాలు ఊదా రంగు చారల రకాలన్నమాట. ఇక తెల్లటి గుండ్రటి రకాల్ని మనం చూసినట్లయితే దొమ్మేరు, వంగ, పరుల్ ఈ రకాలు తెలుపు గుండ్రటి రకాలు. ఇక వంగలో ముఖ్యమైనటువంటి రకాల్లో వాటి గుణగణాలని గనక మనం చూసినట్లయితే భాగ్యమతి రకం 150-165 రోజుల కాల పరిమితి కలిగిన రకము, నీటి ఎద్దడిని, కాయతొలచే పురుగు

అలాగే వెర్రితల వైరస్ తెగుల్ని బాగా తట్టుకుంటుంది. ఇది కోస్తా ఆంధ్ర ప్రాంతానికి సాగుకు అనుకూలమైన రకము. దిగుబడి విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి 12 నుంచి 14 టన్నుల వరకు వస్తుంది. ఇక శ్యామల రకం 130 నుంచి 150 రోజుల కాలపరిమితి కలిగిన రకం. ఈ రకం మసాలా వంటలు చేయడానికి చాలా ప్రాముఖ్యత పొందిన రకం. దిగుబడి విషయానికి వస్తే 6.5 నుంచి 8 క్వింటాళ్ల వరకు ఎకరానికి దిగుబడిగా వస్తుంది. గులాబీ రకంలో 140 నుంచి 160 రోజుల్లోనే పంట కోతకు వస్తుంది. కాయలు మధ్యస్థ పొడవుగా ఉండి 3 నుండి 4 కాయలు గుత్తులుగా కాసి ఆకర్షణీయంగా లేత గులాబీ రంగులో నిగనిగలాడుతూ ఉంటాయి. ఇవి కూడా కోస్తా ఆంధ్ర ప్రాంతానికి సాగుకు అనుకూలమైన రకం. దిగుబడి ఎకరానికి 13 నుంచి 14 క్వింటాళ్ల వరకు వస్తుంది. పూసా పర్పుల్ క్లస్టర్ రకం 135 నుంచి 140 రోజుల్లోనే పంట కోతకొచ్చే రకం. ఇది కాయలు ఊదా రంగులో ఉండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. అలాగే ఎండు తెగుల్ని బాగా తట్టుకునే రకం. 12 నుంచి 16 క్వింటాళ్ల వరకు ఎకరాకి దిగుబడిగా వస్తుంది. పూసా పర్పుల్ లాంగ్ రకం 134 నుంచి 140 రోజుల్లోనే కోతకొచ్చే రకం. కాయలు పొడవుగా అంటే 25 నుంచి 30 సెంటీమీటర్ల పొడవుగా ఉండి ఊదా రంగులో నవనవలాడుతూ ఉంటాయి. దిగుబడి కూడా ఎకరానికి 12 నుంచి 16 క్వింటాళ్ల వరకు వస్తుంది. పూసా క్రాంతి రకం 135 నుంచి 150 రోజుల కాలపరిమితి కలిగిన రకం. కాయలు కొంచెం లావుగా మధ్యస్థ పొడవుతో ఉండి ఊదా రంగులో ఆకర్షణీయమైన ఆకుపచ్చ తొడిమని కలిగి ఉంటాయి. దిగుబడి కూడా ఎకరానికి 14 నుంచి 16 క్వింటాళ్ల వరకు ఉంటుంది. ఇక వంగ సాగుకి నేల తయారీని గనక మనం చూస్తే నేలని 4 నుంచి 5 సార్లు బాగా దున్ని చదును చేసుకోవాలి. వర్షాకాల పంటలకైతే గనక బోదలు కాలువలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. వంగ సాగులో నారుమడిని చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి. 6 అంగుళాల ఎత్తు, 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు గల నారుమళ్లను తయారు చేసుకోవాలి. 1 ఎకరానికి 10 నుంచి 12 నారుమళ్ళు అయితే సరిపోతుంది. 260 గ్రాముల విత్తనాన్ని 10 సెంటీమీటర్ల వరుసల్లో విత్తుకోవాలి. అయితే విత్తే ముందు విత్తనాల్ని 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిలో 30 నిమిషాల పాటు నానపెట్టి నీడలో ఆరనివ్వాలి. ఆ తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరం లేదా మ్యాంకోజెబ్ అనే మందుతో విత్తన శుద్ధిని చేసుకోవాలి. కిలో విత్తనానికి 4 గ్రాముల చొప్పున ట్రైకోడెర్మా విరిడి కల్చర్ని కూడా పట్టించి విత్తుకోవాలి. విత్తిన తర్వాత మాగుడు తెగులు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ మందుని లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు బాగా పిచికారీ చేసుకోవాలి. నారును పీకడానికి వారం రోజుల ముందు 250 గ్రాముల కార్బోఫ్యూరన్ గుళికల్ని 100 చదరపు మీటర్ల నారుమడిలో వేసుకోవాలి. ఇక ప్రధాన పొలంలో నాటే విషయానికి వచ్చినట్లయితే పొడవుగా నిటారుగా పెరిగే రకాలను అంటే పూసా పర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, పూసా పర్పుల్ రౌండ్, భాగ్యమతి, శ్యామల ఈ రకాలకైతే గనక వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 60 సెంటీమీటర్లు ఎడం పెట్టుకోవాలి. గుబురుగా పెరిగే రకాలు అంటే పూసా క్రాంతి, అర్క, కుసుమాకర్, గులాబీ ఈ రకాలైతే గనక వరుసల మధ్య 75 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 50 సెంటీమీటర్లు ఈ విధంగా దూరం పెట్టి నాటుకోవాలి. ఎకరానికి 200 కిలోల చొప్పున వేపపిండిని దుక్కిలోనే వేసుకోవాలి. బ్యాక్టీరియా ఎండు తెగులుండే ప్రాంతాల్లో ఎకరానికి 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడిని వేసుకోవాలి. రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఎకరానికి 10 కిలోల చొప్పున కార్బోఫ్యూరన్ గుళికల్ని నాటే ముందే వేసుకోవాలి. వంగలో ఎరువుల మోతాదును గనక మనం చూసుకున్నట్లయితే ఎకరానికి 6 నుండి 8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కులో వేసి కలయిదున్నాలి. 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ చివరి దుక్కులో వేసుకోవాలి. 40 కిలోల నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటిన 30వ రోజు, 60వ రోజు అలాగే 75వ రోజున పైపాటుగా వేయాలి. సంకరజాతి రకాలకు ఈ ఎరువుల మోతాదు 50% అధికంగా వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక వంగలో కలుపు నివారణ అంతర కృషి గనక మనం చూసినట్లయితే నాటిన 24 నుంచి 48 గంటల్లో అలాక్లోర్ 1 లీటరు తేలిక నెలల్లో అయితే, అలాగే 1.5 లీటర్లు బరువు నెలలకి పిచికారీ చేసుకోవాలి. నాటిన 25 నుండి 30 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చేయాలి. పైపాటుగా ఎరువులు వేసే ప్రతిసారి గొప్పు తవ్వి బోదలు సరి చేస్తే పంట బాగా పెరుగుతుంది. వంగని నాటే ముందు లేదా నాటిన వెంటనే నీరు పెట్టుకోవాలి. భూమిలో తేమను బట్టి శీతాకాలంలో 7 నుండి 10 రోజులకు ఒకసారి, వేసవిలో అయితే గనక 4 నుండి 5 రోజులకు ఒకసారి, వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరునివ్వాలి. సాధ్యమైనంత వరకు వేసవిలో నీటి తడులు కాయలు కోయడానికి

0: ఒకటి రెండు రోజుల ముందే పెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే వంకాయలు చేదుగా ఉంటాయి. బరువైన నల్లరేగడి నేలల్లో తప్పనిసరిగా మురుగునీటి పారుదల సౌకర్యాన్ని కల్పించాలి. ఇక వంగలో సమగ్ర సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే, పురుగు ఆశించిన కాయల్ని కొమ్మల్ని తుంచి నాశనం చేయాలి. అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి పంటల్ని వేసుకోవాలి. లింగాకర్షక బుట్టలు ఎకరాకి 4 చప్పున పెట్టుకోవాలి. తలనెత్త ఆశించిన కొమ్మల్ని పురుగు ఆశించిన ప్రాంతం నుండి 1 అంగుళం కిందకి తుంచి నాశనం చేయాలి. అల్లికరెక్కల పురుగుల్ని మొక్కకి 2 చొప్పున పంట పెరిగే దశలోనే విడుదల చేయాలి. ట్రైకోగ్రామా బదనికల్ని ఎకరాకి 20,000 చొప్పున విడుదల చేయాలి. బీటీ మందుల్ని లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పూత దశలో పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి 200 కిలోల చొప్పున వేపపిండిని దుక్కిలో వేసుకోవాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఉన్న ప్రాంతాల్లో ఎకరానికి 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడి వేసుకోవాలి. ట్రైకోడెర్మా విరిడి కల్చర్ని ఎకరాకి 2 నుంచి 3 కిలోల చొప్పున దుక్కిలో వాడాలి. అయితే 1 కిలో ట్రైకోడెర్మా విరిడి కల్చర్ని 10 కిలోల వేపపిండి 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి 10 నుండి 15 రోజులు నీడలో ఉంచి అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉంటే ఈ శిలీంధ్రం దానిలో బాగా వృద్ది చెందుతుంది. దీని వాడకం వల్ల భూమి నుండి ఆశించే ఎండు తెగులు అలాగే కుళ్లు తెగుళ్లను నివారించవచ్చు. రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఎకరానికి 10 కిలోల చొప్పున కార్బోఫ్యూరన్ గుళికల్ని వేసుకోవాలి. 2 మిల్లీలీటర్ల డైమిథయేట్ లేదా 0.5 మిల్లీలీటర్ల సైపర్మెథ్రిన్ లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా థయోడి కార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి వంగలో కాయతొలిచే పురుగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పంట పూత కాత దశల్లో 2,4-D 10 మిల్లీగ్రాములు లీటర్ నీటికి లేదా నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లం 1 మిల్లీలీటరు 4 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే 15 నుండి 20% దిగుబడి ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మెలకులన్నీ గనక పాటించి వంగని సాగు చేసినట్లయితే మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ప్రసార విశేషాల్లో ఈ పూట ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటున్నారు. 7:15 పంట సీమలు కార్యక్రమంలో ఖరీఫ్ వరి సాగుకు నేల తయారీ, అనుకూల రకాలు ఈ అంశంపై డాక్టర్ ఎన్ నాగేంద్రబాబు గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం 3వ అంశం, నేలలో సేంద్రీయ కర్బనం పెంచడానికి యాజమాన్య పద్ధతుల గురించిన విశేషాలు వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీమతి పి కృష్ణవేణి గారి స్వీయ కవితలు వింటారు. 8:15 చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 9:30 చిత్ర జగత్, పాత హిందీ చిత్రగీతాలు వింటారు. 10:00 హరికథాగానం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ పథకాలపై ఎన్ఎస్టీ ఆకాశవాణి సమర్పించు ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:45 రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్య అంశాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగావింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి
2: విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి ఎటువంటి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా చైతన్యవంతులుగా సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే సాధికారతకు విద్య ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ది పొందిన గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు.
4: జుబా హమరి రాష్ట్ర కి శక్తి ఆశా ఓర్ ఉజ్వల భవిష్యత్ కి ప్రతీక హై. మేరి సభీ జుబాఓ విశేషకర్ జనజాతీయ సముదాయ కి జుబాఓ సే అనురోధ హై కి ఉన్హే ఆప్నే జోడో ఓర్ అప్నే లోగో కో నహీ భూల్నా చాహియే. జుబా శక్తి విరాసత్ పర్ గర్వ కర్తే హుయే ఆధునిక శిక్షా ఓర్ టెక్నికో కే బల్ పర్ ఆగే బఢే తబ్ సశక్త సమృద్ధ ఓర్ ఆత్మనిర్భర భారత్ కా నిర్మాణ హో.
3: యువత దేశం బలానికి ఆశకు ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతి యువకులు తమ మూలాలను తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతను బలోపేతం చేయడానికి వారి అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం విభిన్న పథకాల ద్వారా నిరంతరం కృషి చేస్తోందని ద్రౌపది ముర్ము చెప్పారు. స్కాలర్షిప్ పథకాలు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అవి యువత కలలకు రెక్కలు తొడిగే వాహనాలుగా

0: చేస్తాయని రాష్టపతి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో నేపాల్కు చెందిన రాష్టీయ స్వతంత్ర పార్టీ అధినేత రబీ లామిచ్చానే ఆయన ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. భారత నేపాల్ అభివృద్ది భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న పరస్పర సంబంధాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇరు దేశాల వృద్ది, శ్రేయస్సును పెంపొందించడంలో ఈ సంబంధాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా భారత నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఏ మూడో పక్షానికి ఎలాంటి పాత్ర లేదని భారతదేశం స్పష్టం చేసింది. భారత నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు, అలాగే ఆ తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. సరిహద్దు అంశాలను సంబంధించి అన్ని అంశాలు పరిష్కరించేందుకు ఇప్పటికే ఏర్పాటైన ద్వైపాక్షిక యంత్రాంగాలున్నాయని, భారత నేపాల్ సరిహద్దులో దాదాపు 98% మేర సరిహద్దు గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, అయితే కొన్ని భాగాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని జైస్వాల్ చెప్పారు.
1: While close to 98% of India-Nepal boundary has been demarcated, there are some unresolved segments. The shifting of the course of Gandak River has resulted in this situation. In addition, there are cases of cross-border occupation and encroachment of no man's land in demarcated segments of the boundary, which are currently being mapped jointly. We have established bilateral mechanisms to deal with all aspects.
0: జమ్మూ కశ్మీర్ కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇమిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణలను నోటిఫై చేసింది. దీని ప్రకారం మన దేశానికి 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింతగా పొడించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్టేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ 2026ను నోటిఫై చేస్తూ ఇమిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్టేషన్ కాలపరిమితి అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్టేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఈ నిబంధనలు మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. జారీ అయిన ఏదైనా ఉత్తర్వుల వల్ల నష్టపోయినా లేదా ప్రభావితమైన వ్యక్తి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కమిషనర్ కు ఆన్లైన్ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న శ్రద్ద ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన వివరించారు. ఈరోజు పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవ వేడుకలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 182,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థలుగా సేవలందిస్తున్నాయని ఆయన చెప్పారు. వ్యాధుల నివారణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందని, 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 36 కోట్ల మందికి పైగా ప్రజలకు నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకు పైగా మహిళలకు గర్భాశయ ముఖద్వారం సర్వికల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తమిళనాడు, కేరళ రాష్టాల్లోని అగస్త్యమలై పర్యావరణ పరిరక్షణ ప్రాంతాల్లో జరిగిన అక్రమ ఆక్రమణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ దురాక్రమణల తొలగింపునకు సంబంధించి కాలపరిమితితో కూడిన ఒక నిర్దిష్ట ప్రణాళికను సిద్దం చేసి ప్రాధాన్యత ప్రాతిపదికన అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతోపాటు ఆక్రమణదారుల జాబితాలో గుర్తించిన 118 మంది ప్రస్తుత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన నిర్దిష్టమైన ఆదేశాలు, అలాగే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ అగస్త్యమలై పరిరక్షణ ప్రాంతంలో ఆక్రమణలు గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్టపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జులై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. సాహస కృత్యాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాన్ని ప్రదర్శించిన బాలలకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. దేశంలోని ఏ పౌరుడైనా సరే తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎల్ నినో ఏర్పడడానికి 80% అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతంలో తీవ్రమైన పవనాలు బలహీనపడడం వల్ల అక్కడి నీరు వేడికి ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వర్షపాతం విధానాల్లో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తాయి. అలాగే ఇది తుఫానులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. గురువారం నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 4వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు లక్షద్వీప్ సముదాయంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IMD తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థుల జీవితాలను మార్చివేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత నేపాల్ దేశాల మధ్య సంబంధాల్లో మూడో పక్షానికి స్థానం లేదని మన దేశం స్పష్టం చేసింది. దేశంలో 182,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక ఆరోగ్య సేవలకు మొదటి వ్యవస్థగా పనిచేస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. ఎల్ నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో ఖరీఫ్ వరి సాగుకు నేల తయారీ, అనుకూల రకాలు ఈ అంశం గురించి ఏలూరు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ నాగేంద్రబాబు గారి ప్రసంగం వింటారు.
1: అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో వరి యొక్క గణాంకాలు చూసుకున్నట్లయితే దాదాపు 25 లక్షల హెక్టార్లో సాగు చేయబడుతుంది. అదేవిధంగా 131 లక్షల టన్నులను దిగుబడి నమోదు చేయబడింది. ఉత్పాదకత గురించి చూసుకున్నట్లయితే 5130 కేజీలు హెక్టార్కి నమోదు చేయబడింది. అందులో మనం సార్వాలో చూసుకున్నట్లయితే ఈ ఉత్పాదకత అనేది దాదాపు 5200 కేజీలుగా నమోదు కాబడింది హెక్టార్కు. అదేవిధంగా మనకి దాల్వాలో చూసుకున్నట్లయితే సుమారు 7000 కేజీలు హెక్టార్కి ఈ ఉత్పాదకత అనేది నమోదు కాబడింది. కాబట్టి మనకి రాబోయే రోజులలో తక్కువ విస్తీర్ణంతో, ఎందుకంటే మనకి ఈ వ్యవసాయ భూములు అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి, కాబట్టి మనం రాబోయే కాలాలలో తక్కువ విస్తీర్ణంతో, తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ లక్ష్య సాధనకు వరి సాగులో నాణ్యమైన విత్తన ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. కాబట్టి ఈ నాణ్యమైన విత్తనం

0: ఎంపిక మరియు యాజమాన్య మెలకువలు పాటించినట్లయితే సగటు రైతు ఖర్చు తగ్గించడమే కాకుండా మంచి దిగుబడులను సాధించవచ్చు, అదేవిధంగా నికర ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు. కాబట్టి ఎక్కువ దిగుబడులను సాధించడానికి గాను ముందుగా మన పంట వేసుకోవడానికి నేల ఏదైతే ఉంటుందో అది సారవంతంగా ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలి. పరీక్షించిన తదుపరి అందులో ఎటువంటి న్యూట్రియంట్స్ తక్కువగా ఉన్నాయో చూసుకొని వాటి తగ్గట్టుగా మనం నేలను సారవంతంగా ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి. ముందుగా నేలను ఆరోగ్యవంతంగా చేయడానికి, సారవంతంగా చేయడానికి పచ్చిరొట్ట ఎరువులు వేసుకున్నట్లయితే గనక దాంట్లో ఉన్న పోషకాలు ఏవైతే ఉంటాయో అవి మనం కలియదున్నప్పుడు భూమికి చేకూర్చి దాంట్లో సూక్ష్మజీవులకి ఈ పోషకాలని అంది భూమి అనేది సారవంతంగా తయారవుతుంది. మనకి పచ్చిరొట్ట ఎరువుల యొక్క విత్తనాలు లభ్యత లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఫామ్యార్డ్ మెన్యూర్, పశువుల ఎరువు అంటాము, లేదంటే వానపాముల ఎరువు ఉంటుంది, కోడిపెంట ఉంటుంది, ఇలాంటి పోషకాలను అందించే ఈ ఎరువులు ఏవైతే ఉంటాయో అవి మనం భూమి లోపల వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల భూమి కూడా సారవంతంగా ఉండి మనం వేసుకున్న పంటలకి మంచి పోషకాలు అంది ఎక్కువ దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు తార్వా సాగుకు నేలలు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే దాని అంశం మీద చూద్దాం. వరి అనేది చాలా రకాలుగా పండిస్తూ ఉంటారు. కొంతమంది నాట్లు వేసే పద్ధతి ద్వారా చేస్తుంటారు, కొంతమంది ఏంటంటే నేరుగా వెదజల్లుతుంటారు, అలాగే కొన్ని ప్రాంతాలలో నాగలతో దున్ని ఒక్కొక్క విత్తనం వేసుకుంటూ వెళ్తారు, మరికొన్ని ప్రాంతాలలో మిషన్ ప్లాంటింగ్ అంటాం, యంత్రాలతో నాట్లు వేయడం, ఇలాగా చాలా రకాలు ఉన్నాయి. అయితే మన దగ్గర చూసుకున్నట్లయితే ఈ అన్ని రకాల్లో కంటే నాట్లు వేసే పద్ధతి ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు రైతులు. కాబట్టి ఈ నాట్లు వేసే పద్ధతిలో నారుమడి ఉంటుంది, అలాగే ప్రధాన పొలం అనేది ఉంటుంది. దీంట్లో ముందుగా నారుమడిని ఏ విధంగా తయారు చేసుకోవాలనే దాని గురించి చూద్దాం. మనకి ఒక ఎకరం పొలం నాటడానికి 5 సెంట్లు నారుమడి అవసరం అవుతుంది, అంటే 5 సెంట్ల నేల అవసరం ఉంటుంది. ఈ 5 సెంట్లు నేల తీసుకున్న తర్వాత ముందుగా దుక్కి చేసుకోవాలి. అంటే మనకు అప్పటిదాకా ఎండిపోయి మెరగ్గా ఉండే భూమంతా కూడా తగినంత నీటిని వదిలి దాన్ని ముందు దుక్కి చేసుకోవాలి. దుక్కి చేసిన తర్వాత ఇంకో అంశం ఏంటంటే ఈ నారుమడి తయారు చేసుకునేటప్పుడు మన ప్రధాన పొలంలో ఉండేలాగన్నా చేసుకోవచ్చు, లేదంటే మన ప్రధాన పొలంకి దగ్గరగా ఉండేలా కూడా చూసుకోవాలి ఈ నారుమడి తయారీ అనేది. ముందుగా ఈ 5 సెంట్ల నారుమడికి నీరు పట్టి నాగులతో దున్నుకోవాలి. తర్వాత ఈ నారుమడిని 10 నుంచి 20 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా దమ్ము చేసి చదును చేసుకోవాలి. మనకి దమ్ము చెక్క కానీ అడ్డగానే ఉంటుంది 3 దఫాలుగా. అంటే ఎందుకంటే మనకి భూమిని ఎంత మెత్తగా చేసుకున్నట్లయితే అంత నీరు మనకి పొలంలో నిలబడి ఉంటుంది. ఎందుకంటే ఈ వరి పొలం అనేది నీటి ఎక్కువ నీరుతో పండే పంట కాబట్టి నీరు అనేది నిలబడి ఉండాలి. మనం ఈ దమ్ము ఎంత బాగా చేసుకున్నట్లయితే అంత బాగా నీరు అనేది ఈ పొలంలో నిలబడుతుంది. కాబట్టి మన సిఫార్సు మేరకు కనీసం 3 దఫాలుగా, అది కూడా 10 నుంచి 12 రోజులు వ్యవధి, అంటే 10 రోజులకి ఫస్ట్ దమ్ము చేసిన తర్వాత ఒక వారం 2 వారాలు కానీ గ్యాప్ ఇచ్చిన తర్వాత 2వ దమ్ము, అలాగే తర్వాత మళ్ళీ 3వ దమ్ము, ఈ విధంగా 3 దఫాలుగా మురగదమ్ము అనేది చేసుకొని చదును చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా పాత నీరు కొత్త నీరు పంపించడానికి, అలాగే పాత నీరు తీయడానికి వీలుగా ఉండే విధంగా కాలువలు అనేవి కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మనం నారుమడి అనేది తయారు చేసుకోవాలి. తదుపరి అంశం ప్రధాన పొలంని ఎలా తయారు చేసుకోవాలనేది చూసుకుందాం. దీంట్లో ముందుగా ట్రాక్టర్తో జోడించిన కల్టివేటర్ ఉంటుంది, లేదంటే కొంతమంది ఎద్దుల సహాయంతో మనకి మోల్డ్ బోర్డ్ ప్లవ్ ఉంటుంది, నాగలి, ఈ నాగలితో కానీ దుక్కి చేస్తారు. సో మనకి మెషినరీ అవైలబుల్ ఉన్న చోట ట్రాక్టర్ ఉన్న రైతులందరూ కూడా ఈ కల్టివేటర్తో దుక్కి చేస్తారు. అది అందుబాటులో లేనప్పుడు చిన్నకారు సన్నకారు రైతులు ఏం చేస్తారంటే ఎద్దుల సహాయంతో నాగలు పెట్టి దున్నుకుంటారు. ఇలాగా దున్నుకున్న తర్వాత నాట్లు వేయడానికి 15 రోజులు ముందుగానే మనం పొలాన్ని దమ్ము చేయడం ప్రారంభించాలి. అది కూడా 2 నుంచి 3 దఫాలుగా మురగదమ్ము చేపట్టాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం 2 నుంచి 3 దఫాలుగా మురగదమ్ము చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముందు వేసుకున్న పంటల యొక్క అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో పురుగు కానీ లేకపోతే శిలీంధ్రం సంబంధించిన అవశేషాలు ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ దమ్ము చేస్తామో పాత పంట యొక్క అవశేషాలు, అదేవిధంగా దాంట్లో ఉన్న పురుగు కానీ శిలీంధ్రాలు కానీ ఏమైనా ఉంటే అవి కూడా చనిపోవడానికి అవకాశం ఉంటాయి. నెక్స్ట్ మనం వేయబోయే పంటకి అవి ఆశించకుండా ఆరోగ్యకరమైన పంటను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఈ మురుగుదమ్ము అనేది చాలా ప్రధానం. కాబట్టి తప్పకుండా మనం ఈ నాట్లు వేసే 15 రోజుల ముందు నుంచే ఈ దమ్ములు ప్రారంభించుకొని 3 దఫాలుగా చేపట్టాలి. తర్వాత పొలమంతా సమానంగా చేసుకోవడానికి దమ్ము చెక్క కానీ అడ్డగాని ఉంటుంది. దీంతో మనం చదును చేసుకోవాలి. ఇప్పుడు చెప్పినంత కూడా మాఘాని భూముల్లో ఈ విధంగా చేపట్టాలి. అదే రేగడి భూములు ఉంటాయి. దీనికి ఏంటంటే మనం నాట్లు వేసే 2 రోజుల ముందుగానే దమ్ము చేసుకోవాలి. ఎందుకంటే రేగడి భూమిలో నీరు అనేది అంతలా ఉండదు. కాబట్టి నాట్లు వేసుకోవడానికి తక్కువ సమయంలో ఉన్నప్పుడే మనం దమ్ము చేసుకొని పూర్తి చేసుకొని ఆ తర్వాత నాట్లు వేసుకోవాలి. తర్వాత ఎరువులు ఏవైతే ఉన్నాయో, మనకి యూరియా కానీ లేదంటే భాస్వరం కానీ పొటాష్ కానీ ఏవైతే ఉన్నాయో, అవి మనం ఆఖరి దమ్ము ఏదైతే చేపడతామో దాంట్లో సిఫార్సు చేసిన మొత్తం భాస్వరము, అదేవిధంగా మొదటి దఫ యూరియా మనం 3 సార్లు వేయాలని చెప్తాం. దాంట్లో మొదటి భాగం, అదేవిధంగా పొటాష్ని 2 విభాగాలుగా చేసి దమ్ములో ఒకసారి, తర్వాత పంట పోతుకొచ్చినప్పుడు ఒకసారి వస్తుంది. ఆ విధంగా 2 దఫాలు చేసుకున్న దాన్ని మొదటి దఫ అంటే సిఫార్సు చేసిన మొత్తం భాస్వరము, యూరియాలో మొదటి భాగము, పొటాష్లో మొదటి భాగం, ఈ 3 కూడా ఆఖరి దమ్ములో వేసుకొని మనం కలిగి దున్నుకోవాలి. ఆ తర్వాత మనం నాట్లు వేసుకోవాలి. సో ఈ విధంగా మనం నేలను అనేది తయారు చేసుకున్నట్లయితే మనకి ఆరోగ్యకరమైన పంట చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. తదుపరి అంశం సార్వకాలానికి అనువైన వరి రకాలు, వాటి గుణగణాలు ఏంటనేది చూద్దాం. సో ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం పండించే రకాలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ముందుగా చూసుకున్నట్లయితే మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద వ్యవసాయ పరిశోధన స్థానాలు ఉంటాయి, అదేవిధంగా స్థానిక పరిశోధన స్థానాలు ఉంటాయి, అలాగే ఒక్కొక్క పంటకి ఒక్కొక్క పరిశోధన స్థానాలు అని ఉంటాయి. ఉదాహరణకు స్వర్ణ ఉంది, దీని నెంబర్ MTU 7029. ఈ స్వర్ణ అనే రకం మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్టేర్ నుంచి విడుదలైంది. అదేవిధంగా BPT రకం, సాంబా మసూరి అంటాం, అది బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం నుండి రిలీజ్ కాబడింది. అదేవిధంగా నెల్లూరు సోనా అంటాము, అవి నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానం ఏదైతే ఉందో అక్కడి నుంచి విడుదలైనవి. అదేవిధంగా మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన స్థానం నుండి చౌడును తట్టుకునే రకాలనేవి మాత్రమే వస్తుంటాయి. అలాగే వ్యవసాయ పరిశోధన స్థానం రాగోల నుంచి కూడా రకాలనేది విడుదలవుతుంటాయి. ఈ అన్ని రకాలు కూడా ఏంటంటే ఆయా ప్రాంతాల వారీగా రూపొందించడం జరుగుతుంది. ఆ విధంగా మనకి సార్వకు ఏవైతే రకాలు ఉన్నాయో వాటి యొక్క గుణగణాలు ఏంటనేది ఇప్పుడు చూసుకుందాం. ముందుగా రారాజుగా మెలిగే రకం స్వర్ణ. ఎందుకంటే మ్యాక్సిమం మనకి ఎన్ని రకాలు ఉన్నా సరే ముందుగా రైతులంతా కూడా స్వర్ణకే మొగ్గు చూపుతారు. దీనికి ఎక్కువ దిగుబడి వస్తుంది, స్వర్ణ మాదిరి రంగు ఉంటుంది, అలాగే పురుగులను తెగులను తట్టుకునే శక్తి కూడా ఎక్కువ ఉంటుంది ఉన్న అన్ని రకాల్లో. కాకపోతే దీనికి ఉన్న ఒక చెడు స్వభావం ఏంటంటే వర్షాలకు వస్తే గనక చేను పడిపోతుంది. ఈ ఒక్కటి తప్పించి మిగతా గుణగణాలన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి ఎప్పటికీ స్వర్ణకే మొగ్గు చూపుతూ ఉంటారు. దాదాపు 35 నుంచి 40 సంవత్సరాలు అయిపోయినా సరే అది విడుదలయ్యి దాని మీదకే రైతు ఆసక్తి చూపిస్తుంటారు. సార్వకాలానికి బాగా అనుకూలం. సార్వాలో వేసుకోవాల్సిన రకాలు సార్వాలోనే వేసుకోవాలి. కొన్ని రకాలు మాత్రం ప్రత్యేకంగా సార్వాకే వేసుకోవాలని చెప్తాం. అది ఒకవేళ దాల్వాలు వేసుకున్నట్లయితే ఆశించినంత దిగుబడి రాకపోవచ్చు, అలాగే కొత్త కొత్త పురుగులు తెగుళ్ళు కూడా ఆశించి రైతు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇది 150 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. ఎకరానికి 3 టన్నుల దిగుబడి ఇస్తుంది. 3 టన్నులు అంటే మనకి ఎకరానికి దగ్గరగా 75 కేజీల బస్తా, 40 బస్తాల వరకు ఒక ఎకరానికి దిగుబడి ఇస్తుంది. అలాగే మనం నిద్రావస్థ చూసుకున్నట్లయితే ఈ రకానికి 3 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. ఇది ఎండాకు తెగులను బాగా తట్టుకుంటుంది. అలాగే ఈ రకం అనేది వివిధ రకాల భూముల్లోనూ వాతావరణ పరిస్థితుల్లోనూ 2 పంటలకు పండించు ప్రాంతాలకు కూడా స్థిరమైన దిగుబడి ఇస్తుంది. ఇది సన్నని గింజగల రకం, తక్కువ నత్రజనితో అధిక దిగుబడిని ఇస్తుంది. ఎందుకంటే మనకి సిఫార్సు 36 కేజీలు ఎకరానికి వేయాలి నత్రజని, అంటే మనకి దాదాపు 80 కేజీల వరకు యూరియా వేసుకోవాలి. కానీ స్వర్ణకు వచ్చేసరికి 24 కేజీల నత్రజని ఉంటే సరిపోతుంది. కాబట్టి రైతుకి ఈ ఎరువుల మీద వేసుకునే ఖర్చు కూడా తగ్గుతుంది. ఒకవేళ ఎక్కువ నత్రజని వేసుకున్నారనుకోండి చేను మృదువుగా తయారయ్యి చిన్నపాటికి గాలికి కూడా పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రకానికి వచ్చేసరికి చాలా తక్కువ నత్రజని, సిఫార్సు మేరకే నత్రజని వేసుకున్నట్లయితే చేను నిలబడి ఉంటుంది, అధిక దిగుబడినిస్తుంది, మంచి లాభదాయకంగా ఉంటుంది. తర్వాత బాడవా మసూరి PLA 1100, ఇది కూడా సార్వకాలానికి అనుకూలం, 160 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. ఈ రకం ఏంటంటే ముంపు ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ రకాన్ని సిఫార్సు చేయవచ్చు మనం. అదేవిధంగా ఇది మనకి ఎకరానికి 2.5 టన్నులు దిగుబడినిస్తుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్లు నీరు నిలువ ఉండు పల్లపు ప్రాంతాలకు చాలా అనువైన రకం. అలాగే గింజ కూడా సన్నగా మసూరి రకాన్ని పోలుంటాయి. మనకు సాంబా మసూరి చూసుకుంటాం కదా, సాంబా మసూరి చాలా సన్నగా ఉంటుంది, అన్నానికి చాలా బాగుంటుంది. సో ఆ విధంగా మసూరి రకాలని పోలి ఈ గింజలు ఉంటాయి. తర్వాత గింజ సులువుగా రాలే స్వభావం ఉంటుంది. సో ఇది మనకి ఎప్పుడంటే కోత కోసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది ఒక చెడు స్వభావం అన్నమాట ఈ రకానికి. తర్వాత కోత సమయంలో వర్షం వస్తే గనక గింజ మొలకెత్తుంది, ఎందుకంటే దీనికి నిద్రస్త అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా పచ్చి బియ్యానికి బాగా అనుకూలమైన రకం ఈ బాడవా మసూరి. తర్వాత రకం చూసుకున్నట్లయితే సాంబా మసూరి. మనం ఎక్కువగా మార్కెట్లో సాంబా మసూరి అనే రకాన్ని కొనుక్కుంటూ ఉంటాం, భోజనానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది సార్వాకి మరియు దాల్వాకి రెండు కాలాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. సార్వా అయితే మనకి 145 నుంచి 150 రోజులు, అదేవిధంగా దాల్వాకి అయితే 135 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. ఇది ఎకరానికి 2.5 టన్నులు దిగుబడినిస్తుంది, 4 వారాల నిద్రవస్థ కలిగి ఉంటుంది. ఈ రకానికి ఉన్న చెడు స్వభావం ఏంటంటే అగ్గి తెగుళ్ళని తట్టుకోలేదు, అదేవిధంగా పురుగులు తెగుళ్ళు ఏమున్నా సరే ఎక్కువ తట్టుకోలేదు, వెంటనే దానికి లొంగిపోతుంది పురుగులు తెగుళ్ళకి. అందుకని ఇది ఎంత మంచి దిగుబడి ఇచ్చినా సరే ఒకటి పురుగుల్ని తెగుళ్ళని తట్టుకోకపోవడం అనేది దీని యొక్క బలహీనత. దాని గురించి కొంచెం రైతులు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత శ్రీకాకుళం సన్నాలు, ఇది సార్వకాలానికి బాగా అనుకూలం. అలాగే సంవత్సరానికి ఒక పంట పండించే దగ్గర, ఎందుకంటే ఇది దాదాపు 165 రోజుల్లో పంటకాలం కలిగి ఉంటుంది, అంటే చాలా ఎక్కువ రోజులు అన్నమాట. ఇంకో రెండో పంట వేసుకోవడానికి అవకాశం లేదు అన్న చోట మనం ఈ ఆర్జీఎల్ అనే రకం వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. అలాగే ఎకరానికి 3 టన్నుల వరకు కూడా మనకి దిగుబడినిస్తుంది. ఉన్న రకాలలో మనకి RGL 2537 శ్రీకాకుళం సన్నాలు అనేది ఉల్లికోడు పురుగుని బాగా తట్టుకుంటుంది. అలాగే మిక్కిలి సన్నబియ్యం శ్రీకాకుళం సన్నాలు 60 రోజుల వరకు కూడా మనం నాటుకోవచ్చు అన్నమాట, అది బాగా ప్లస్ పాయింట్ దీనికి. అదేవిధంగా దీనికి బలమైన కాండం ఉండి ఇది చేను మీద పడిపోకుండా ఉండి మంచి దిగుబడినిచ్చే శ్రీకాకుళం సన్నాలు రకం. తర్వాత నంద్యాల సన్నాలు NDLR 8 అని చెప్తాం. ఇది కూడా మనకి సార్వా మరియు దాల్వాకి రెండు కాలాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. సార్వాకి అయితే 135 రోజులు పంటకాలం, దాల్వాకి 125 రోజులకే పంట చేతికి రావడం జరుగుతుంది. అలాగే ఎకరానికి 3 టన్నుల వరకు కూడా దిగుబడినిస్తుంది. తర్వాత దోమకు కొంతవరకు తట్టుకుంటుంది. ఈ దోమ అనేది దుబ్బుల అడుగు భాగంలో విస్తరిస్తాయి, దీంట్లో తెల్లదోమ అంటాము కింద, అదేవిధంగా బ్రౌన్ చింతపిక్క రంగు ఉండే దోమలు ఉంటాయి, రెండు రకాల దోమలు ఉంటాయి. అటువంటి దోమకి కొంతవరకు ఈ నంద్యాల సన్నాలు అనే రకం తట్టుకుంటుంది. అలాగే నీటి ఎద్దడిని కూడా తట్టుకొని సన్నగింజ రకం, అలాగే గింజ సాంబా మసూరిని దగ్గరగా ఉంటుందన్నమాట. తర్వాత ఇంద్ర, ఇవి సార్వాలో ముంపు ప్రాంతాలు ఎక్కడ ఉంటాయో అక్కడ బాగా అనుకూలంగా ఉంటుంది. ఎకరానికి 3 టన్నులు దిగుబడినిస్తుంది, అలాగే 2 నుంచి 3 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. కాబట్టి మనకి ముంపు ప్రాంతాల్లో వేసుకున్నప్పటికీ ఈ గింజ మొలకెత్తే సమస్య అనేది ఉండదన్నమాట. తర్వాత ఇందాక చెప్పుకున్నట్లు సుడిదామను కూడా తట్టుకునే శక్తి ఇంద్ర రకానికి ఉంటుంది. గింజ చూసుకున్నట్లయితే సన్నగింజ, గింజల్లో 2 రకాలు ఉంటాయి, తెలుపులు ఎరుపులు ఉంటాయి, ఇవి తెలుపు జాతికి చెందినవి. అదేవిధంగా కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోదు, 10 రోజుల వరకు ముంపును తట్టుకొని కొద్దిపాటు చౌడును కూడా తట్టుకుంటుంది. తర్వాత పుష్యమి, ఇది కూడా సార్వకాలానికి బాగా అనుకూలం, 145 రోజుల పాటు పంట కాలం కలిగి ఉంటుంది. అలాగే పురుగులు తెగుళ్ళు చూసుకున్నట్లయితే అగ్గి తెగులు దోమపోటును తట్టుకుంటుంది, సన్నబియ్యం చేను మీద పడిపోకుండా ఉంటుంది. అదేవిధంగా MTU 1064, దీన్ని అమరా అని పిలుస్తారు, ఇది 150 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది, ఎకరానికి 2.5 టన్నులు దిగుబడినిస్తుంది, 3 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది, దోమపోటును కూడా తట్టుకుంటుంది, కాండం దృఢంగా ఉండి చేను కూడా పడిపోదు, ముంపును కూడా 1061 ఇంద్ర ఏ రకంగా అయితే ముంపును తట్టుకుంటుందో అదే రకంగా 1064 ముంపును తట్టుకుంటుంది. కానీ అక్కడ ఇంద్ర చూసుకున్నట్లయితే ముంపును చౌడును రెండింటిని తట్టుకుంటుంది, కానీ 1064 అమరా అనే రకం ముంపును బాగా తట్టుకుంటుంది. తర్వాత నెల్లూరు మసూరి, ఇది అన్ని కాలాలకు సార్వాకు మరియు దాళ్వాకు అనుకూలంగా ఉంటుంది. పంటకాలం వచ్చేసి 125 రోజులు మనకి పంట చేతికొస్తుంది. ఎకరానికి 3.2 టన్నులు దిగుబడినిస్తుంది. అలాగే అగ్గి తెగులను పూర్తిగా తట్టుకుంటుంది. ఈ సన్న రకాలకు అగ్గి తెగులు అనేది ప్రధాన తెగులు. సన్న రకాలు ఎప్పుడైతే ఉంటాయో వాటికి ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి నెల్లూరు మషూరి సన్న రకానికి ఈ అగ్గి తెగులను తట్టుకునే శక్తి బాగా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా గింజ రాళ్ళు, దీనికి మనకి గొలుసుకట్టు బాగా ఉండి గింజ రాళ్ళం అనేది జరగదు. సన్నబియ్యం ముంపును బాగా తట్టుకుంటుంది. అదేవిధంగా పొట్టి రకం, మనకి ఎప్పుడైతే పంట పొడవుగా ఉంటుందో చిన్నపాటి గాలి కూడా పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ నెల్లూరు మషూరి అనేది పొట్టి రకం. ఎప్పుడైతే పొట్టిగా ఉంటుందో దుబ్బులు కూడా బాగా వేసి దృఢంగా ఉండి చేను పడిపోకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ గింజ నాణ్యత కలిగి అగ్గి తెగులను కూడా తట్టుకునే రకం ఈ నెల్లూరు మషూరి. తర్వాత నెల్లూరు సోన, మనకి సార్వకాలానికి అనుకూలంగా ఉండి 140 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. అలాగే ఎకరానికి 3 టన్నుల వరకు దిగుబడిని ఇస్తుంది. అంటే ఎకరానికి 40 బస్తాల వరకు దిగుబడిని ఇస్తుంది. అగ్గి తెగుల్ని బాగా తట్టుకుంటుంది. అతి సన్న బియ్యం, సాంబా మసూరి ఉంటుంది, దానికంటే బాగా సన్నగా ఉండి అన్నానికి బాగుండే రకం ఈ నెల్లూరు సోన. ఇది కూడా మనకి స్వర్ణ మాదిరి తక్కువ నత్రజనితో ఎక్కువ దిగుబడినిచ్చే రకం. తర్వాత నంద్యాల సోన, సార్వాకి మరియు దాళవాకి రెండు కాలాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. సార్వాలో అయితే మనకి 140 రోజులు పడుతుంది పంట రావడానికి, దాళవాలో అయితే మనకి 135 రోజులకే పంట చేతికి వస్తుంది. అలాగే ఎకరానికి 2.6 నుంచి 2.8 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. అంటే 33 నుంచి 37 బస్తాల వరకు ఒక ఎకరానికి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. తర్వాత మార్టేరు సాంబ, సార్వకాలానికి అనుకూలంగా ఉంటుంది, 135 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. ఎకరానికి 2.6 నుంచి 2.8 టన్నులు దిగుబడినిస్తుంది. అలాగే 2 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. దోమపుట్టును తట్టుకొని పంట చేనుపై పడిపోకుండా బియ్యం పారదర్శకంగా ఉండి అన్నానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత మారుటేరు మషూరి, సార్వాకి అనుకూలంగా ఉంటుంది. ఒక పంట వేసుకునే చోట సన్న బియ్యం కావాలనుకున్న రైతులు ఇది 155 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. అలాగే ఎకరానికి 2.6 నుంచి 2.8 టన్నులు దిగుబడినిస్తుంది. మారుటేరు సాంబా మాదిరి 2 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. ఎండాకు తెగులను, దోమపోటును కూడా తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. గింజరాలకి చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నిలవగల గింజల దిగుబడినిచ్చే రకం ఈ మారుటేరు మషూరి. తర్వాత 13/18 సార్వాకి అనుకూలంగా ఉండి 155 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఎకరానికి 3 టన్నుల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. 2 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. అగ్గి తెగులు, మెడవిరుపు, పొట్టకొల్లు తెగులను కూడా తట్టుకుంటుంది. ఇది కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. తర్వాత తక్కువ నత్రజనితో అధిక దిగుబడిని ఇచ్చే రకం. ఆ తర్వాత MTU రైస్ 103 చూసుకున్నట్లయితే ఇది కూడా 140 నుంచి 145 రోజులు పంటకాలం కలిగి ఎకరానికి 2.4 నుండి 2.5 టన్నులు దిగుబడినిస్తుంది. 2 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. అదేవిధంగా దోమపోటు, అగ్గి తెగులను తట్టుకుంటుంది. చౌడుని సమర్థవంతంగా తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకం ఈ MCM రైస్ 103. తర్వాత మనకి MTU 1232 అనే రకం ముంపు ప్రాంతాలకి చాలా అనువైన రకం. పంటకాలం వచ్చేసి 140 నుంచి 145 రోజుల వరకు ఈ పంటకాలం ఉంటుంది. మనకి 2.6 నుంచి 2.8 టన్నుల దిగుబడిని కూడా ఇస్తుంది. 2 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. అదేవిధంగా దోమపోటుని, బ్యాక్టీరియా ఆకెండు తెగులను కూడా తట్టుకోగలదు. తర్వాత BPT రైస్ 2841 సార్వాకు మరియు దాళవాకి రెండు కాలాలకు అనుకూలంగా ఉంటుంది. 130 నుంచి 135 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 2.2 నుండి 2.4 టన్నులు దిగుబడినిస్తుంది. ఒక వారం నిద్రావస్థ కలిగి ఉంటుంది. దాంతోపాటు దోమపోటు, అగ్గి తెగులు, మెడవిరుపు తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఇది నల్ల బియ్యం, మధ్యస్థ సన్న రకం, అధిక ప్రోటీన్లు, ఐరన్, జింకు అధికంగా, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన రకం. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి మధుమేహ గ్రస్తులకు అనువైన రకం. తర్వాత NLR రైస్ 3238 సార్వాకి మరియు దారవాకి రెండు కాలాలకు అనువుగా ఉండి 120 నుంచి 120 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. ఎకరానికి 2.8 టన్నులు దిగుబడినిస్తుంది. అగ్గి తెగులు, మెడవిరుపు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. మధ్యస్థ సన్న రకం, అన్నానికి బాగుంటుంది. బియ్యం నాణ్యత కలిగి మిల్లులో ఎక్కువ బియ్యం దిగుబడినిస్తుంది. పాలిష్ బియ్యంలో అధిక జింకు శాతం కలిగిన రకం ఈ నెల్లూరు రకం NLR రైస్ 3238. సో ఈ విధంగా రైతు సోదరులు నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకొని మేలైన యాజమాన్య మెలకువలు పాటించినట్లయితే మనకి అధిక దిగుబడిని సాధించవచ్చు, అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అదేవిధంగా నికర ఆదాయాన్ని కూడా రైతు సోదరులు పెంచుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈరోజు చెప్పిన అంశాన్ని తెలుసుకొని వీటిని పాటించి అధిక దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.
1: మీరింతవరకు ఖరీఫ్ వరి సాగుకు నేల తయారీ, అనుకూల రకాలు ఈ అంశం గురించి ఏలూరు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ నాగేంద్ర బాబు గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం వింటారు.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: సేంద్రియ కర్బనం నేలల్లో పెంచడానికి యాజమాన్య పద్ధతులను ఏ విధంగా చేపట్టాలో తెలుసుకుందాం. ముందుగా నేలల తయారీ ఏ విధంగా చేసుకోవాలి అంటే, నేలను ఎక్కువసార్లు దున్నటం వలన సేంద్రియ కర్బనం తగ్గుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నేలను దున్నకుండా లేక తక్కువ సార్లు దున్ని నేల కోతకు గురికాకుండా నేల నీరు సంరక్షించినచో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. ఉదాహరణకు వరి పంట తర్వాత దున్నకుండా మొక్కజొన్న పంటను జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేయటం లేదా మినుము అలాగే పెసరు పంటలను విరజల్లుకోవటం లాంటి పనులను చేసుకోవాలి. పంట అవశేషాల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి అంటే, వరి కోతల తర్వాత పంట వ్యర్థాలను నేలలో రోటోవేటర్ ద్వారా కలియదున్నుకోవాలి. అలాగే వరిని యంత్రాలతో కోసి తరువాత వరిగడ్డిని ట్రాష్ షెడ్డర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేసి నేలలో కలిపినట్లయితే అవి త్వరగా విచ్ఛిన్నం కావటానికి వీలుగా ఉంటుంది. ఈ పద్ధతిని పత్తి పంటలో కూడా ఉపయోగించుకోవచ్చు. పంట అవశేషాలను వివిధ రకాల జీవుల సమ్మేళనంతో అంటే వేస్ట్ డీకంపోస్టింగ్ పద్ధతిలో వాడుకోవటం ద్వారా నేల భౌతిక అలాగే రసాయన లక్షణాలు మెరుగుపడే అవకాశం ఎంతైనా ఉంటుంది. అంతేకాకుండా భూసారం, నీరు నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుంది. దీనికోసం రైతులు 200 లీటర్ల నీటిలో 30 గ్రాముల కల్చర్ను అలాగే 2 కిలోల బెల్లంను కలిపి 5 రోజుల వరకు ప్రతిరోజు 2 సార్లు కలియ తిప్పాలి. ఈ ద్రావణం 5 రోజుల్లో తయారవుతుంది. దీనిని 1:3 పద్ధతిలో మిశ్రమాన్ని తయారు చేసుకుని పిచికారీ చేసుకోవాలి. ఈ మిశ్రమం పంట అవశేషాలను త్వరగా కుళ్లింపచేసి సేంద్రియ కర్బనం పెరగటానికి దోహదపడుతుంది. అలాగే వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి పంటల నుండి వెలువడిన అవశేషాలను వ్యవసాయ ఉద్యాన పంటల్లో మల్చింగా వాడి ఆ నేలలో సేంద్రియ కర్బనం పెంచుకోవచ్చు. అంతేకాకుండా దీనివలన కలుపు నివారణకు, నీటి సంరక్షణకు, భూసార పరిరక్షణకు ఉపయోగపడుతుంది.
0: మీరింతవరకు నేలలో సేంద్రియ కర్బనం యాజమాన్యం ఈ అంశం గురించి విన్నారు.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.
1: ప్రకటించిన అంశం వెంటనే.
2: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పథకాలలో మిషన్ శక్తి పథకం అనేటువంటిది అత్యంత ఆదరణ పొందినటువంటి పథకం. మరి ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఏ విధంగా దాని ప్రయోజనాలుంటాయి, మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది తదితర విషయాలను గురించి హన్మకొండ జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ దొమ్మేటి కళ్యాణి గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: ముఖ్యంగా ఈ మిషన్ శక్తి పథకం అంటే ఏంటంటారు?
3: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి మిషన్ శక్తి అనేది మహిళల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకము. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు సంబాల్ సమస్య అనేటువంటి రెండు ఉప పథకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే సంబాల్ అనగా మహిళల యొక్క భద్రత మరియు వారి యొక్క భద్రత అవసరాల గురించి చూసేటువంటిది, అండ్ సమర్థ్య అనేది ఏమిటంటే మహిళలకు సంబంధించిన సాధికారత పైన దృష్టి సారించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పథకాలండి. సంబాల్లో ముఖ్యంగా వన్ స్టాప్ సెంటర్స్ సఖీ అనేటువంటివి ఉంటాయి. తర్వాత ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్, బేటీ బచావో బేటీ పడావో, నారీ అదాలత్ అని ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేది ఉన్నాయి. అండ్ సమర్థ్య అనేది మహిళల కోసం వారి యొక్క సాధికారత సాధించడం కోసము మనకు శక్తి సదన్స్ అని, AHTU అని, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ అని, తర్వాత డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో ఏర్పాటు చేయబడినటువంటి ఉన్నాయి. మేము జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నాము.
2: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మిషన్ శక్తి పథకము ద్వారా మహిళా సాధికారత అనేటువంటిది జరగడం అనేటువంటి జరుగుతుంది, అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
3: రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి కింది స్థాయి వరకు మహిళలకు అవగాహన కల్పించి వారిని పథకాల్లో నిమగ్నులయ్యేలాగా, వారికి తెలియనటువంటి విషయాల గురించి తెలిపేలాగా మేము చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
2: అంటే ముఖ్యంగా ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి, మహిళలకు ఎంతవరకు ఉపయోగపడతాయంటారు?
3: మహిళా సాధికారత కేంద్రానికి వచ్చినప్పటికీ వారికి పిల్లల చదువు విషయంలో కావచ్చు, మహిళ ఉపాధి పొందడం విషయంలో కావచ్చు, తదుపరి వారి ఆరోగ్య సమస్యల గురించి కావచ్చు, ఏ రకమైన విషయమైనా మమ్మల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఒక అమ్మాయికి పెళ్లి గురించి ఆలోచించినప్పుడు మనకు బీపీఎల్ లో ఉన్నటువంటి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎలాంటివి పథకాలు

0: గాని ఎక్కడైనా సరే పనిచేసే చోట కూడా మహిళలకు ఇబ్బంది కలిగినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మనకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేవి ఉంటాయి, అండ్ లోకల్ కంప్లైంట్ కమిటీ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది. వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయడానికైనా మేము ఉంటాము. మహిళా సాధికారతకు ముందుగా మేమందరం పనిచేస్తూ ఉంటాము.
1: మహిళలకు ఈ ఉద్యోగ ఉపాధి అనేటువంటిది ఏమైనా లభిస్తుందా?
0: మహిళలకు ఈ మహిళా సాధికారత కేంద్రం ద్వారా అవగాహన కల్పించినప్పుడు ముఖ్యంగా మేము ఎవరైతే చదువుకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నటువంటి గర్ల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, లేదా మహిళలు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైనా చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ మన డిపార్ట్మెంట్ అంటే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే ఖాళీగా ఉన్న చోట స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ నేర్పు, ఉదాహరణకి టైలరింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, ఇంకేదైనా కోర్సులు ఆర్సిటిఐ ద్వారా కావచ్చు, లేదంటే ప్రైవేట్ ఎన్జిఓస్ నుంచి కూడా చాలా మంది చాలా కోర్సులు నేర్పిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి బ్యాచెస్ చేసినప్పుడు మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళు ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో షెల్టర్ కొన్ని దగ్గర ఇస్తారు, అంటే వాళ్ళు ఉండడానికి నేర్చుకోవడానికి షెల్టర్ ఇస్తారు, కొన్ని డైలీ క్లాసెస్ కూడా తీసుకుంటారు. మేము వాళ్ళకు కూడా చాలా మందికి అవగాహన కల్పించాము.
1: ఇప్పుడు మహిళలకు ఎటువంటి వాటిల్లో మీరు ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ మన హన్మకొండ జిల్లాలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందంటారు?
0: ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ద్వారా మేము ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయలేదండి, ఎందుకంటే ఇది కేవలం ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్క మహిళకి అవగాహన కల్పించడమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మేము గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు మహిళలందరికీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం నీడ్ అవసరం ఉంది. ప్రస్తుతానికి మేము మాత్రం మాకు వచ్చిన ఒక ఎన్జిఓ సపోర్ట్ తోటి మేము ఒక 120 మంది మహిళలకు మాత్రం ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరిగింది సపోర్ట్ తోటి.
1: అంటే ఈ మిషన్ శక్తి పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకం, అంటే వీటిలలో నిధులు అనేటువంటిది ఏ విధంగా వస్తాయి, ట్రైన్ అయినటువంటి మహిళలకు ఏ విధంగా ఈ ఫండ్స్ అనేటువంటి వెళ్లడం అనేటువంటిది జరుగుతుంది, అంటే లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మీరు చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది?
0: అంటే మనకు మహిళల కోసం స్పెషల్ గా అంటూ మనకేం ఫండ్ ఉండదండి. సో డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ అనేది కేవలం మా స్టాఫ్ కి మాత్రమే ఉంటుంది, మనకేం యాక్టివిటీస్ చేయడానికి మాత్రమే ఫండ్ వస్తుందండి. మహిళల కోసం ప్రత్యేకంగా ఏం ఫండ్ అనేది ఉండదు. సో దీంట్లో భాగంగా మనకు బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆడపిల్లలను పుట్టలిద్దాం ఆడపిల్లని చదివిద్దాం అనేటువంటి స్కీమ్ ద్వారా మేము జిల్లా స్థాయిలో చాలా రకాల ఆడపిల్లల కోసం చాలా రకాల ప్రోగ్రామ్స్ చేసాము. ఇప్పటి వరకు 190 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేశాము. ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి దాంట్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ అనే ఒక ప్రోగ్రామ్ చేశామండి. 9 KGBS లో చదివేటువంటి అరౌండ్ 300 మంది పిల్లలందరికీ మేము అడ్వెంచర్ యాక్టివిటీస్ కిలా వరంగల్లో చేశాము. సో పిల్లలు అన్ని నేర్చుకోవడానికి సాహసంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ లోపల మంచి కిల్లు బయటకు తీసుకురావడం జరిగింది కొన్ని యాక్టివిటీస్ తోటి. ఊరికే చదువు కాకుండా పిల్లలకి బయట కూడా ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, దీంట్లో కూడా కెరియర్ ఎంచుకోవచ్చా లేదా అన్న విధంగా కూడా మనము పిల్లలందరినీ ట్రైన్ చేయడం జరిగిందండి.
1: ఏదైనా ఒక పథకం గురించి మనము చెప్పేటప్పుడు దీని ద్వారా లబ్ధిదారుల సంఖ్య పెంచడానికి గాను ఎటువంటి మీరు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
0: ఇప్పుడు మిషన్ శక్తిలో భాగంగా మనకు సఖీ సెంటర్స్ ఉన్నాయండి. సఖీ సెంటర్ లో ముఖ్యంగా బాధిత మహిళ ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారు, సఖీ సెంటర్ కు వస్తారు. వాళ్ళకి మనము 5 రకాల సేవలు అందిస్తాము. సో ఆ సేవల్లో భాగంగా వాళ్ళ నుంచి వాళ్ళ కొంతమందికి డైవర్స్ కోసం వేసిన వాళ్ళు ఉంటారు, డీవీ యాక్టివ్ వేసిన వాళ్ళు ఉంటారు. అది కోర్టుకు ఫ్రీగా మేము లీగల్ ఎయిడ్ అనేది అందిస్తాము, అంటే న్యాయ సలహాలన్నీ మనము ఉచితంగానే ఇస్తాము. సో మీకు ఆ ప్రోగ్రామ్ ద్వారా సఖీ ద్వారా వెళ్తుందండి. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్స్ కి చాలా కాల్స్ వస్తా ఉంటాయండి. అండ్ బీబీబీపీ లో వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను, ఫదార్ హోమ్స్ గా శక్తి సదన్ పిలువబడుతున్నాయి. ఇందులో ఎవరైనా మహిళలకు వాళ్ళకి భర్త వదిలేసినా గానీ లేదంటే ఎవరు లేనటువంటి మహిళలు వారు ఈ ఫదార్ హోమ్ లో ఉండవచ్చు. వారితో వారి పిల్లల్ని కూడా ఒక 3-4 ఇయర్స్ ఉన్న పిల్లల్ని కూడా అక్కడ ఉండడానికి ఉంటుంది. తదుపరి వాళ్లను మనము మన హోమ్ కి షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మహిళలు 3 ఇయర్స్ ఫదార్ హోమ్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఉన్న టైంలో వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా మా ఫదార్ హోమ్స్ లో ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ మహిళలకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అంటారు?
0: ప్రస్తుతానికి స్వధార్ హోమ్ లో ఉన్నటువంటిది టైలరింగ్ ఒకటి, బ్యూటీషియన్ ఒకటి అండి, రెండు నేర్పిస్తున్నాము. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఉంటే వాళ్ళని కంప్యూటర్స్ కూడా నేర్పిస్తాము.
1: ఇవన్నీ నేర్పించిన తర్వాత వారికి ఏమన్నా ఉపాధి చూపించేటువంటి ఆస్కారం ఉంటుందా?
0: ప్రత్యేకంగా ఉపాధి అంటూ ఏం లేదండి. ఇందులో ఉన్నటువంటి 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకు వాళ్ళు వెతుక్కుని వెళ్లిపోతారు, జాబ్స్ వెతుక్కుంటారు. కొన్ని సమయాల్లో మా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు మేము కూడా చూపించడానికి చూస్తాము.
1: ముఖ్యంగా ఇప్పుడు మనం మిషన్ శక్తిలో భాగంగా మరి ఈ మహిళా సాధికారత అనేటువంటిది జిల్లాలో ఏ విధంగా అమలు జరుగుతా ఉంది?
0: మహిళా సాధికారత కేంద్రంలో ముఖ్యంగా మేము చేసేటువంటి యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ వరకు ప్రతి చోట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. మహిళల యొక్క చదువు గురించి, తర్వాత మహిళలు ఎక్కడైతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు వాటి గురించి, అండ్ ఆడపిల్లల గురించి బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్, బేటీ బచావో బేటీ పడవో అన్న దాంట్లో మనము గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల చట్టం పైన, తరువాత ఆడపిల్లలకి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అని,

0: ఇంకా వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఎలాంటి మార్గాలు ఉంటాయి, మోటివేషనల్ క్లాసెస్ అని వాళ్ళకి చాలా రకాల ప్రోగ్రామ్ చేస్తా ఉంటామండి.
1: అంటే ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మీరు చేస్తా ఉన్నారు, వీటికి ఫండ్స్ అనేటువంటి ఏ విధంగా ఉంటాయి?
0: మనకు 40 లక్షల బడ్జెట్ వస్తుందండి. సో ఈ బడ్జెట్ ప్రకారం మనకు క్వార్టర్ వైజ్ గా బడ్జెట్ రిలీజ్ అవుతుంది. దాంట్లో మనం ఏం ప్రోగ్రామ్ చేస్తామంటే ఒక డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది కలెక్టర్ గారు అప్రూవ్ తీసుకుని దాని ప్రకారం మనము ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తా ఉంటాం. సో మనము ముఖ్యంగా ఓరియంటేషన్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ప్రతి ఒక్క మండల స్థాయిలో ఉన్నటువంటి మండల ఆఫీసర్స్ కి, తర్వాత మా సిడిపిఓస్ కి, సూపర్వైజర్స్ కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ తీసుకుంటా ఉంటాం. లైన్ డిపార్ట్మెంట్స్ తో ఈ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తామండి. తర్వాత అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనే దాంట్లో మేము ఏం చేస్తామంటే మనము బాల జన్మోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చాలా రకాల సెలబ్రేషన్స్ చేస్తా ఉంటామండి. బాల జన్మోత్సవం అంటే ఎవరైతే ఆడపిల్లలు జన్మిస్తారో వాళ్ళకి మేము ఆ పుట్టినటువంటి బేబీకి మేము వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించడం కోసం, ఆడపిల్లల యొక్క శాతం తగ్గుతుంది కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి మేము వారికి ఒక ఊయలలో వేయడం గాని వాళ్ళకి కొద్దిగా చిరు సత్కారం అందించి ఎంకరేజ్ చేస్తామండి పేరెంట్స్ ని. తర్వాత ఇన్నోవేషన్ యాక్టివిటీస్ కింద మనము రీసెంట్ గా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసామండి. సో అలానే చాలా రకాల ప్రోగ్రామ్స్, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క థీమ్ ను తీసుకుని మేము ఇయర్ క్యాలెండర్ ఉంటుంది మాకు, ఆ ఇయర్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క యాక్టివిటీ చేస్తా ఉంటాము. ఇంటర్సెక్టోరల్ అంటే అదర్ డిపార్ట్మెంట్స్ ని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పిల్లల చదువు గురించి, అంటే లాస్ట్ టైం మేము ఒక 20 మంది పిల్లలకి 10,000 రూపాయల చొప్పున కలెక్టర్ గారి చేతుల మీదుగా చెక్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే 10/10 జీపీఏ వచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి కేవలం అమ్మాయిలకు మాత్రమే ప్రోత్సాహాన్ని అందించాము. సో ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి కొంత అమౌంట్ ఇస్తాము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మేము, అంటే పీసీపీఎన్డీటీ యాక్ట్ పైన, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం పైన, తర్వాత అంగన్వాడీస్ కి, ఆశాస్ కి ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాము. కింద లైన్ డిపార్ట్మెంట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మేము డిపిఓ పంచాయతీ నుంచి కూడా పంచాయతీ సెక్రటరీలకు ట్రైనింగ్ ఇస్తా ఉంటాము. ఇంకా మన జిల్లాలో ఉమెన్ కోసం ప్రత్యేకంగా నడుపుతున్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయండి. అయితే మనకు బయట ఎవరైతే మహిళలు తక్కువ హాస్టల్లో పెట్టి ఉండకుండా మా హాస్టల్లో, మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కూడా ఉంటుంది, మినిమం ఫీజ్ తో అక్కడ స్టే చేయొచ్చు. అండ్ మనకి ఇంకా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా, అంటే మేము సపోర్ట్ చేస్తామండి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళతో కూడా మేము వాళ్ళతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తా ఉంటాము. తర్వాత మేము సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ క్రైమ్ గురించి కూడా చాలా రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. ఇది పోక్సో యాక్ట్ మీద గానీ, మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన చట్టాల గురించి, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాల గురించి ప్రతి ఒక్కటి మేము మహిళలకు పిల్లలకు చెప్తా ఉంటామండి.
1: మిషన్ శక్తి పథకంలో భాగంగా కనుక చూసినట్లయితే ఈ మహిళా సాధికారత కోఆర్డినేటర్ గా ఉన్నారు మీరు, మన జిల్లా వారికి కావచ్చు లేదా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
0: ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది ఒకటే ముఖ్యమైన విషయం, మనము ఎంత ధైర్యంగా ముందుకు అడిగేస్తే అంత మనకు వాల్యూ ఉంటుంది. చదువుకోవాలి ప్రతి ఒక్క అమ్మాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, ఇంటర్మీడియట్ డిగ్రీతో ఆపకుండా బాగా చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అయిన తర్వాత జాబ్స్ చేయడం చాలా తక్కువగా ఉంది, రేర్ గా ఉంది. ఎందుకంటే హస్బెండ్ సంపాదిస్తున్నాడు కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదని. కాకపోతే ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మనకు ధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా మనము రిపోర్ట్ చేయగలగాలి, ఐ మీన్ మనం ఎక్కడో దగ్గర కంప్లైంట్ చేయగలగాలి. ఎప్పుడైనా మహిళలు బయటకు వచ్చి ప్రాబ్లం చెప్పుకుంటేనే అది ఎప్పుడు సాల్వ్ అవుతుంది, లేకపోతే మాత్రం మన లోపల మనమే పెట్టుకుంటే అది చాలా ప్రాబ్లం, మన హెల్త్ కు ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీకి డిస్టర్బ్ అయిపోతుంది. ముఖ్యంగా మహిళా ఉద్యోగినులు కూడా ఈ విషయాన్ని ఎక్కువ మంది బయట పెట్టరండి, సెక్సువల్ హరాస్మెంట్ ఉమెనేట్ వర్క్ ప్లేస్ లో కూడా. ఎందుకంటే చెప్తే ఏమవుతుందో, మనల్ని మన కొలీగ్సే తప్పుగా అర్థం చేసుకుంటారు, లేదు ఇంట్లో వాళ్ళ నుంచి ప్రాబ్లం వస్తుందని చాలా వరకు బయట పెట్టరు. ఒకవేళ అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మాతో షేర్ చేసుకోవచ్చు, మేము ఇట్లాంటి విషయాలు ఏవి కూడా బయటకు చెప్పమండి, చాలా సేఫ్ గా ఉంచుకుంటాము. అండ్ దీనికోసం స్పెషల్ గా కంప్లైంట్ కమిటీస్ కూడా ఫ్రేమ్ చేయమని చెప్పాము, జిల్లా స్థాయిలో ఉంది, మీ కంపెనీలో గానీ మీ ఆఫీస్ లో గానీ ఇవి ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా. దీనికొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక షీ బాక్స్ పోర్టల్ అనేది కూడా ఉందండి, మాతో చెప్పకపోయినా కూడా షీ బాక్స్ పోర్టల్ కి వెళ్లి కూడా కంప్లైంట్ చేయొచ్చు. అండ్ మనం మాట్లాడకున్న, ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా 181 టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి, అది కేవలం మహిళల కోసం. 1098 అనేది పిల్లల కోసం ఏర్పాటు చేయబడినటువంటి నెంబర్స్. ఏదేమైనా మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలి, ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి, ప్రతి దాంట్లో అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.
1: మహిళ సాధికారతలో భాగంగా మరి జిల్లాలో చాలా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మహిళలను ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి హన్మకొండ జిల్లాలో వచ్చే సంవత్సరానికి గాను ఇంకొంతమంది మహిళలు పెంచే దిశగా పనిచేస్తారని ఆశిద్దాం.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవరా? అగు ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా, ఈయనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా,
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి.

0: సంఘాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీమతి పి. కృష్ణవేణి గారి స్వీయ కవితలు వింటారు.
3: శీర్షిక కొన్ని సమయాలు. నిన్న మొన్నటి అనుభూతులు ఎండిన ఆకుల్లా జల్లున రాలుతుంటే ఏరుకోలేని నిస్సహాయతలో ఓ పద్యం రాసుకుంటాను. పెనం మీద వేగుతున్న గుండె కోసం అప్పుడప్పుడు కొన్ని పేలాల్లాంటి పదాలు రాసుకుంటాను. వెలివేతలో వెక్కుతూ ఆకాశంలో వేలాడే దిగులు గూటిలోని ఎదురుచూపుల దృశ్యాల ఆవేదన రాసుకుంటాను. మనసును వెలివేసిన బానిసలా నిషిద్ధ వేదనొకటి దిగంతగానం చేస్తుంటే మిణుగురు పూల దారి కోసం అక్షరాలను పేర్చుకుంటాను. ముసురుకున్న గుబురులో ముగిసిపోని నిరీక్షణలో మజిలీని మర్చిపోయిన ప్రయాణంలో రేవుకు చేరిన రవ్వంత నవ్వును చూసి ఆప్తవాక్యమొకటి రాసుకుంటాను. కవితా శీర్షిక కొన్ని పలుకులు. శబ్దాలు లేని రోజులకు శాసనాలు రాయకు. కుప్పలుగా పేరుకుపోయిన నిశ్శబ్దాన్ని కూల్చేస్తూ గుండెకు గొంతునిచ్చి చూడు. జలపాతమై దూకిన ఆవేశం చినుకులా ఎలా చిట్లిపోతుందో. మంచు తెరలు కమ్మేసిన పంట చేనుపై నీరెండలా పరుచుకో. బిగుసుకున్న మనసులెలా పత్తికాయల్లా పిగిలిపోతాయో. పొక్కిపోయిన ఎదలపై పలుకులై ప్రవహించు. పెదవులపై ఎన్నిన్ని పూదోటలు విచ్చుకుంటాయో. దండెంపై వాలిన పిట్టల కోసం నాలుగు ప్రేమవిత్తులు చల్లు. నీ భుజంపై గూళ్ళు కట్టి ఎన్ని కువకువలు వినిపిస్తాయో. దీర్ఘ మౌనపు వీధుల్లో మాటల దీపాన్ని వెలిగించు. నీడల్లో దాగి ఉన్న హృదయాలన్నీ దేదీప్యమవుతాయి. శీర్షిక మార్గదర్శనం. నన్ను మలిచే ఉలిగా నువ్విక లేవని నేను శిలగా మిగిలిపోలేదు. నువ్వు నాలో నింపిన ఆత్మస్థైర్యంతో నన్ను నేనే తొలుచుకుని మలుచుకుంటున్నాను. కంచెలా నువ్వు నన్నాళ్ళు ఊడల దిగిన మర్రి కూడా ఒదిగి ఉన్నట్టే ఉండేది. నేడు గరిక కూడా గదుముతున్నట్లుంది. చినుకు రాల్చని ఋతువుల కోసం ఎదురుచూడడం లేదు. ఉప్పు నీళ్లను వృధా చేయక కలల సాగుకై కనురెప్పలకు ఆనకట్టలు కట్టేశాను. నువ్విక రావని రాలేవని తెలుసు. అందుకే ప్రియంగా అనిపించే నిన్నటికన్నా శత్రువుగా కనిపించే వాస్తవంతోనే చలిమి చేస్తున్నాను. కోల్పోవడంలో కష్టం నువ్వు తెలియనివ్వలేదు. ఇప్పుడేమో కోలుకోవడంలో కష్టం తెలుస్తున్నది. అరికాలు కందకుండా అరచేతుల్లో పెంచుకున్న నీ గారాల పట్టి అదృశ్య దుష్టశక్తులతో సాయుధ స్వైర విహారం చేస్తున్నది. నా మనో అమ్ముల పొదిలో నువ్వు పోగుచేసి పెట్టిన ఆయుధాలన్నీ అక్కరకొస్తున్నాయిలే. అదుపు తప్పని ఆవేశాన్ని శక్తిగా మార్చుకుని పరిమితితో పరిణితితో అదనపు ఆకర్షణగా మలుచుకొని కృష్ణ బిలాలను ఛేదించుకుని ద్యుతి పదాలను నిర్మించుకుని జీవన గమ్యాన్ని ఎంచుకుని అడుగులు వేస్తున్నాను. ఒకప్పుడు నా ప్రతి ప్రశ్నకు నువ్వే సమాధానం నాన్న. ఇప్పుడు కూడా నువ్వే మరి. నా ప్రతి గెలుపులో మలుపులో గుండె నిబ్బరమై ధైర్యవచనమై మార్గదర్శనమై. శీర్షిక ఆత్మీయ సంద్రం. బంధాల నుండి విడిపడాలనుకోవడం వర్షాన్ని మేఘం నుండి వేరుచేయడం అనుకోవడం లాంటిదే. విశ్వం నుండి వెలుతురును దూరం చేయాలనుకోవడం లాంటిదే. మట్టి ఒడిలోంచి విత్తనాన్ని లాక్కోవాలనుకోవడం లాంటిదే. కొన్ని బంధాలు సముద్ర గర్భం లాంటివి. కంటికి కనిపించకపోయినా అంతులేని లోతుల్లో మన స్వరూపాన్ని ప్రతిబింబిస్తాయి. కొన్ని బంధాలు కొండచెరియల్లా అలల శక్తికి తట్టుకుని నిలబడి మనలోని ఆత్మవిశ్వాసానికి ఆధారమవుతాయి. కొన్ని బంధాలు సూర్యకిరణాల వంటివి, ఆలస్యంగా వచ్చిన చలిని కరిగించి మన హృదయాన్ని ఉష్ణంగా కౌగిలించుకుంటాయి. అవి వసంతపు రెమ్మల్లా కొత్త వెచ్చదనం సృష్టించి మనలో నిశ్శేషంగా ఉన్న ఆశల్ని మేల్కొల్పుతాయి. అంతేనా కాదు, వెన్నెల నదీ ప్రవాహంలా రాత్రి నిశ్శబ్దమంతా వ్యాపించి మన ఆలోచనల ఒడ్డును మృదువుగా తాకుతాయి. కొన్ని బంధాలు గాలిలాంటివి, కంటికి కనపడకపోయినా మన పరిమళాన్ని ఉత్సవంగా మోసుకుపోతాయి. వృక్షపు వేర్లలా లోతుగా పాతుకుపోయి మనల్ని నేలమీద నిటారుగా నిలబెడతాయి. పొద్దుతిరుగుడు పువ్వులా సూర్యుణ్ణి అనుసరించే తపనతో ఉన్నట్లే మన దిశల్ని అనుసరిస్తూ ఉంటాయి. కొన్ని బంధాలు గూటికి తిరిగొచ్చే పక్షుల్లా దూరం ఎగిరినా ఎప్పుడూ మార్గం తప్పవు. ఏదేమైనా వర్షం లేక నది ఉండదు, నది లేక సాగు ఉండదు, సాగు లేక జీవితమే ఉండదు. అలాగే బంధం లేక మనిషి ఉండడు. ప్రపంచమంతా ఆత్మీయల సముద్రమే. అందులో ప్రతిబంధం ఒక అలగా మన హృదయ తీరాన్ని తడిపేస్తూ ఉంటుంది. శీర్షిక మనోవీధిలో. కలలన్నీ తలపుల్లా కాదు. కొన్ని కలలు మౌనపు గదుల్లో వదిలేసిన నిస్సంగతులు. వాటికి నువ్వు పేరు పెట్టలేవు, కాని వాటి కదలిక నీ ఊపిరిలో వినిపిస్తుంది. నీటిపై తేలే ఆకులా, ఎదురుగాలికి తడబడే అనుభూతుల్లా, ఎదురు చూపుల్లో అడుగుల సవ్వడిలా, మనసు తాళం తట్టే స్వరంలా, ఏదో ఎక్కడో చప్పట్లు విన్నట్టు కానీ అసలు శబ్దమే లేనట్టు ఓ చిరుస్పర్శలా గుండెలో కెరటమవుతుంది. ప్రేమపై విరక్తి చూపడం అంత సులువు కాదు. అది ఒక తలకిందుల జ్ఞానం. నువ్వు దూరం కావాలనుకుంటే అంతకన్నా అది మరింత దగ్గరగా మారిపోతుంది. ఇప్పటికీ ఎప్పటికీ ఎదురుచూపుల కిటికీ వెనక ఒక తడిమే పద్యం రాయబడి ఉంటుంది. ఎవరూ చదవకపోయినా అది మన హృదయంలో వెలిగే దీపం. నిశ్శబ్దపు మాటల్లోనే వేదనలు పలికినప్పుడు నీ పేరు లేకుండా పలికే ప్రతి మాట ఒక గాయం, ఒక మౌన గీతం. చూపుల నీడల మధ్య నువ్వు విడిచిన చిరునవ్వు ఇంకా అద్దంలో నిలిచే ఉంటుంది. కాలం దూసుకెళ్లినా అదే నవ్వు ప్రతి ఉదయాన్ని పలకరిస్తుంది. ఎప్పటికైనా మనం ఒకరినొకరం మర్చిపోవచ్చు, కానీ ఆ కలల శ్వాసలు, ఆ తడిమే పద్యాలు మనసు మెరిసే ప్రతి క్షణంలో ఒక చీకటి వెలుగుల కాంతిలా నిలిచిపోతాయి. ఒకరోజు నువ్వు మళ్ళీ ఆ తలుపుల వీధిలో నడుస్తావు, కాని గాలి నీ జ్ఞాపకాల సవ్వడి మోస్తుంది. అప్పుడే మౌనంగా ఓ చిరునవ్వు పుడుతుంది కంటికి మనసుకి మధ్యలో. శీర్షిక ద్యుతిపదం. జీవిత క్యాన్వాస్పై నడకొక అస్పష్ట చిత్రకావ్యం. వెన్ను వొంగని విల్లే గమ్యాన్ని ఛేదిస్తుంది. స్వప్నాలను స్ఖలించని కళ్ళే విజయగర్వాన్ని ప్రసరిస్తాయి. సమాజంలో అత్తరు చల్లే మెత్తని మాటలు కొత్తేమీ కాదు. స్వాభిమానం మీద విసిరే రాళ్లకు కొదవలేదు. గుండెకు సున్నితంగా సూదులు గుచ్చే నమ్మక ద్రోహాలు లేకపోలేదు. గమ్యం ఎప్పుడూ గువ్వల నీ గుమ్మంలో వాలదు. చీకటి శిఖరాలను ఛేదిస్తేనే వెలుగుదారులు విచ్చుకుంటాయి. పడిలేచిన గమనంలో తడబడిన అడుగులన్నీ విజయానికి చిహ్నాలే. నిస్సహాయతలోనూ శక్తి ఉందని, నిద్రలేని రాత్రుల్లోనూ పునరుత్తేజం ఉందని, నిశ్శబ్దాన్ని చెరిపేసి నినాదమై వినిపించాలి. ఛిద్రం చేసిపోయిన మనిషితనానికి, కృంగదీసిన మనోనిబ్బరానికి మలామును రాసి మరమ్మత్తు చేస్తూనే నిరంతరం హృదయంలో ఉత్తేజిత పాదరసాన్ని ఉబికిస్తూ ఉండాలి. నేల నుండి పెకిలించిన తుంగవేర్లకు అంటుకున్న మట్టిగంధమై పరిమళించాలి. ఏటొడ్డున ఇసుకలో నడిచొచ్చిన పాదముద్రలను వెనుదిరిగి మురిపంగా పలకరించాలి. శీర్షిక రజిత నదం. చంద్రకాంత శిలలేవో కరిగి భూమి మీదకు ప్రవహిస్తున్నట్టు వెలుగుకి పురుడు పోస్తున్న కిరణాలు. పాల నురగల మబ్బు చీరలోంచి జాబిలి పుప్పుడుల్లా రాలుస్తున్న పుచ్చపూల వెన్నెల. ఆకాశ అద్దంలో మెరిసిపోతున్న చంద్రుని తొలిముద్దుకు నదిమది ఉప్పొంగి ఊయలు లూగుతున్న పడవల వయ్యారం. తరళ జలాలపై వెన్నెల ప్రతిబింబమై నాట్యం చేస్తుంటే అలలన్నీ ఏవేవో రహస్యాలను ఒడ్డుకు చేరవేస్తున్నాయి. ఈ రేయి వెన్నెల నావలో వేకువ తీరానికి పయనమైంది. కొత్త పూల పుట్టుకతో జతకట్టిందో ఏమో, పిల్లగాలి వసంతగంధాన్ని వలకబోస్తున్నది. వెదురు పొదలన్నీ పాత కొత్త స్వరాలతో జుగల్బందీ చేస్తుంటే వెన్నెల ధారై జారిపోతున్న గడియల్ని నిశ్శబ్దమోహనంగా కళ్ళు ఒడిసిపడుతున్నాయి. నింగి అంచుపట్టుకు వేలాడే మేఘశకలంలా ఓ చిన్న సందేహం, మళ్ళీ దొరుకుతుందో లేదో మనసు దాహాన్ని తీర్చే ఈ తీయందనం. శీర్షిక జీవనార్థం. ఈ విశాలమైన జీవన పథంలో ఓ చిన్న ధూళు రేణువు మన జీవితం. మట్టిలో చిగురించిన ఒక ఆశ, అదే మట్టిలో కలిసిపోయే ఒక గాథ. అంతు చిక్కని ప్రయాణంలో మనిషికి మనసుకు మధ్య సంగ్రామం. గాలి తాకినప్పుడల్లా తడబడి పలుకని మాటల్లో దాగి నిశ్శబ్దంగా మనసులోకే మురిసిపోయే కొన్ని ఆశలు, చూపుల కొలనులో మెరుపులు, గుండె చప్పుడు వెంట పరుగులు, వెనుదిరగని నడకలో సోలని స్వప్నాలు. ప్రతి శ్వాసలో, ప్రతి చూపులో, ప్రతి మౌనపు లోతులో ఓ జీవనార్థం ప్రత్యక్షమవుతుంది. చిరిగిన పుటైనా మనఃపుటల్లోకి జారి కథగా మారుతుంది. దుఃఖం ఒక నిధి, సంతోషం ఒక బహుమతి, నిన్నటి గాయమే రేపటి ప్రేరణ. నడుస్తూనే నడత నేర్చుకున్న ప్రతి అడుగులో ఓ కొత్త అర్థం. జీవించడమంటే అర్థాన్ని వెతకడం కాదు, అర్థవంతంగా బతకడం. శీర్షిక తూలిక. లోపల రేగిన గుబులు కుందేలు పిల్లలలా కుదురుగా ఉండనప్పుడో కలబోసుకున్న మమతల్లో అనుభూతి నెమలీక స్పర్శలా తడిమినప్పుడో, ఆత్మీయత అనుకున్న పెళుసు కొమ్మ పెడేలున విరిగినప్పుడో, ఎక్కడ పుట్టిందో తెలియని సెలయేరులా ఓ భావం హృదయాన్ని తడిచేస్తూ పద్యమై ప్రవహిస్తుంది. అమ్మ దిష్టి తీసి నిప్పుల్లో వేసిన రాళ్ల ఉప్పై ఒకసారి, పెరటిలో పరుచుకున్న బాదం చెట్టు నీడై మరోసారి, గోదారి గట్టున తడికాళ్లకు అంటుకున్న ఇసుకలా ఇంకోసారి, కావిడి బిందెల్లో నీళ్లలా మనసు తొణికిసలాడుతూ వణుకుపోస్తుంది. గాయాలు పాఠాలు రెండూ అందమైనవే. లోన కురిసిన వర్షానికి బయట మినుగురులు మెరిసేస్తుంటే, అలసట తీర్చే ఆకాశం అందేస్తుంటే ఆరాలు ఎందుకు? గతాలను స్మరిస్తూ స్వగతాలను లిఖిస్తూ దొర్లుతున్న ముత్యాలకు దోసిలి పట్టక.
2: మీరింతవరకు శ్రీమతి పి కృష్ణవేణి గారి స్వీయ కవితలు విన్నారు. ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా ఆనంద భైరవి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
1: వేటూరి గారి సాహిత్యంలో సీతాకోకచిలుక ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
0: కార్యక్రమంలో చివరిగా లంకేశ్వరుడు చిత్రానికి మనో ఎస్ జానకి పాడిన పాట, గీత రచన దాసరి నారాయణరావు.

0: గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాపు తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన గిరిజన లబ్దిదారులకు ఉపకార వేతనాన్ని అందించే కార్యక్రమంలో రాష్టపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య అనేది సాధికారతకు శక్తివంతమైన సాధనమన్నారు. వ్యక్తులను చైతన్యవంతులుగా సమర్థులుగా విద్య తీర్చిదిద్దుతుందని చెప్పారు. గిరిజన వర్గాలకు చెందిన యువతకు సాధికారత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నిరంతర ప్రయత్నాలు చేస్తోందని రాష్టపతి తెలిపారు. ప్రభుత్వ ఉపకార వేతన పథకాలు గిరిజనుల జీవితాలను మార్చివేశాయని చెప్పారు. దేశంలో ప్రతిభకు కొరత లేదని, దానిని గుర్తించి అభివృద్ది చెందడానికి సరైన వేదికను అందించాల్సిన అవసరం ఉందని ద్రౌపది ముర్ము తెలియజేస్తూ,
1: मुझे ये जानकर प्रसन्नता हुई कि उन युवाओं के जीवन में नई संभावनाओं का द्वार खुलती है. अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है. कोई युवाओं को अन्य देशों के प्रतिष्ठित विश्वविद्यालय में भी अध्ययन का अवसर प्राप्त हुआ है. अपने कठिन परिस्थितियों का सामना करते हुए जो उपलब्धियां हासिल की है वे लाखों युवाओं के लिए प्रेरणा के स्रोत है.
0: ఇమిగ్రేషన్ నిబంధనలకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది. విదేశీయులు అనుమతి పొందిన సమయం కన్నా ఎక్కువ రోజులు భారత్లో ఉండాలంటే వారి వీసా గడువు ముగియకముందే విదేశాంగ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంటూ నోటిఫికేషన్ ఈరోజు జారీ చేసింది. భారత్కు 180 రోజులు అంతకంటే తక్కువ గడువు వీసాలపై వచ్చే విదేశీయులకు ఈ నిబంధన వర్తిస్తుంది. మరింత కాలం దేశంలో కొనసాగాలంటే వీసా గడువు ముగియకముందే రిజిస్టేషన్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో వీసా గడువు పూర్తయిన తర్వాత 14 రోజుల్లోపు పొడిగింపుకు దరఖాస్తు చేసుకునే అవకాశముండేది. భారత్ నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ మూడవ పక్షం ప్రమేయం అవసరం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. భారత్ నేపాల్ సరిహద్దుకు సంబంధించి నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు, అలాగే తదనంతరం నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనపై ఆయన మాట్లాడుతూ, భారత నేపాల్ సరిహద్దులో దాదాపు 98% గుర్తించబడినప్పటికీ కొన్ని అపరిష్కృత విభాగాలున్నాయని తెలిపారు. జమ్మూకాశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్ యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రకటనలో చేసిన అనవసర ప్రస్తావనలను కూడా ఆయన తప్పుపట్టారు. జమ్మూకాశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని జైష్వాల్ పేర్కొంటూ,
2: కన్సర్నింగ్ ఇండియా నేపాల్ బౌండరీ యాజ్ వెల్ యాజ్ ది సబ్సిక్వెంట్ స్టేట్మెంట్ మేడ్ బై ది నేపాలీ ఫారెన్ ఆఫీస్ ఆన్ దిస్ మ్యాటర్, వైల్ క్లోజ్ టు 98% ఆఫ్ ఇండియా నేపాల్ బౌండరీ హ్యాస్ బీన్ డిమార్కేటెడ్ and encroachment of no man's land, we have established bilateral mechanisms to deal with all aspects of boundary matters. It should be clear to all concerned that there is no role for any third parties in a bilateral matter between India and Nepal.
0: దేశంలో ఇప్పటివరకు ఎబోలా వైరస్ వ్యాధికి సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుండి వచ్చిన వారు, అలాగే ఆ దేశం గుండా ప్రయాణించిన వారికి ఎవరికైనా జ్వరం, తలనొప్పి, కంఠరాల నొప్పి, విరేచనాలు, కారణం తెలియని రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లి స్థానిక ఆరోగ్య అధికారులకు తెలియజేయాలని ఆ మంత్రిత్వ శాఖ సూచించింది. సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్, జస్టిస్ అరుణ్పల్లి, జస్టిస్ వెంకట సుబ్రహ్మణి న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా నియమితులైన 5 న్యాయమూర్తులతో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37 చేరింది. అదేవిధంగా మహిళా న్యాయమూర్తుల సంఖ్య 2 చేరింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ జర్మనీలోని తూరింగియా రాష్ట మంత్రి మారియో వైట్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఫోటోనిక్స్ పరిశ్రమల నేతృత్వంలోని డీప్టెక్ భాగస్వామ్యాలపై న్యూఢిల్లీలో ఈ రోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారత జర్మనీ దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యంతో పాటు ప్రజల మధ్య కూడా బలమైన సంబంధాలున్నాయన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పరిశోధనలు, ఆవిష్కరణలు పారిశ్రామిక అభివృద్ది రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని చెప్పారు. బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, నీటి సాంకేతికత, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష సాంకేతికతల విషయంలో అంతర్జాతీయ సహకారానికి భారత్ గణనీయమైన అవకాశాలను అందిస్తోందన్నారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలలో కొనసాగుతున్న ఎబోలా వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనే విషయంలో ఆఫ్రికా వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాలు సిడిసిలకు రెండవ విడత వైద్య సహాయాన్ని భారత్ ఈరోజు పంపింది. ఇందులో రక్షణ పరికరాలు, రోగ నిర్ధారణ పర్యవేక్షణ పరికరాలు, మందులు, పోషకాహార సప్లిమెంట్లు ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారతదేశం ఆఫ్రికా సిడిసికి వైద్య సహాయాన్ని పంపించిందని తెలిపారు. ఈ 43 టన్నుల వైద్య సామాగ్రి అక్కడి ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందన్న విశ్వాసాన్ని జైశంకర్ వ్యక్తం చేశారు. వాతావరణం. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, కోస్తాంధ్రప్రదేశ్లలో ఉరుములతో కూడిన వర్షాలు రానున్న 24 గంటల్లో కురిసే అవకాశముందని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంతర్గత కర్ణాటక, కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో భారీ వర్షాలు రేపటి వరకు కురుస్తాయని IMD అంచనా వేసింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ
3: South West monsoon is likely to set in over Kerala around 4th June 2026. Apart from that, isolated heavy to very heavy rainfall, that is rainfall amounting 7 to 20 cm, very likely over Kerala during next 7 days. Also, isolated heavy rainfall, that is rainfall amounting 7 to 11 cm, likely over Tamil Nadu and Karnataka during next 6 to 7 days. Moderate to severe thunderstorm activity along with gust wind speed reaching 40 to 50 likely over many parts of the country.
0: జాతీయ పంచాయతీ అవార్డుల 2025 ప్రధానోత్సవం న్యూఢిల్లీలో రేపు జరగనుంది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన 42 పంచాయతీలకు అవార్డులను ఈ సందర్భంగా ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలో దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 34 గ్రామ పంచాయతీలకు, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగం కింద 8 పంచాయతీలకు అవార్డులు అందజేయనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి.

0: సెన్సెక్స్ ఉదయం 74,267 పాయింట్ల వద్ద నష్టంతో ప్రారంభమై చివరకు 382 పాయింట్ల లాభంతో 74,669 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 23,483 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.28 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93.96 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,528 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దక్షిణాఫ్రికా ఉపరాష్టపతి పాల్ మషతిలతో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వాణిజ్యం, పెట్టుబడులు, ఎంఎస్ఎంఈలు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలలో ఉన్న అవకాశాలపై చర్చించినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం పట్ల పాల్ మషతిలకు ఉన్న దృఢ సంకల్పాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ దక్షిణాఫ్రికా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆయన తెలియజేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా, విద్యాపరంగా పురోగమించినప్పుడే నిజమైన అభివృద్ది సాధ్యమవుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారత నేపాల్ దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశాలున్నాయని భారత్ స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఎబోలా వైరస్ కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇమిగ్రేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: మీరింతవరకు చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వేదవ్యాస శ్రీరామ భట్టార్ గారిచే భక్తకుచేల హరికథ. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగం శ్రీ పిజే భాస్కర్.
2: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమకర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్

దైవలో శ్రీకృష్ణ భగవానికి. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈ రోజున భాగవతంలోని కుచేలోపాఖ్యానం అనే హరికథను గానం చేస్తున్నాను. విని తరించ ప్రార్థన.

వసుదేవుడు కృష్ణునికి బలరామునికి ఉపనయనం కావించి విద్యాభ్యాసం చేయించనించి గురువైనటువంటి గర్గ మహర్షిని ఇలా అడుగుతున్నాడు. కృష్ణునికి బలరామునికి విద్యాభ్యాసం చేయించదగ్గ ఎవరి దగ్గర చేయిస్తే బాగుంటుంది, అలాంటి విద్వాంసులు ఎవరైనా ఉన్నారా అని గర్గ మహర్షిని కోరగా, అందుకు గర్గ మహర్షి వసుదేవా, ఇచ్చటికి దాపున వెలయు నిద్ధ జనపదంబు, ఇచ్చటికి దాపున వెలయు నిద్ధ జనపదంబు విద్యా నిలయము సుధామపురము దాన సాందీపుడను మునిదనరు అచట.

వేదవేదాంగ పారంగతుడైన సాందీపముని వద్ద విద్యాభ్యాసం చేయించమని తెలిపినాడు. వసుదేవుడు ఒక శుభముహూర్తాన రథంపై బలరామకృష్ణులను ఆశ్రమానికి తీసుకుని వెళ్తున్నాడు. బలరామకృష్ణులు ఇరువురు కూడా ఆశ్రమంలో సాందీపని పాదాలకు నమస్కారం చేయగా ఆ సాందీప మహర్షి కృష్ణ పరమాత్మను చూచి పారవశ్యంతో, కృష్ణయ్యా

తాసి కచ్చరణ కంజములెను చూచునుందురో. ఆ గుణోద్దాముడే వేద వేద్యుడు ఇక ధారుణి తద్గు

చతుర్దశ భువనాలను నీ బొద్దలో దాచుకున్న మహానుభావుడివి. జగద్గురువు అయిన నీకు గురువు ఎవరున్నారు స్వామి? ఓహో, జగన్నాటక సూత్రధారి, నీ నాటకంలో నన్ను గురువుగా ఈ పాత్ర వేయమంటున్నావా? అలాగే కృష్ణ అని కృష్ణ పరమాత్ముణ్ణి, బలరాముణ్ణి తన వద్ద చేర్చుకొని విద్యాభ్యాసం ప్రారంభం చేస్తున్నారు.

కృష్ణ, నీవు సంకల్పించినప్పుడు నేను ఎంతవాణ్ణి స్వామి అని అలాగే అని ఆనంద బాష్పాలు రాస్తూ పులకించిపోతున్న ఆ సుధామును పక్కనే ఈ దృశ్యానంతా చూస్తున్నాడు. నేను కూడా కృష్ణ పరమాత్మతో కలిసి చదువుకోబోతున్నానా అని మహదానంద పడిపోతున్నాడు. విద్యాభ్యాసం జరుగుతోంది. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజున గురుపత్ని కృష్ణుని కుచేలిని ఇద్దరిని పిలిచి, నాయనలారా, రేపు మనం ఒక చిన్న యాగం చేయవలసి ఉంది. దానికి కొన్ని సమిధలు అవసరమున్నాయి. మీరిద్దరూ పక్కనే ఉన్న అరణ్యానికి వెళ్లి రేపటికి కావలసిన సమిధలు తీసుకురమ్మంది. అలాగే అని కృష్ణుడు కుచేలుడు ఇద్దరు కూడా అడవికి బయలుదేరి వెళ్లారు. వాసుదేవుడు కుచేలుడు తద్వనము

అడవి లోపల కృష్ణుడు కుచేలు ఇద్దరు కలయ తిరిగి వారు మోయగలిగినంత సమిధల మోపును మోపు చేసుకుని తల మీద పెట్టుకుని ఇక బయలుదేరామనుకున్నారు. అప్పటికి బాగా పొద్దుపోయింది. ఇంతలో ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కూడిన బ్రహ్మాండమైన వర్షం ప్రారంభమైంది. అది కృష్ణుడు కుచేలుని పరీక్ష చేయాలని కురిపించిన మాయా వర్షమేమో. ఆ వర్షంలో ఇద్దరూ తడిచిపోతున్నారు. కృష్ణుడు తడిచిపోతుంటే కుచేలుడు ఆందోళన చెందుతూ, కృష్ణయ్య నువ్వు తడిచిపోతున్నావే, ఇప్పుడు ఎలా కృష్ణ అంటున్నాడు. కాని తను తడిచిపోతున్నాడు, అది అతనికి తెలియడం లేదు. నిజమైన భక్తి అంటే అది. కృష్ణుడు తడవకుండా ఏం చేయాలి అనుకుంటుండగా అక్కడొక ఒక పెద్ద చింత చెట్టు కనిపించింది. ఆ చింత చెట్టు ఒక పెద్ద త్వర ఉన్నది. అందులో కృష్ణ పరమాత్మని తడవకుండా నిలబెట్టి తను బయట నిల్చున్నాడు. అంటే ఆ చింత చెట్టు త్వర కూడా ఆలయంలాగా ఉన్నదటండి, గర్భగుడిలాగా ఉంది. ఈయన భగవంతుడు కదా, ఆ గుడిలో నిలిపి తను భక్తుడు కదా, బయట నిలబడ్డట్టుగా ఉన్నదట అక్కడ సన్నివేశం. జల్లులు పడుతుంటే వర్షపు జల్లులు చేతులు అడ్డు పెడుతున్నాడు కుచేలుడు. అర్ధరాత్రి అయిపోయింది, వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడు కృష్ణుడు, కుచేల భయంగా ఉందా, చలేస్తుందా, ఇలా రావయ్యా అని తన దగ్గరగా తన పక్కన నిలబెట్టుకున్నాడు. అప్పుడు కృష్ణుడు, కృష్ణ, కృష్ణుడు అలా తన దగ్గర నిలబెట్టుకుంటే కుచేలుడు అంటున్నాడు, కృష్ణయ్యా

కృష్ణయ్య, మెరిసే మెరుపు, అందులో వెలుగు, ఉరిమే ఉరుము, అందుగల శబ్దము, ఈ సర్వ ప్రకృతి అంతా నువ్వే కదా. అటువంటి నీవు నా హృదయమంతా నిండి ఉన్నావు. నీవు నా పక్కన ఉండగా నాకు చలిగాని భయంగాని లేవు కృష్ణ. కాని ఈ సమయంలో ఈ చెట్టు నీకు ఆశ్రయాన్ని కలిగించిందే. ఇది ఏ జన్మలో ఏ సుకృతము నర్చి ఇచట జన్మించనో, నీవు కృపదలిర్ప వర్షమిషజే.

తెలుసా, ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నదో కదా ఈ చెట్టు. సకల ప్రపంచానికి ఆధారభూతుడవైన నీకు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవైన నీకు, ఆద్యంతములు లేని నీకు ఒక చెట్టు ఆశ్రయాన్నిచ్చింది కదా. నేను ఈ చెట్టుగానైనా పుట్టకపోతేనే అని కుచేలుడు అంటుంటే, కుచేలుని భక్తికి కృష్ణ పరమాత్మ ఆనందపడుతూ ఇంకా పరీక్ష చేయదలిచి, కుచేల నాకు బాగా ఆకలిగా ఉందయ్యా, తినడానికి ఏమైనా ఉందా అన్నాడు. అప్పుడు కుచేలుడు, అయ్యో స్వామి, నీకు ఆకలిగా ఉందా, ఈ దరిద్రుడి వెంట తీసుకొని నిన్ను బాధ పెడుతున్నానే, ఇప్పుడు నేనేం చెయ్యాలి, అయ్యో ఈ వర్షం తగ్గినా బాగుండేనే కృష్ణ, అయ్యో అనుకుంటుండగా, నీ ఆకలి ఎలా తీర్చాలి అని కుచేలుడు అనుకుంటుండగా, సమిధలు మోపు చేస్తున్నప్పుడు ఒక ఫలం దొరికిందటండి, అది మోపుల మధ్యన పెట్టి కట్టి ఉంచాడు, అది గుర్తొచ్చింది. ఆ మోపును విప్పి అందులో ఉన్న పండును తీసుకొని కృష్ణ పరమాత్మకు సమర్పిస్తూ, కృష్ణ

అప్పటి నుంచి మర్చిపోయాను కృష్ణ. ఈ పండు నీకివ్వాలనే దాచి ఉంచాను. ఈ పండు తిని నీ ఆకలి తీర్చుకో కృష్ణ అని కుచేలుడు ఆ పండును అందించే విధానముందే ఆ భక్తికి సంతసించి కృష్ణ పరమాత్మ, ఓ ఈ చలికాడా ఎల్లడే నొరులకిచ్చుకొనుటయ్యగాని నే పుచ్చుకొనుటెరుంగ ఇప్పుడిది నీ వనగొని ఈయగలనే భక్తి ఫలమునకుందగు ప్రతిఫలంబు. మాకు చేలా, నేను ఒకరికి ఇవ్వడమే గాని ఒకరి నుండి తీసుకునేది ఏమీ ఉండదే. నీవు భక్తితో ఇచ్చిన ఈ పండును తీసుకుని నేను తింటే దీనికి తగ్గ ప్రతిఫలం నా దగ్గర ఏముందా అని ఆలోచిస్తున్నానని సందేహాన్ని వెలిబుచ్చాడు. కృష్ణ పరమాత్మ అంటే పరమాత్ముడు భక్తికి మాత్రమే కట్టుబడిపోతాడన్నమాట. పత్రమో పుష్పమో ఫలమో తోయమో ఏదీ లేకుంటే ఒక్క నమస్కారమో చాలు ఆయనకి. ఒక్కసారి గోవిందా అని తలుచుకుంటే చాలు, పొంగిపోయి మనకు లొంగిపోతాడు. గోవిందా గోవిందా. కాబట్టి మనం భగవంతునిపై పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులు ఏర్పరచుకోవాలి. భగవంతుని దృష్టి మన మీద పడాలి అంటే అనే దృష్టి మనకుండాలి. కృష్ణ పరమాత్మ, నేను తిరిగి నేను నీకు ఏమి ఇవ్వగలనా అనగానే కుచేలుడు, కృష్ణయ్య నాకేమీ ఇవ్వవలసిన పని లేదయ్యా,

నీ అపార కృపా కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద ఉంటే చాలు. మనల్ని మించిన ధనవంతుడు ఇంకెవరూ ఉండరు కదా. అదే మనం కోరుకోవాలి. ఆ స్వామి అన్నీ చూసుకుంటాడు అనే ఈ కథలో నీతి. అందుకే కుచేలుడు అంటాడు, కృష్ణయ్య నీ కరుణాకటాక్ష వీక్షణలు మా మీద ఉంటే చాలు కదా కృష్ణ, అంతకన్నా మాకింకేమీ అవసరం లేదు కృష్ణ అన్నాడు. ఆ మాట విన్న కృష్ణ పరమాత్మ మహదానందపడి కుచేలుడు భక్తితో ఇచ్చిన పండును తృప్తిగా ఆరగించినాడు. ఆ రేయంతా వర్షం కురుస్తూనే ఉంది. తెల్లవారింది. ఇద్దరు ఆశ్రమానికి బయలుదేరుతున్నారు. అక్కడ ఆశ్రమంలో సాందీపని మహర్షి ఆందోళన చెంది పిల్లలు ఏమైపోయారో అని అడవి చేరుకుని శ్రీకృష్ణ సుధామా అని పిలుస్తుండగా ఆ పిలుపు విని కృష్ణ కుచేలు ఇరువురు కూడా గురువుగారిని చేరి నమస్కరించగా సాందీపముని ఇద్దరిని దగ్గరికి తీసుకుని, నాయనలారా ఎంత పొరపాటు జరిగిపోయింది, మీకేం కాలేదు కదా, ఏమీ కాలేదు కదా అని ఆందోళన చెందుతూ ఇలా దీవిస్తున్నాడు. కడగడా ఇట్లు మా కొరకుగా చనుదెల్చి మగాటవిల్ సముత్కట పరిపీడ నొంది తిరిగావునా, శిష్యులు మారునంబు నీగుట నిటులయ్యగాన సమకూరెడుపోయి కవీద మీకు విస్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయాయురున్నతు. సాందీపని మహర్షి ఇద్దరినీ చెరకవైపు గుండెలు కత్తుకుని దీవిస్తున్నాడు. మా కొరకు ఇంత బాధపడి మా రుణం ఈ ప్రకారంగా తీర్చుకున్నారు కాబట్టి సమకూరెడుపోయి కబీద మీకు విస్ఫుట ధన బంధు దారా అని కృష్ణుని దీవించి బహుపుత్ర విభూతి అని కుచేలును దీవించారట. గురువుగారు సందీపని కావాలని ఎలా దీవించలేదు, కాని మామూలుగా ఒక వ్యక్తి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు ఒకరిని చూచి ఒక మాట ఇంకొకరిని చూచి ఇంకొక మాట చెప్పినట్టుగా అన్నాడంతే. అదే ఇక్కడ జరిగింది. అనుకోకుండా జరిగింది. ఒక ముహూర్త కాలంలో ఎంతో మార్పు జరిగిపోతుంది. గురువుగారి దీవెన ఫలించిందా అన్నట్లుగా కృష్ణునికి సమస్త భోగభాగ్యాలు లభిస్తే కుచేలునికి సంతానం మాత్రమే కలిగి దారిద్ర్యాన్ని అనుభవించి చివరికి జయాయురున్నతుల్ అని ఆలస్యంగా అన్నందుకుగాను కుచేలునికి ఆలస్యంగానే అష్టైశ్వర్యాలు కలిగినాయని పెద్దలు చెప్తుంటారు. గురువుగారిద్దరినీ ఇంటికి తీసుకుని వెళ్ళినాడు. కొంతకాలానికి విద్యాభ్యాసం పూర్తి అయిపోయింది. బలరామకృష్ణులు ఇరువురు రథంపై వారింటికి వెళ్ళిపోతుండగా తన ప్రాణమిత్రుడు కృష్ణుడు తనను విడిచి వెళ్ళుతున్నందుకు కుచేలుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, కృష్ణ వెళ్ళొస్తావా, నన్ను మర్చిపోవద్దు కృష్ణయ్య, నన్ను గుర్తుంచుకుంటావు కదా, మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తాను కృష్ణ కృష్ణ కృష్ణ అంటుండగా రథం కదిలింది. కుచేలుడు రథం వెంత పరిగెత్తు కృష్ణుని చేయి విడవలేక విడవలేక విడిచాడు. రథం కనుమరుగైపోయింది. అలాగే చూస్తూ నిలబడిపోయాడు. కొంతకాలానికి కృష్ణుడు అష్టభార్యలతో ద్వారకలో ఆనందంగా ఉంటే మన కుచేలుడు వామాక్షి అనే పుణ్యాంగనను వివాహం చేసుకున్నాడు. ఆ మహాసాధ్వీమణి వామాక్షి నియమములెల్చు ఆత్మవిభుల్ని భజిల్చు

పతి మాటలకు ఎదురు చెప్పగా, ఎవరి మనసు కష్టపెట్టగా, ఎట్టి సమయంలోనూ అసత్యమాడక గ్రహ కర్తవ్యములను నెరవేర్చుకుంటుంది వామాక్షి. కుచేలుడు ఉంచవృత్తి చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. ఏ పూట ఆ పూట గడవడం కష్టంగా మారింది. నిరుపేదకు కుక్క మురికి సంతానం అని ఆదిభట్టనారాయణ దాస్ గారు అన్నట్లుగా ఆ దంపతులకు సంతానం 27 మంది కలిగారు. కుచేలుడు మాత్రం ఎంత దారిద్ర్యాన్ని అనుభవించినా హరినామ స్మరణ చేయడం మాత్రం మరవలేదు. ఒకరోజు కుచేలుడు హరిధ్యానంలో నిమగ్నమై తాదాత్మ్య స్థితికి చేరుకుని ఈ లోకాన్ని మర్చిపోయి ఆ హరిధ్యానంలోనే పరవశించిపోతున్నాడు. ఇంట్లో పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోయారు. వామాక్షి భర్తను మాట్లాడించి ధ్యానభంగం చేయలేకపోయింది. ఆ రోజుకు మంచినీళ్లతో పిల్లల ఆకలి తీర్చింది వామాక్షి. మరుసటి రోజు కూడా కుచేలుడు ధ్యానంలో హరినామ స్మరణ చేస్తూ ఉండిపోగా పిల్లలు ఆకలి బాధను తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. వామాక్షి ఏమీ అనలేకపోయింది. ఆ పిల్లలందరూ కూడా తల్లి చుట్టూ చేరి ఆకలికి అల్లాడిపోతూ

అమ్మా ఆకలి వస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా, ఈ ఆకలికి తట్టుకోలేమమ్మా అని పిల్లలందరూ చుట్టూ చేరి అమ్మరో ఆకలి కాగదాలను కనులు తిరుగునంతు నేల దొరదునొకడు. పండగ నాటికెర్పడజేయుమి కొత్త గోతి అంతును జాలిగుచ్చునొకడు. మొన్న పెట్టిన పైరు జొన్న రొట్టె ముక్క పెట్టవే అని వీపు తట్టునొకడు. తమ్మునికిచ్చినంతలపవేమని చీర కొంగులాగుచు కిందగూలునొకడు. ఒకడాయాసపడు, ఒకడొదిగి ఏడ్చు, ఒకడు తన పొట్ట చూపు, ఒకడు దీన దృక్కులం చూచు, ఇంకొకడెడగజేరి మూలుగు

పిల్లలు ఎంతగాని ఆకలి కోర్చుకుంటారు చెప్పండి. అమ్మా కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా, అన్నం పెట్టమ్మా అని ఒకటి. నాకు లేకున్నా పర్వాలేదమ్మా, తమ్ముడిని చూడమ్మా, వాడి పొట్ట వీపులోకి వెళ్ళిపోయిందమ్మా, వాడికైనా అన్నం పెట్టమ్మా, లేకపోతే వాడు చనిపోతాడమ్మా అని అంటుంటే ఇంకొకడు, అమ్మా మొన్న పెట్టిన పైరు జొన్న రొట్టె ముక్క పెట్టవే అంటే వామాక్షి వంటింట్లోకి వెళ్ళి చూస్తే ఎప్పుడో పారేసుకున్న ఒక రొట్టె ముక్క దొరికింది.

అది చిన్నవాడికిచ్చింది. అది చూచి ఇంకొకడు తమ్మునికిచ్చి నందలపవేమని చీర కొంగులాగుతూ కిందగూలునొకడు, అమ్మా వాడు మాత్రమే నీ కొడుక, నేను నీ కొడుకుడు కాదా, నాకివ్వవేంటమ్మా అని ఇంకొకడు ఆకలికి తట్టుకోలేక, అమ్మా ఆకలమ్మా పట్టడం రథం పెట్టమ్మా, అంతకంటే మాకింకేం వద్దమ్మా అని ఆ పిల్లలు అడుగుతుంటే ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోయిందో కదా. వామాక్షి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, నాయనలారా మీకు పట్టెడన్నం పెట్టలేని నేను తల్లిని కాదురా, నా హృదయం కఠిన కర్కశ పాషాణంరా, భగవంతుడా ఏమిటి పరీక్ష అని తన దుస్థితికి బోరున విలపిస్తూ

రామచంద్రాయని ఆచుచు పిల్లలు మూగా చూసు నాకన్న దరిద్ర దేవత ధరలోన ఇకన్మరెవ్వరుందురు. ఆ పన్నత లోకమందు బహుభంగులనుండగవచ్చుగాని ఈ తెన్నున అన్న ఘోష దురదృష్టము పండినగాక కల్గునే. భగవంతుడా, కన్న బిడ్డలకు పట్టెడన్నం పెట్టలేని దుస్థితి ఈ ప్రపంచంలో. ఏ తల్లికి రాణియకు స్వామి నాయనలరా, నేను మీ అమ్మను కాదురా. ఒకవేళ నేను మీ కన్న తల్లిని అయితే మీరు అమ్మా ఆకలమ్మా అన్నం పెట్టమ్మా అంతకన్నా ఇంకేమి వద్దమ్మా అని అడిగినప్పుడే నా గుండె పగిలి నేను చావవలసిన దానిరా. నా గుండె కఠిన కర్కష పాషాణంరా అని గుండె చెరువుగా విలపిస్తుంది వామాక్షి. చివరకు భర్త వద్దకు వచ్చి స్వామీ స్వామీ అని పిలవలేక పిలిచింది. ఆ పిలుపుతో ధ్యాన నిమగ్నుడైన కుచేలుడు ఈ లోకంలోకి వచ్చాడు. కన్నీటి పర్యంతమై విలపిస్తున్న వామాక్షిని చూచి, ఏం జరిగింది వామాక్షి అన్నాడు. పొంగే దుఃఖాన్ని దిగమింగుతూ, స్వామి, మన పెళ్లినాటి నుంచి మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు. ఈరోజు నేను కోరే నా కోర్కెను మాత్రం కాదనకండి స్వామి అన్నది. ఏమిటో చెప్పు వామాక్షి అనగానే, పిల్లలు 2 రోజులుగా అన్నం లేకుండా అల్లాడిపోతున్నారు స్వామి. మన బిడ్డలకు పట్టెడన్నం పెట్టే ప్రయత్నం చెయ్యండి, అంతకన్నా నాకేమీ అవసరం లేదు అని పిల్లల్ని చూపిస్తూ బోరున విలపించింది వామాక్షి. అప్పుడు కుచేరుడు, వామాక్షి పిచ్చిదానా, నారు పోసిన వాడు నీరు పోయక మానడే. ఏది ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది, మన నిమిత్త మాత్రం అన్నాడు. అప్పుడు వామాక్షి, అంత మాట అనకండి స్వామి, నాథ దయవుల్చి ఒక మాట వినుడు తమకు తెలిపెడునంత దానగా నేను దైవంబు ప్రేరేచి దాచుకోలేని మనసుగా ఉన ఒక మనవి చేసేదను. స్వామి, నేను తమకు తెలుపునంతటి దానను కాను, కాని నా ఈ ఒక్క కోరికను దయచేసి కాదనకండి అనగానే, అయితే సరే నన్ను ఇప్పుడేం చేయమంటావు అన్నాడు కుచేరుడు. అప్పుడు వామాక్షి, స్వామి,

స్వామి తమరు ద్వారకకు వెళ్లి తమ చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణునికి మన పరిస్థితి వివరిస్తే కొంతైనా సహాయం చేయకపోతాడా? మీ మాట కాదనడు కదా స్వామి. వెళ్లిరమ్మనగానే ఆ వామాక్షి ప్రోద్బలంతో ఆమె మాట కాదనలేక అలాగే వెళ్లి వస్తాను కా వామాక్షి అని. వామాక్షి ఇచ్చిన ఆ గుప్పెడు అటుకులు తన ఉత్తరీయంలో మూట కట్టుకొని

అంతట. అక్కడికి వెళ్తాను కాని ఆయన కానకగా ఇవ్వటానికి మన దగ్గర ఏముంది అని ఆ వామాక్షి ఇచ్చిన ఆ దోష రటుకులు ఉత్తరీయంలో మూటగట్టుకుని కృష్ణ పరమాత్మను దర్శించుకునే భాగ్యం తనకు కలుగుతున్నందుకు ఆనందపడుతూ అటుకుల మూటను భుజాన ధరించిన కుచేరుడు ద్వారకకు ప్రయాణమై కృష్ణ దర్శనార్థమై వెళ్తున్నాడు.

కుచేలుడు ద్వారకా నగరాన్ని చేరే ప్రయత్నంలో ఆ హరిని కీర్తిస్తూ మహారణ్యాన్ని కూడా ఇలా కీర్తనతో పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

0: ஆசையில் தூ
1: నేను వెళ్ళగానే ఆ స్వామి నన్ను గుర్తుపడతాడో లేదో, అసలు నన్ను ద్వారపాలకులు లోపలికి వెళ్ళనిస్తారో లేదో. నావలే ఎందరు వచ్చుంటారో, నా కోరికను అవునంటారో కాదంటాడు. ఏమైనా సరే ఆ స్వామి ఆశ్రయాన్ని కోరుతాను అనుకుని ద్వారకానగర సమీపమునకు చేరుకుంటుండగా అక్కడ ఆ పొలిమేరలో ఈ పశువులను కాచుకునే కొందరు గోపాల బాలురు భక్తితో ఆ కృష్ణయ్య ఇలా కీర్తించడం కుచేరుడు చూస్తున్నాడు. వాళ్ళు ఎలా కీర్తిస్తున్నారు?
0: గోవింద గొడ్లెంబడి పడిపోయి అడవిలదిరి ఏటోళ్ళం, జ్ఞానమే లేనోళ్ళం గొడ్లగా చేటోళ్ళం. అరే

అని భక్తి పారవశ్యంతో పాడుతున్న వారిని చూచి కుచేలుడు మహదానందతో వారి వద్దకు వెళ్లి వారు నాట్యం చేస్తున్న ప్రదేశంలో ఉన్న పాదధూళిని తన శిరస్సును ధరించి ద్వారకా నగరి చేరుకున్నాడు. కృష్ణ దర్శనార్థమై మందిరంలోనికి ప్రవేశించబోగా సింహద్వారం వద్ద ద్వారపాలకులు లోనికి వెళ్ళటానికి నిరాకరించగా వారికి అనేక విధాలుగా నచ్చజెప్తూ, కృష్ణుడు నా ప్రాణమిత్రుడయ్యా, నన్ను పంపకపోయినా పర్వాలేదు, మీరెవరైనా వెళ్ళి నీ చిన్ననాటి స్నేహితుడు కుచేరుడు వచ్చాడని చెప్పండి అని బ్రతిమలాడుకుని వినయోక్తలు మెప్పించగా ద్వారపాలకులలో ఒకడు వెళ్లి కృష్ణయ్యా అని పిలిచాడు. హంసతూలికా తల్పంపై యోగ నిద్రలో ఉన్న స్వామి ఎవరది అన్నాడు. నేను కిట్టయ్యా, ద్వారపాలకుణ్ణి అన్నాడు. ఏం కావాలి అన్నాడు కృష్ణుడు. తమ కొరకు ఎవరో వచ్చారు కిట్టయ్యా. పేరేమిట అన్నాడు ఆయన. కుచేలుడట స్వామి, కుచేలుడు అన్నాడండి. ఎప్పుడైతే కుచేలుడు అన్న మాట వినిపించిందో కృష్ణ పరమాత్మ హంసతూలికా తల్పమున దిగ్గున దిగి ఎవరెవరు ఎవరెవరు మా బాల్య సఖుల అఘగా భవ్య సాందీపముని తీర్థ పాదముఖ్య శిష్యులా ప్రాణమిత్రులా చేర్చుడిటకు తక్షణమే గౌరవ

నా చిన్ననాటి ప్రాణమిత్రుడు కుచేలుడు నన్ను చూడటానికి వస్తే లోపలికి రాకుండా అడిగించారా? అయ్యయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది! వెంటనే సకల మర్యాదలతో తోడ్కొని రమ్మని గంగాజలాన్ని తెప్పించి బ్రాహ్మణోత్తములతో వేదమంత్రోక్తంగా స్వాగతం పలుకుతూ పూర్ణకుంభంతో, ఓం అగ్ని హీలే పురోహితం యజ్ఞస్వ దేవ మృత్యుజం హోత ఆరగం రత్నధాతము అని పురుష సూక్తంతో స్వాగతం పలుకుతూ ఎదురేగి, మిత్రమా కుచేలా అని కౌగిలించుకున్నాడు. తను దయాసాగరుడు కదా, కరుణా సముద్రుడు కదా, ఆ కరుణా సముద్రంలో మునిగిపోతున్నానేమో అనుకుంటున్నాడు కుచేలుడు. ఆ తర్వాత కుచేలుణ్ణి తన మందిరంలోనికి తీసుకుని వెళ్లి కృష్ణ పరమాత్మ ఇతమతి శయ్య జయచి ఇతమతి శయ్య జేర్చి నయవృత్తి జలంబుల కాళ్ళు గడిగి శ్రీపతి తన శీర్షమందు కడు భక్తి దళిర్ప ధరి

కృష్ణుడు కుచేలుణ్ణి తను కూర్చున్న ఆసనం మీద కూర్చోబెట్టి అతని పాదములకు బంగారు కలశంతో నీళ్లు పోస్తుండగా ఎవరు మన లక్ష్మీదేవి రుక్మిణి అమ్మవారు బంగారు కలశంతో నీళ్లు పోస్తుండగా ఆ కుచేలుని పాదాలు కడుగుతూ ఆ జలాన్ని శిరస్సును దల్లుకొని నూతన వస్త్రాలతో సత్కరించి గంధము పూసి పుష్పమాలాలంకృతుణ్ణి చేసి రత్నదీపాలతో నీరాజనమిస్తున్న ఆ దృశ్యాన్ని చూచారు అక్కడున్నటువంటి అంతఃపుర వాసనలందరూ కూడా. డబ్బు లేని వాణ్ణి బంధువులు కూడా తమ బంధువుని చెప్పుకోవడానికి చెప్పుకోరటండి, మిత్రులు కూడా అపరిచితుల్లాగా ప్రవర్తిస్తారు డబ్బు లేని వాళ్ళని. కనిపించగానే ముఖం చాటు వేస్తారట, కానీ కృష్ణుడు మాత్రం కుచేలుని ఆదరించిన విధానం ఎంత గొప్పది. భక్తికి ఉన్న శక్తి అది. కృష్ణ పరమాత్మ తనకు చేస్తున్న ఉపచారములకు కుచేలుడు పులకాంకితుడై ఆనంద బాష్పాలు రాలుస్తూ నిశ్చేష్టుడై చూస్తున్నాడు. ఇదంతా చూస్తున్న అంతఃపురాంగణులు ఏంటి కృష్ణ పరమాత్మ ఇలా చేస్తున్నాడని, ఎవడో భూసురుడు ఎంత తపము చేసినవాడో

పితుడటే హరి సేవించిన గుణయుతుడటే, పితుడటే హరి సేవించిన గుణయుతుడటే, విధి వికిత సత్కర్మరతుడటే, మునిజనులు పగడు సమ్మతుడటే, ఎంతటి వాడోగాక ఇతడెవ్వడ్డో భూసురుడు. ఇతేంద్రియులకంతరంగగతుడగున తీంద్రియుని నత సురేంద్రుగనుగొనే, జితేంద్రియులకంతరంగగతుడగున తీంద్రియుని నత సురేంద్రుగను నతీంద్రుడి

ఈ భూసురోత్తముడు ఎవరో కదా, ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా. కృష్ణ పరమాత్మ ఇతన్ని పాదాలు కడిగి ఆ జలాన్ని శిరస్సును దడుకొని సకలోపచారాలు చేస్తున్నాడే, ఎంతటి భాగ్యవంతుడు అని ఆశ్చర్యపోతుండగా శ్రీకృష్ణుడు కుచేలుని భుజము తట్టి

మిత్రమా, కుచేలా, ఎన్నాళ్ళకు కలిశామయ్యా. మన గురువుగారు సుఖంగా ఉన్నారా? ఆ మర్చానయ్యా, నీకు పిల్లలెంతమంది? నీ భార్య నీకు అనుకూలవతి అయినా? ఎంత మారిపోయావయ్యా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా కుచేలుడు, వా

నీకు తెలియనిదేమున్నది కృష్ణ, అంతా క్షేమమే అన్నాడు. అప్పుడు కృష్ణుడు, అది సరిగాని అది సరిగాని ఆడవినప్పుడు భీకర వర్ష బాధలో ఇదిగో ఎటంతు వండు ఫలమీ విడి నన్ పరితృప్తు చేసినావు, అది మది బాయలేదు సుగుణాస్పద బాల్యము నాటి సౌఖ్య సంపద గృహియైన

చెలా, నీ గుర్తుందా ఆ రోజు మనం అడవి లోపల వర్షంలో తడిచిపోయాం, నువ్వు నాకు ఒక పండిచ్చావు. అబ్బా, అది నేను ఇంకా మర్చిపోలేదయ్యా. ఆ రోజున నువ్విచ్చిన పండు ఎంత రుచిగా ఉందంటే, అసలు అంత రుచిగల పండు మళ్లీ నేను ఇంతవరకు తినలేదయ్యా. నా కోసం ఏమైనా తీసుకొచ్చావా అనగానే అటుకులు తెచ్చానని సిగ్గుపడుతూ అటుకుల మూటను దాచే ప్రయత్నం చేస్తుండగా, అదిగో ఏదో దాస్తున్నావు, ఏమిటయ్యా అది కుచేరా?

కన్న సరణి గొందు హృదయ సంశుద్ధి కన్న సంపదలు కలదే. భగవంతుడు మనకు ఎంత ఇస్తున్నామని కాక ఎలా ఇస్తున్నామని చూస్తాడటండి. క్వాంటిటీ కాకుండా క్వాలిటీ చూస్తాడట. నిండు హృదయంతో ఏదిచ్చినా తృప్తిగా ఉంటుందయ్యా అని ఆ అటుకుల మూటను కుచేలిన వద్ద నుంచి లాక్కొని ఆ మూట విప్పు చూసి, అటుకులా అబ్బా ఇవి నాకిష్టమని నీకొక్కడికే తెలుసయ్యా అని ఒక గుప్పెడు అటుకులు తీసుకుని గబగబగబ తినేశాడు. అబ్బాబ్బాబ్బా ఎంత రుచిగా ఉన్నాయని ఇంకొక గుప్పెడు తినబోగా రుక్మిణీదేవి వచ్చి చెయ్యి పట్టుకున్నదట. ఎందుకంటే కృష్ణుడు తృప్తిగా గుప్పెడు అటుకులు తినగానే సమస్త సంపదలు కుచేలిని ఇంటికి చేరిపోయాయట. ప్రపంచంలో ధనవంతుడు ఎవరయ్యా అంటే పరమాత్మను తృప్తిపరచగలిగిన వాడు ధనవంతుడు. మరి దరిద్రుడు ఎవడయ్యా అంటే అంతా నాదే అనుకునేవాడు ప్రపంచంలో దరిద్రుడటండి. రుక్మిణి అమ్మవారు కృష్ణుని చేయి పట్టుకొని జగన్నాటకాన్ని చాలించండి అనగానే ఇంకొక గుప్పెడు అటుకులు తినే ఆ ప్రయత్నం మాని, ఆ మిత్రమా మర్చానయ్యా, ఇది సమయంబు భుక్తికై ఎప్పటికెప్పుడో రాక రాక ఇవ్విధమున వచ్చినావు. ఇప్పుడు వేడుక తీర్పు మాకు దుగ్ధ సంపద గలదు, అందు నీ అటుకుల పాటవమున్నదో.

కుచేలా, రాకరాక వచ్చావు. మంచి విందు భోజనం ఏర్పాటు చేశాను. అందులో నీవు నా కొరకు తీసుకొచ్చిన అటుకుల రుచి ఉందో లేదో ఆ విందును ఆరగించి చెబుదూ రావయ్యా అని కృష్ణ పరమాత్మ కుచేలుని తీసుకుని వెళ్లి దగ్గర ఉండి కుచేలుడికి ఆ విందును ఆరగింపచేశాడు. కుచేలుడు ఆ ముష్టానములు ఆరగించి ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయాన కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నాడు.

అని అనేక విధాలుగా ప్రస్తుతించి, జగన్నాయక నేను వెళ్లి వస్తానన్నాడు. కృష్ణ పరమాత్మని దర్శనంతో పొంగిపోయిన కుచేలుడు అక్కడి నుంచి ఇంటికి బయలుదేరినాడు. కృష్ణ పరమాత్మ తనకు చేసిన ఆదరణానికి, ఆ సత్కారానికి ఆనందంతో మైమరిచిపోయి తన భార్య చెప్పిన పని మర్చిపోయాడు. మార్గ మధ్యన గుర్తొచ్చింది, అయ్యో మర్చిపోయానే, ఇంతకు పద్మనాభుని పరీక్షగ దర్శనమబ్బెగాని నా స్వాంతము సంపదర్థము తపకృషమౌట ఎరింగి గూడా రవ్వంత వసంగినట్లు కనపట్టదు సంపద భక్తి దూరమౌటెంతయు నెంచగావుత ఇతులేల వృధానను సాగనం పెడు. కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నాను కాని నేను వచ్చిన పని మర్చిపోయాని. అయినా నేను వచ్చిందెందుకో ఆ స్వామికి తెలియదా? కృష్ణ పరమాత్మ నా మనసు తెలిసి కూడా వృధాగా పంపించాడే. ఓహో, సంపదలు కలగజేస్తే తను భక్తికి దూరమవుతాననుకున్నాడేమో ఏమో.

తన ఇంటి వద్దకు వెళ్లి చూచి, ఇది మా ఊరు, మేమున్నది బజారు నందు, మేమున్న ఆకు కొంప గారడిగతో ఇది ఏమి కారరాదు, పూర్వమున్నది ఇంగూడ పోయేనకట. కుచేరుడు ఊరు చేరుకుని తన కుటీరం ఉన్న చోటన ఒక పెద్ద భవంతి ఉండడం చూచి, అయ్యో ఏమిటిది, ఉన్న గుడిసె కూడా పోయింది కదా అనుకుంటుండగా, సకల ఆభరణాలు ధరించి తనకు నమస్కరించుచున్న భార్యను చూచి ఆనందంతో కృష్ణ పరమాత్మ తనకు చేసినటువంటి దీనికి ఆనందపడి స్వామిని మరవకుండా ఇలాగా మంగళహారతులు పాడుతున్నారు.

0: కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి.
1: మీరింతవరకు వేదవ్యాస శ్రీరామ భట్టార్ గారిచే భక్త కుచేలా హరికథ విన్నారు. వాద్య సహకారం వైలిన్ శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగం శ్రీ పిజె భాస్కర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి సంగీతం.

0: Mayor Zelensky said civilian infrastructure and energy facilities had been targeted across the country. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు సూక్తిశుద్ధ సమర్పణ, డాక్టర్ టిఎస్ దక్షిణామూర్తి శాస్త్రి. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 2వ అంశం గ్రామీణ మహిళలు హక్కులపై అవగాహన గురించి డాక్టర్ జి పద్మినీదేవి గారి ప్రసంగం వింటారు. అనంతరం ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సమాజ శాంతి కోసం సైకిల్ యాత్ర, కర్ణాటక రాష్ట్రానికి చెందిన దేశ సైకిల్ యాత్రికుడు శ్రీ నాగరాజు గౌడ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం లలిత గీతం వింటారు. 9 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారి వయలిన్ వాద్యం వింటారు. 10 గంటలకు 12 ఏళ్ల ఎన్డీఏ పాలనపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ, ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం రాబోయే తిథి 1:30 వనితావాణి కార్యక్రమంలో పిల్లల పెంపకం, తల్లిదండ్రుల బాధ్యత ఈ అంశం గురించి శ్రీమతి వరిగుట్ట గాయత్రి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతం. 3వ అంశం నేటి జీవన విధానంలో మహిళలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించడం ఎలా, శ్రీమతి కె లక్ష్మీ కమల గారి ప్రసంగం వింటారు. సాయంత్రం 6:30 పల్లెసెములు కార్యక్రమంలో గుండె జబ్బులు, లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ధారావాహికలో షుగర్, బీపీ, గుండెపై వాటి ప్రభావం డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 వైదేహి నాటిక వింటారు. రచన శ్రీమతి ఈ శకుంతల, నిర్వహణ శ్రీ పాండురగ్గ. 10 గంటలకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి వి లలితా చంద్రశేఖర్ గారి గానం వింటారు. శ్రీమతి మద్దా శ్రీరమ్య గారు వయలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు గారు మృదంగ సహకారం. రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. విత్తనాల వంటివి మన చేతలు, వాటిని బట్టే ఫలితాలు ఉంటాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:48:38. విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.